0: meeting in the world. It is basically because we have given up selfless service filled with love, and therefore all sorts of desires have started developing in the people.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: అమూల్యమైన కాలమును అర నిమిషమైన కూడాను వృధా చేయరాదు.
0: We should not waste even a fraction of a second of the most valuable time.
1: నమ్ముకొను జీవన్ని జీవము సత్యమని తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించటం చేత మానవత్వం యొక్క దివ్యత్వమును కోల్పోతూ ఉన్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ లూజింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డివైన్ లైఫ్ దట్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు బికాస్ హీఈస్ నాట్ థింకింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్.
1: అర్థము లేనటువంటి మాటల చేత కాలమును వ్యర్థపరిచి తాము ఏదియో ఘనకార్యములు ఆచరించినట్టుగా విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ హెస్ బీన్ వేస్టింగ్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ టాక్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్, క్లెయిమింగ్ దట్ హెస్ బీన్ డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
1: సేవ ఒక పదువైన కత్తి వంటిది.
0: సర్వీస్ ను బి కంపేర్ టు ఎ షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
1: ఈ కత్తి యొక్క సంగతి చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి యొక్క చేతి అందే ఉండినప్పుడు ఇది గొప్ప ఉపకారము గావిస్తుంది.
0: ఓన్లీ వెన్ సచ్ ఎ పవర్ఫుల్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ హూ నో హౌ టు యూజ్ ఇట్, ఇట్ విల్ బి ఇమెన్స్లీ యూస్ఫుల్.
1: కానీ కత్తి యొక్క స్థితిగతులు గుర్తించినటువంటి వారి చేతిలో ఇది గొప్ప అపకారమే చేస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ if it is in the hands of a person who does not know how to use it, then it will do a lot of harm.
1: Kattini ye vidhamga upayoginchukovali,
0: how should one make use of the sword?
1: Yetti karyamulanu deeni viniyoga pettukovali,
0: in what types of work should he use this?
1: Deenini ye reethiga pattukovali aneetvanti okka vishayanni motta motta gurtinchali.
0: In the very first instance he has to recognize all these things along with how to hold such a powerful knife or sword.
1: Karma kudanu antiye,
0: the same thing is true of even action.
1: Ee karmanu manam ye vidhanga upayog pettali,
0: how should we make use of our own power to act?
1: Ee samaya sandarbhamlo endu deenini sadvinyogam cheyali,
0: in what circumstances and situation should we use it to justify and sanctify the act?
1: దీని యొక్క మంచి చెడ్డలు ఏమిటి అని చక్కగా గుర్తించినటువంటి వారే ఈ కర్మకాండలో కాలు పెట్టాలి.
0: వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ యాక్షన్, ఓన్లీ సచ్ పీపుల్ షుడ్ అండర్టేక్ యాక్షన్.
1: కర్మతత్వాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు ఇట్టి కర్మకాండ యందు ప్రవేశపడి స్వార్థరహితమైనటువంటి సేవలకు దూరమై పూర్తి స్వార్థము స్వప్రయోజనములందే తమ కాలమును అంకితం గావించడం చేతనే సేవ యొక్క విలువ సన్నగిల్లిపోయింది.
0: పీపుల్ హూ డు నాట్ నో ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఎంటర్ ఇన్ టు వర్క్ అండ్ అండర్ టేక్ వర్క్ అండ్ దేర్ ఫోర్ ది శాంక్టిటీ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్ ఈజ్ స్పాయిల్డ్.
1: కనుకనే సేవకు ప్రప్రథమంలో దానికి తగినటువంటి గుణములు మన యందు ఉన్నవా లేదా అనేటువంటి ఆత్మ విచారణ జరపాలి.
0: It is in this context we must make a self inquiry to find out whether we have all the requisites and qualifications to undertake service activity.
1: Deeniki pradhanamaina petti gunamulu daya, vinayamu, tyagam.
0: The important qualifications which one should have for undertaking service activities: compassion, humility and courage.
1: Itti gunamulu ఉండినటువంటి వ్యక్తి మాత్రమే సేవ యందు పాల్గొని స్వార్థరహితమైనటువంటి యొక్క సేవను సలిపి జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని

0: Only those people who have these qualities and qualifications can undertake service activity and hold themselves and their actions as an example for the world.
1: అహంకారము చేత, ఆడంబరముల చేత, అభిమానము చేత ఇందులో ప్రవేశించినటువంటి వ్యక్తి ఏమాత్రము కూడాను సేవను చేయలేడు.
0: A person who is given to egoistic feelings and ostentatious behavior and attachment can never undertake service activity and perform it well.
1: అహంకారము చేత మానవత్వాన్ని విస్మరిస్తాడు మానవుడు.
0: Man gives up his very human nature itself on account of egoism.
1: అభిమానము చేత పశుత్వాన్ని పొందుతాడు.
0: On account of attachment, he develops animal feelings and animal qualities in him.
1: ఆడంబరము చేత కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా గడుపుతాడు.
0: On account of showy nature and ostentatious behavior, he becomes artificial in his actions.
1: కనుక ఆడంబరం ఉండినంత కాలము, అహంకారంలో మానవుని యందు చేరినంత కాలం కూడాను వీనికి ఆత్మవిశ్వాసము లభించదు.
0: So long as a person has this ostentatious behavior and ego sense, he can never develop self-confidence in him.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి అన్నియూ సంధియములే.
0: For a person who does not have self-confidence, every step he is faced with a doubt.
1: ఇలాంటి సంశయములు కలిగినటువంటి వాడు తనను తానే నమ్మలేడు.
0: A person who is given to such doubts can never have faith in himself.
1: తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నమ్మగలడు?
0: A person who does not believe himself, how can he have trust in others?
1: తనను నమ్మక ఇతరులు నమ్మలేనటువంటి వ్యక్తి ఈ సమాజంలో సేవను ఏ రీతిగా సాగించగలడు?
0: A person who has neither faith in himself nor belief and trust in others, how can he undertake service activity in
1: society? మొట్టమొదట సేవలో పాల్గొనటకు ఉత్సాహపడేటువంటి వ్యక్తులు అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: Therefore, in the very first instance, this egoism must be destroyed by people who want to undertake
1: ఆడంబరమైన వృత్తులకు సమాధి కట్టాలి.
0: They should put an end to this ostentatious behavior and show.
1: అభిమానాన్ని ఆవల నెట్టాలి.
0: They should remove attachment.
1: సేవలో అహంకారం పోవటమే దీని యొక్క ప్రథమ కర్తవ్యము.
0: The very first instance, he has to remove ego sense when undertaking service activity.
1: అహంకారం పోయినప్పుడే వినయం ప్రాప్తిస్తుంది.
0: Only when one gives up egotism, one can develop humility.
1: వినయవంతుడే సమాజ సేవలో పాల్గొనటకు అధికారి అవుతాడు.
0: Only a person who has humility has the authority to undertake social work.
1: కనుకనే ప్రతి మానవుని యందు ఉండినటువంటి ఒక దివ్య శక్తి ఏకత్వమైనటువంటి అని భావించి ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: One has to recognize the fact that in every human being the same divinity is existing, and with that unifying sense he can undertake
1: activity. ఏకాత్మ భావన లేనంత వరకు కూడాను మానవుడు ఈ సేవకు అధికారి కాలేదు.
0: So long as he doesn't recognize the same underlying divinity existing in everyone, he would never be able to have the authority to undertake.
1: సేవకుడు కాక నాయకుడు కాలేడు.
0: Without becoming a servant, he can never become a good leader.
1: ఈనాడు సేవా విధానమును గుర్తించలేనటువంటి వ్యక్తులే నాయకులు కావటం చేతనే లోకం ఈ విధమైనటువంటి అల్లకల్లోలములకు ఆలవాలమైంది.
0: Today the world has become to such a chaotic condition because people who do not know how to serve others have become leaders.
1: Prachina kalam nundi pavitramaina bharat deshamu aneka vidhamulainatundi tyagamunaku yogamunaku karmalu yenduku aneka tyagamulu galipi tama yokka nishwarthamainatundi yokka jeevithani gadipinatundi vyaktulu kootanu kootagalaru.
0: From the times immemorial in Bharat you have got millions of people who have undertaken work, sacrificing everything and serving the people.
1: కానీ దినదినమునకు తిట్టి త్యాగ తత్వం అనేటువంటిది సన్నగిల్లిపోతున్నది.
0: But gradually and day after day, such kind of sacrificing nature and sense is dwindling.
1: సేవా తత్పరులు అనేటువంటి వారు కరువు అయిపోయారు.
0: People who know how to serve, they have become rare.
1: సేవ అనేటువంటి పేరుతో తమకు తాము మోసం చేసుకుంటున్నారు.
0: In the name of service to others, they are deceiving themselves.
1: సేవ అనేటువంటి పదము రెండు అక్షరములు అయినప్పటికీ అందులో మహత్తరమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి అర్థం కూడి ఉంటున్నది.
0: The word service consists of two syllables, say and wa, but it is pregnant with meaning.
1: తనను తాను మరచి దైవత్వము యొక్క చింతను హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని సర్వాత్మభావం చేత సలిపినటువంటి క్రియలకే సేవ అని సార్థకం.
0: Only such actions which are performed, forgetting oneself entirely, recognizing the divinity existing everywhere and in everyone, such actions alone can be called service.
1: Yavaruko parulaku seva chestunnaneetti bhavamu manalo ematramu undaradu.
0: We should never have the feeling that we are serving someone else, some other.
1: Sarvakarma bhagavat prityartham aneetti yokka bhavamu cheta tyagamu cheta sevalu salpali.
0: With a feeling that everything is offered as an offering at the lotus feet, one has to undertake service activity.
1: Aithe alanti tyaga bhavam chethu sevalu salpeetunte vyaktulu entha mandi galaru?
0: How many people are there who perform service activity with that sense of sacrifice?
1: Lekapoledu.
0: There are quite a large number of people.
1: Prachina kalamu nundi bharata deshamunu aneka vidhamulaga aadukoni daniki tyagamunu chesi జీవించినటువంటి వ్యక్తుల యొక్క తత్వములు మీకు అర్థమయ్యే ఉంటూ ఉండొచ్చు.
0: యూ మైట్ హావ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్రమ్ టైమ్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ సాక్రిఫైస్డ్ దర్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ భారత్ అండ్ ఫర్ ఇట్స్ గ్లోరీ అండ్ స్ప్లెండర్.
1: అలాంటి వ్యక్తులను మనం చింతించి స్మరించి వారి ఆదర్శాలను మనం అందుకొని వారి అడుగుజాడల్లో మనం ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు రిమెంబర్ దెమ్, థింక్ ఆఫ్ దెమ్ and take their example and implement those ideals in our own life.
1: Alanti seva tattvani manam chakkaga artham cheskovali.
0: We have to understand the sense of service, the method of serving others in the proper way.
1: Ilanti margamunande manam praveshinchinappude manam talapettinatvanti manam prayatninchetvanti ee karyamulo aashinchina phalathanni manam andukogalam.
0: Only when we understand this, all that activity which we undertake, whatever goals we set for ourselves, would be fulfilled.
1: Pallali yokka seva chala pradhanamainatundi.
0: Service is a very important thing.
1: Ye anukoolamulu leka aneka kashtamulaku nashtamulaku guri ayi aarogyamulu chedukoni tamaru kevalamu oka anadhara sthitilo untundetundi samayamlo వారికి సహాయం చేయటము, వారికి సేవలు గావించటము, వారికి తగినటువంటి యొక్క చేదోడు వాదోడుగా మనం నిలచటము ఇది అత్యవసరము.
0: ఇన్ ద రూరల్ ఏరియాస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్, దేర్ ఇస్ నో వన్ ఇస్ దేర్ హూ వుడ్ అటెండ్ దెన్ రిక్వైర్మెంట్స్. రియలైజింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్, అండర్టేకింగ్ యాక్టివిటీ విచ్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు దెమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: అయితే ఈ యొక్క సేవలలో వారికి సహాయపడటకు మనకు మొట్టమొదట మన గుణములను మనం చక్కదిద్దుకోవాలి.
0: బట్ వన్ థింగ్ వీ హావ్ టు రిమెంబర్ ఇస్ వీ హావ్ టు మేక్ అవర్ ఓన్ క్యారెక్టర్ ఆల్ రైట్.
1: నీతి నిజాయితీలు ఎలాంటివి అని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ అటాచ్డ్ టు మొరాలిటీ అండ్ ట్రూత్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ భారత్.
1: దేశమునకు దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది కంట్రీ.
1: దేశమంటే కేవలం మట్టి కాదని మానవులని భ్రమించాలి.
0: వీ హావ్ టు రిమెంబర్ దట్ వెన్ వీ సే కంట్రీ ఇట్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ మడ్.
1: మానవులకు సేవనే మానవ సేవగా మనం భావించాలి.
0: వీ హావ్ టు ఫీల్ దట్ సర్వీస్ టు ది హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ప్రాచీన కాలము నుండి కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆనాటి ఋషులు మునులు పెద్దలు రాజులు ఇలాంటి సేవలో పాల్గొంటూ వచ్చారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ బిలీవింగ్ దట్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ అండ్ ఆల్ ద ల్యాండ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దోస్ సేజెస్ సెయింట్స్ అండ్ కింగ్స్ అండర్టూక్ సర్వీస్ యాక్టివిటీ.

నది మనకు చక్కదనము. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.

ఉండే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికిచ్చిరి పరదేశ నీతుల రసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చుక

అట్టులైనారు మన భారతీయులు నేడు. ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు.

0: In the most sacred land of Bharat, it is the patience and perseverance which is considered as a very important thing. Among all the vows, the vow of telling truth and character are considered as the greatest vow. Among all the sweet feelings which have been appreciated, love for mother and motherhood have been given a place of prime importance in our land. It is considered in our land that honor is greater than and more important than even life itself. In such a land where all these great values and virtues are held high, what has happened today? We have become absolutely imitative, artificial in our nature. And what has happened to the Bharatiyas? We have become like an elephant which does not know its own extraordinary strength.
1: Kanuka, itti pavitra, vichitra, charitramato kudinatuvanti yokka Bharatiyulu ani anipinchukuntu, ee naati Bharatiyulu పై చెప్పినటువంటి ఏ విషయమును కూడా సరితూగలేనటువంటి వారిగా తయారవుతున్నారు.
0: ది భారతీయస్ టుడే నాట్ రికగ్నైజింగ్ ద సేక్రెడ్నెస్ అండ్ ది అర్లియర్ హిస్టరీ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్ వీ హావ్ బికమ్ వెరీ వీక్ ఇన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్.
1: వాక ఆడంబరమైనటువంటి యొక్క ప్రచారముల చేతను, ప్రబోధల చేతను మనము కేవలము మిన్నయ్యని భావించుకుంటున్నామే కాని ఈ వాకాడంబరమైనటువంటి యొక్క ప్రబోధనను మనం కట్టి పెట్టాలి.
0: బై మియర్ బిగ్ స్పీచెస్, హై సౌండింగ్ వర్డ్స్ వీఆర్ ట్రైంగ్ టు ప్రీచ్ టు అదర్స్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు సేవ్ అస్. వీ హావ్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రీచింగ్ విచ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ప్రాక్టీస్.
1: ఈ కంఠస్థమైనటువంటి ఉపన్యాసాల చేత ఏమాత్రం కూడా జగత్తు మారలేదు.
0: బై స్పీచెస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ మెమరైజ్డ్ టెక్స్ట్ we are not going to transform the world.
1: Niradambaramainatunti nissarthamainatunti yokka bhavam cheta manamu kriyallo palgonali.
0: We have to undertake and enter into activity with total simplicity and selflessness.
1: Silent unselfish work,
0: it is silence unselfish work which will have to be undertaken.
1: Idi manam aacharinchi variki prabodhinchali kani ఆచరించకుండా మైకుల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఏనాటికి మన విజయాన్ని సాధించలేము.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ అండ్ దెన్ అండర్టేక్ టెలింగ్ అండ్ ప్రీచింగ్ అదర్స్, దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ సక్సెస్, అదర్వైజ్ వీ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
1: భారతదేశం నందు ఆచరణ ప్రధానం కానీ ఆడంబరం కానీ ఏక ప్రచారం కానీ ప్రధానం కాలేదు.
0: ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ప్రాక్టీసింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వీఆర్ టాకింగ్ అండ్ ఆస్టెంటేషియస్ షో.
1: ఆచరణ చేత చాలా సులభంగా లోకాన్ని మార్చవచ్చు.
0: బై ప్రాపర్ ప్రాక్టీస్ వీ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్.
1: కేవలం ఆడంబరమైనటువంటి యొక్క మాటల చేత తాత్కాలికమైన తృప్తి కలగవచ్చు.
0: బై మియర్ షోవీ వర్డ్స్ ఆఫ్ వర్బోస్ ఇన్ దర్ నేచర్ యూ మే బి ఏబుల్ టు హ్యావ్ సమ్ టెంపరీ సాటిస్ఫాక్షన్,
1: కానీ క్రమక్రమేణా ఇది పతనమునకు మార్గం అవుతుంది.
0: బట్ గ్రాడ్యువలీ సచ్ ట్రెండ్స్ ఆర్ గోయింగ్ టు లీడ్ టు
1: భవిష్యత్తును లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు రిమెంబర్ ద ఫ్యూచర్.
1: మనం చేసేటువంటి ప్రతి చిన్న కార్యం కూడా తాత్కాలికమైనటువంటి తృప్తితో మనం జీవితాన్ని వ్యర్థం చేయకూడదు.
0: వాట్ ఎవర్ స్మాల్ యాక్టివిటీ వీ అండర్టేక్ వీ షుడ్ నాట్ రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్ స్మాల్ యూజ్లెస్ సాటిస్ఫాక్షన్.
1: ఈనాటి తాత్కాలికమైనటువంటి సేవలన్నీ కూడాను కేవలం దీపావళి పండుగ రోజు చిచ్చు బుడ్డలు ఉంటాయి చూడండి, బుస్సను పైకి పోవటం, తస్సను దిగిపోవటం. ఈ విధమైనటువంటి యొక్క సేవలలో మనం ఏనాటి కూడా ఫలితాలు సాధించలేము.
0: ది సర్వీస్ యాక్టివిటీ అండర్టేకన్ టుడే మే బి కంపేర్డ్ టు సర్టన్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ విచ్ ఆర్ సో టెంపరీ, విచ్ ఆర్ బర్న్ ఆఫ్ కోర్స్ డ్యూరింగ్ దీపావళి సీజన్, వెరీ టెంపరీ ఇన్ నేచర్.
1: మనం ఈనాడు నంబర్స్ వేసుకుంటున్నాం, అంత క్వాంటిటీ క్వాంటిటీ, 20,000, 30,000, 40,000, 5,000, 6,000 గ్రామాల సేవ చేస్తున్నామని ఈ క్వాంటిటీని మనం చూడకూడదు.
0: Today we are satisfying ourselves only with numbers counting 5,000, 6,000, 20,000 and 30,000. Quantity should not give us the satisfaction.
1: ee statistics nanta kuda nu moola pettali.
0: We should put aside all these statistics.
1: Acharana roopamaina kriyalo manam nadum kattali.
0: We have to గర్డ్ అప్ అవర్ లాయిన్స్ అండ్ అండర్ టేక్ యాక్టివిటీ ఆన్ ద బేస్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్.
1: ఇన్ని గ్రామములు అన్ని గ్రామములు అనేటువంటి ఒక నంబరే మనం మర్చిపోవాలి.
0: వీ షుడ్ ఫర్గెట్ ది నంబర్ ఆఫ్ విలేజెస్, దిస్ నంబర్ ఆఫ్ దట్.
1: ఎంత చేతనైతే, ఎంత శక్తి ఉంటే అన్ని గ్రామాలకు మనం చేస్తూ పోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ దట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ whole heartedly we should undertake the work in villages which is according to our
1: ani inta kalam kudanu sevalu jarugutune unnai adi santoshinchavalsinatundi vishayame.
0: Service activity has been going on in the villages so far, well, that we must be happy about it in a way.
1: Kani danito anta trupti kalagatam ledu,
0: but that is not going to give us that amount of satisfaction.
1: మనం కేవలం కరస్పాండెన్స్ కోర్సును మాత్రమే అనుభవిస్తున్నాము.
0: We are only feeling happy by the correspondence.
1: మేము ఇన్ని గ్రామాలు చేశాము, ఇక్కడ నుంచి కరస్పాండెన్స్, మనం ఇన్ని గ్రామాలు చేయాలని అక్కడి నుంచి కరస్పాండెన్స్, ఈ కరస్పాండెన్స్ కట్టి పెట్టాలి.
0: We are satisfying ourselves by mere correspondence two ways, from the center to the villages and the villages to the center.
1: మన దోషాలను మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ రియల్ సర్వీస్.
1: కేవలం సేవలు చేస్తున్నామంటే మన కండు మాత్రమే కాదు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు, వేల కన్నులతో చూసేటువంటి వారు ఉన్నారు జగత్తులో.
0: వీ షుడ్ నాట్ మియర్లీ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ఫీల్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఆల్ ది వర్క్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై థౌజండ్స్ ఆఫ్ ఐస్.
1: మనం చెప్పినటువంటి గ్రామానికి ఎవరైనా పోయి చూస్తే అక్కడ ఏమి జరిగిందంటే ఏమీ లేదు. ఇది ఆ మనం చేయటము.
0: ఇఫ్ యూ మేయర్లీ మెన్షన్ ఇన్ రిపోర్ట్ అండ్ ఇఫ్ సమ్ వన్ వర్ టు గో టు ఏ విలేజ్ విచ్ యూ హావ్ మెన్షన్డ్ యాజ్ యూ హావ్ డన్ వర్క్, ఇఫ్ నో వర్క్ ఈస్ డన్, వాట్ ఏ సారీ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి.
1: ఒక్కటి చేసినా సరే మంచిగా నీటుగా ఇతరులకు గౌరవించే రీతిగా మనకు తృప్తి కలిగేట్టుగా మనం చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ యూ డూ వర్క్ ఇన్ వన్ విలేజ్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ వుడ్ బి సఫిషియంట్, బట్ ఇట్ మస్ట్ బి డన్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: మొట్టమొదట సాయి సంస్థల లోపల ఈ వాడ ఆడంబరాన్ని కట్టి పెట్టాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ వీ షుడ్ పుట్ అన్ ఎండ్ టు ది వర్బోస్ హైలీ ఈగోయిస్టిక్.
1: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: ఎ పర్సన్ హూ టాక్స్ మచ్ డజంట్ వర్క్.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
0: ఎ పర్సన్ హూ వర్క్స్ డజంట్ టాక్.
1: కనుక ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు పని చేయని వాళ్ళే.
0: Therefore, people who indulge in talking are not doing any work.
1: ఏదో ఈనాడు నాకు ఒక ఉపన్యాసం ఉందనేది, దాన్ని ఒక కంఠస్థం చేసుకునేది, అక్కడిది ఇక్కడిది తీసుకునేది, మైక్ లో వచ్చి చెప్పేది, ఇదే మనం చేయవలసిన సేవ.
0: జస్ట్ బికాస్ వీ హ్యావ్ టు గివ్ ఎ టాక్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆన్ దిస్ పర్టికులర్ డే, ఇఫ్ యూ మెమరైజ్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ గివ్ దట్ పర్టికులర్ దోస్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిగర్స్,
1: ఈ పని టేప్ రికార్డు కూడా చేస్తుంది.
0: Would it amount to service? This kind of work can be done.
1: Tape record lo kaadu.
0: This kind of work can be done even by a tape record.
1: Type record lo. Adarshani manu andinchali.
0: We should not become such kind of tape recorder. We should, on the other hand,
1: ee sevallo palgunnatundi vyakti nijamainatundi sevakudu.
0: Only that person who practices and undertakes the work is a real worker.
1: Palitabu kosam seva chesetundi vaadu paniwaadu avutadu kaani yajamavadu kaadu.
0: A person who tries to satisfy others and works may be compared to a servant, but he is not the master.
1: Kaani ee phalanni kudanu manam aashinchukunda panilo pravesh pettali.
0: We should undertake work without expecting any fruits thereof.
1: Kanuka మనం ఫలితాన్ని ఆశించకుండా నిస్వార్థమైనటువంటి భావం చేత, నిరహంకారమైనటువంటి ఒక తత్వం చేత మనం సేవల్లో పాల్గొనాలి.
0: వీ షుడ్ అండర్ టేక్ సర్వీస్ యాక్టివిటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్, విత్ ఎ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము సేవకులం,
0: వీఆర్ సర్వెంట్స్.
1: ఈ భావాన్ని మాత్రం మరవరాదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్.
1: ప్రతి మానవుడు కూడా సేవకుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సర్వెంట్.
1: ప్రభువుకు ఒక సర్వెంట్ అని ఉంటాడు.
0: ఫర్ మాస్టర్ దేర్ వుడ్ బి వన్ సర్వెంట్.
1: ఒక రాజుకు ఒక రైతు ఉంటాడు.
0: ఫర్ కింగ్ ఆల్సో దేర్
1: ఒక గురువుకు శిష్యుడు ఉంటాడు.
0: ఫర్ ఏ ప్రిసెప్టర్ దేర్ విల్ బి ఎ డిసిప్లిన్.
1: తల్లిదండ్రులు ఉంటారు.
0: ఫర్ పేరెంట్స్ దేర్ విల్ బి చిల్డ్రన్.
1: మీరు ఎవరు ఉంటే బిడ్డ సేవ చేసేటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి బిడ్డ.
0: If you take parents and children, parents perform service to the children, children perform service to the parents.
1: Guru seva chese etuvanti vaadu shishyudu, shishyuni seva chese vaadu guru.
0: It is Guru, he is a true Guru who serves the Shishya. It is
1: Shishya a true Shishya.
0: Without a Shishya or a disciple, there is no need for a Guru at all.
1: కనుక శిష్యుడే లేకపోతే గురువుకు లేదు, గురువు లేకపోతే శిష్యుడే ఉండడు.
0: వితౌట్ ఎ ప్రిసెప్టర్ దెర్ ఇస్ నో డిసైపుల్, వితౌట్ ఎ డిసైపుల్ దెర్ ఇస్ నో ప్రిసెప్టర్ ఆర్ టీచర్.
1: తండ్రి లేకపోతే కొడుకు లేడు, కొడుకు లేకపోతే తండ్రి కాడు.
0: వితౌట్ ఫాదర్ దెర్ కెనాట్ బి ఎ సన్, వితౌట్ సన్ దెర్ ఇస్ నో యూస్.
1: ఈ విధంగా విచారం చేస్తే అందరు కూడా సేవకులే, ఒకరికొకరు సేవకులు.
0: ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ దిస్ వే, everyone is a servant.
1: జగత్ అంతా కూడా సేవక భావంలోనే నిండి ఉంటున్నది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ సర్వీస్.
1: ఈ భావాన్ని మనం హృదయంలో మొట్టమొదట భద్రం చేసుకోవాలి.
0: దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ సర్వీస్ మస్ట్ బి ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: శరీరం, శరీరం రావటము పరోపకారం కోసమని.
0: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ టు అస్ ఫర్ ది సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఏమిటి ఆ ఉపకారము? వారికి చేతకానటువంటిది మనం చేసి పెట్టడం.
0: What is the service which you can render doing such work which he is not capable of doing?
1: ee vidhamainatu seva yende mana jeevithane saarthakam gaavinchukovali.
0: We have to sanctify our lives in this kind of service.
1: ee seva bhavam chetane manavudu unnatonnata sthitini andukuntadu.
0: With a feeling of service alone man can attain the highest.
1: Kanuka manamu nijamuga palitanni aashinchi seva cheyaradu.
0: Therefore we should never undertake service activity expecting the fruits thereof.
1: ee phalitamunu yenaadu manam tyagam chestumo aanaade manalo seva bhavam avruddhi untundi.
0: Only when we sacrifice the fruits of action do we develop the service sense properly.
1: Mana state okkokati okka state ga untundali. Rashtram,
0: there are different states.
1: Ee rashtramlo aneka pallalu endu sevalu chesaru.
0: In all these states, in a number of villages, service activity has been undertaken.
1: ఈ సేవ అనేటువంటిది కేవలం ఎవరికో చేస్తున్నాం అనేటువంటి ఒక పిచ్చి భావాన్ని మీ నుంచి దూరం చేసుకోవాలి.
0: We should remove from our mind the bad feeling of the matter.
1: మీకు మీరు సేవ చేసుకుంటున్నాం అనేటువంటి విశాల భావాన్ని మీరు అనుభవించాలి.
0: That we are doing service to someone else, we will have to think that service is done for
1: ఎవరికి ఏమి అనానుకూలం చేసినా కానీ తనకు తాను అనుకూలమైనట్టుగా భావించాలి.
0: Whatever inconvenience is caused to anyone, it must be considered inconvenience caused.
1: ఆ విధమైనటువంటి సేవలో మీరు పాల్గొని
0: you will have to undertake such kind of service activity.
1: ఇన్ని అన్ని అనేటువంటి నంబర్లు మీరు విసర్జించి
0: you would give up the numbers thus and thus.
1: ఇది నా కర్తవ్యము అనేటువంటి దీంట్లో మీరు పాల్గొనాలి.
0: You have to consider that as your duty and undertake the service activity.
1: కనుక ఈ మున్ముందు ఈనాడు వర్క్ షాప్ అని ఒకటి స్టార్ట్ చేశారు.
0: టుడే యూ హ్యాడ్ అండర్టేకన్ వర్క్ షాప్.
1: కేవలము మనము షాప్ అంటే ఒక షో చేసేటువంటిది. షాప్
0: షాప్ సిగ్నిఫైస్ సమ్ కైండ్ ఆఫ్ షో.
1: ఈ వర్క్ ను మనం షో చేయరాదు.
0: వీ షుడ్ నాట్ మేక్ వర్క్ ఎ షో.
1: హృదయంతో అనుభవించాలి.
0: We have to experience from the heart.
1: యువకులైనటువంటి మీరందరూ కూడా ఉత్సాహాలతో ఇందులో పాల్గొనాలి.
0: All of you who are youth will have to undertake this activity with a lot of enthusiasm.
1: దీంట్లో ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
0: Today's youth are going to be the future citizens of the land and who to
1: అక్కడ దేశంలో ఆవరించినటువంటి యొక్క అభిమాన అహంకారాన్ని దూరముగావించి కేవలము ఒక విధమైన ఆప్యాయత, కరుణ, దయ, త్యాగము అనేటువంటి సత్శీల గుణములంతా కూడాను ఈ యువకులే పెంచాలి.
0: ఇట్ ఈస్ ది యూత్ హూ విల్ హావ్ టు ఫాస్టర్ great qualities like sacrifice, compassion and such other virtues and make arrogance and such other bad qualities distant.
1: Inka paina prati village kudanu oka palle kudanu state president ga undetunnattu vaadu visit cheyali.
0: State president should visit every village.
1: తాను బాధ్యత వహించటం చేతనే ఎంతైనా కూడా అభివృద్ధి కావచ్చడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ సచ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ పాసిబుల్ టు డెవలప్ ద విలేజెస్.
1: అలాంటి చేతగానేటువంటి వాడు మాకు చేతగాదని చెప్పాలి.
0: యువర్ పర్సన్ ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్, హి హస్ టు కన్ఫెస్ దట్ హి కెనాట్.
1: సాయి కేవలం క్వాలిటీని కోరుతున్నాడు కానీ క్వాంటిటీని కోరటం లేదు.
0: సాయి ఆల్వేస్ డిజైర్స్ క్వాలిటీ, హి నెవర్ వాంట్స్ క్వాంటిటీ.
1: కనుక మనం మున్ముందంతా కూడా ఉత్సాహ ప్రోత్సాహంతో అందులో పాల్గొని తగినటువంటి యొక్క ధైర్య స్థైర్యముల చేత దీన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ఫ్యూచర్ విల్ హావ్ టు అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ విత్ ఆల్ ఎంథూసియాజం అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఫేస్ ఆల్ ద
1: సాధన కావాల్సినటువంటి సద్గుణములు ఇవే మొట్టమొదటివి.
0: ఫర్ స్వామి దీస్ ఆర్ ద గ్రేట్ వర్చ్యూస్ విచ్ హీ వాంట్స్.
1: జపము, ధ్యానము, యోగము, స్మరణం, పారాయణం ఇలాంటివంతా మనం చేస్తున్నాము.
0: We have been undertaking japa, dhyana and such other worshipful activities.
1: కానీ దీనికి పునాది అయినటువంటి యొక్క త్యాగము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇవి లేకుండా ఈ జపంలో ఏమి మనం సాధించగలం?
0: బట్ ఫర్ ఆల్ దీస్ japa, tapa, dhyana etc. the basis and the foundation is there are virtues like compassion.
1: మొట్టమొదటి సద్గుణాలను మనం పెంచుకున్నప్పుడే సాధనలో మనకు తగినటువంటి యొక్క స్థాయిని మనకు కుదురుతుంది.
0: ఓన్లీ వెన్ వీ డెవలప్ గుడ్ వర్చ్యూస్ దెన్ ఓన్లీ వీ కెన్ అండర్టేక్ సాధన సక్సెస్ఫుల్లీ.
1: ఆ సద్గుణములు లేకుండా ఎంతసేపు నీవు ధ్యానంలో కూర్చున్నా చంచలత్వాన్ని అనుభవిస్తావు గాని ప్రశాంతిని మీ ఏమాత్రం కూడా పొందలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఇన్ మెడిటేషన్ వితౌట్ హ్యావింగ్ వర్చ్యూస్ యూ కెన్ ఓన్లీ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ థాట్స్. యూ కెన్ నెవర్ హావ్
1: చిత్తశుద్ధి. కర్మ మనం చేసేటువంటి కర్మల వల్ల మన చిత్తశుద్ధి కావాలి.
0: వీ హావ్ టు అండర్టేక్ యాక్షన్ టు క్లిన్స్ అవర్ చిత్త, ప్యూరిఫై అవర్ చిత్త హార్ట్.
1: చిత్తశుద్ధి వలనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
0: ఓన్లీ బై ఏ ప్యూర్ హార్ట్ యూ కెన్ హావ్ సెల్ఫ్
1: ఆత్మవిశ్వాసం చేతనే ఆనందం అనుభవిస్తాం.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ బ్లెస్ ఓన్లీ వెన్ యూ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: చిత్తశుద్ధి కలగక ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది?
0: హౌ కెన్ యూ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్?
1: కనుక ఈనాడు మనము కేవలము ఒక సంకుచితమైనటువంటి మార్గాల్లో మనం ప్రవేశిస్తున్నాం.
0: టుడే వీ ఆర్ అండర్టేకింగ్ ఇన్ ఎ నారో వే, నారో యాక్టివిటీ.
1: మనం విశాలమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్.
1: ప్రతి ఒక్క అధికారి కూడాను నేను ఈ సత్యసాయి సంస్థలో చేరినందుకు నేను ఏమి చేస్తున్నాను, ఎంతవరకు చేస్తున్నాను, నేను నా తృప్తిగా నేను చేస్తున్నానా లేదా అని తమకు తాము పరీక్షించుకోవాలి.
0: ఎవరీ ఆఫీస్ బేరర్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్ హ్యాస్ టు ఇంట్రోస్పెక్ట్ to what extent he has been able to implement things properly.
1: Kevalam ilanti conference time lo matram andaru attend ayipothuntaru tarvata vaalla mokhale ganipincham.
0: Only in such occasions where conferences are held all the faces are seen, but later on they are never to be seen anywhere.
1: Kanuka ilanti pravartanalo manam adhikaralam ani cheppukotam sigguchetu.
0: If we declare ourselves as office bearers in this particular way, it is rather
1: naak samasthalanni nilchipoyina naak santoshame kaani ilanti pravartanalu matram naaku ishtam ledu.
0: I am not going to be happy even if all the wings of the organization are closed, it doesn't matter.
1: But kramakramina ivanni kudanu saayikochi cherutuntai.
0: Gradually and ultimately all these things will reach sai only.
1: Kanukane idi naa baadhyataga untundadi.
0: It is Swami's responsibility.
1: ఈ చెప్పడం నా కర్తవ్యము.
0: ఇట్ ఈస్ స్వామిస్ డ్యూటీ టు టెల్ దిస్.
1: మనం చేసే సాధనంతా కూడా మన యొక్క ధన్యత కోసమే.
0: వాట్ ఎవర్ సేవ వీ అండర్టేక్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ జస్టిఫైడ్ అండ్ ఫర్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసంతో మనం ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు డెవలప్ దేర్ ఫోర్ అండ్ అండర్టేక్ యాక్టివిటీ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సాయి నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని సాయిని మాత్రమే అంటారు. కానీ సాయికి మీరు ఏమి చేశారు?
0: You go on finding fault with Sai, telling Sai has not done this for me, Sai has not done that for me. What have you done for Sai?
1: నీవు చేసింది నువ్వు చెప్పు చూద్దాం. ఏమి చేయటం లేదు. ప్రతి ఏది చేసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము అంతే తప్ప సాయి చేసిందేటువంటి పని ఏమిటి?
0: ఫస్ట్ యూ టెల్ మీ వాట్ యు హావ్ డన్ ఫర్ సాయి. ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: సాయికి చేయక సాయి నుంచి నీ ఫలితాన్ని ఏ రీతిగా నువ్వు పొందగలవు?
0: Without doing anything for Sai, how are you going to get anything from Sai?
1: ఒక షాప్ దగ్గరికైనా పోయి దానికి చెల్లించవలసిన మూల్యం చెల్లించినప్పుడే దాన్ని అందుకోవాల్సిన వస్తువును మనం అందుకోగలుగుతాం.
0: Even if it is an ordinary object, only when you pay the full price, you would be able to get it.
1: ఆ మూల్యాన్ని చెల్లించక పదార్థాన్ని అందుకోవాలంటే ఇది ఎంత స్వార్థము?
0: Without paying the proper price, if you want to get the object, how selfish and foolish.
1: Sai aashinchinatvanti yokka nishwarthamaina sevalanu cheyi, neeku sarvamunu Sai anugrahistadu.
0: You perform the service which Sai wants in a selfless way. Sai is going to confer on you everything that you want.
1: Neevu cheyavalsindi neevu cheyaka Sai nunchi pondadaniki siddhanga untundi ee reethiga labhistundadi.
0: Without discharging your own duties in the way that you are supposed to do, if you want to get something from Sai, how are you going to
1: neevu sampadinchinatvanti dhanam nijam kaadu.
0: The wealth that you have earned ఈజ్ నాట్ ట్రూ.
1: నిజమైనటువంటి ధనము దైవానుగ్రహమే.
0: ఇట్ ఇస్ నాట్ ట్రూ వెల్త్. ది ట్రూ వెల్త్ ఇస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: అనుగ్రహాన్ని పొందడానికి అన్ని విధాలు కూడా త్యాగం చేయాలి.
0: ఫర్ గెటింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూ హవ్ టు మేక్ ఎవ్రీ సాక్రిఫైస్.
1: సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ సర్వీస్.
1: కనుకనే ఎన్ని జానములు చేసినా, ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు ఆచరించినా, ఎంత వేదాన్ని ఉచ్చరించినా గాని లోపల హృదయం పరిశుద్ధం కాకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వాట్ ఎవర్ జప తప ధ్యాన యు అండర్టేక్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు క్లీన్స్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్, ఆల్ దిస్ ఇస్ ఎ షియర్ వేస్ట్.
1: మీకు తెలుసు అందరికి,
0: ఆల్ ఆఫ్ యు నో దిస్.
1: ఇడ్లీ సాంబార్ చేసుకున్నాం అనుకోండి తినాలని.
0: లెట్ అస్ జస్ట్ సే వి హావ్ ప్రిపేర్డ్ ఇడ్లీ అండ్ సాంబార్.
1: ఈ సాంబార్ కు చక్కని బెంగళూరు నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్ కూరగాయలు తెచ్చిపెట్టుకున్నాం.
0: యు హావ్ బ్రాట్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫర్ ప్రిపేరింగ్ సాంబార్.
1: మంచి బేడలు చేశాం.
0: యు హావ్ బ్రాట్ గుడ్ క్వాలిటీ దాల్.
1: కొత్త చింతపండు కలిపాము.
0: యు హావ్ ఆల్సో బ్రాట్ ఫ్రెష్ టామరిండ్.
1: ఇంకా సాంబార్ తగినటువంటి సామాన్లు అంతా కూడా వేసినాము.
0: ఆల్ ది అదర్ ఆర్టికల్స్ టు మేక్ గుడ్ సాంబార్ యు హావ్ అసెంబుల్డ్ అండ్ యు హావ్ అక్యుములేటెడ్ దెమ్.
1: కానీ ఆ సాంబారు ఇడ్లీ తిన్నాము, కడుపులో తిప్పింది.
0: అండ్ యు హావ్ టేకెన్ దట్ సాంబార్, యు ఆర్ గెటింగ్ ఎ ఫీలింగ్ ఆఫ్ అనీజినెస్ అండ్ వామిటింగ్ సెన్సేషన్.
1: అన్ని కృత్తవేని, అన్ని చాలా ఉత్తమమైనటువంటివేని, కానీ కడుపులో తిప్పడానికి కారణం ఏంటి?
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రెష్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ క్వాలిటీ థింగ్. వై ఇస్ ఇట్ దట్ ఐఎమ్ గెటింగ్ ఎ వామిటింగ్ సెన్సేషన్?
1: మనం వండిన పాత్రలో కళాయి లేదు.
0: It is because there is a defect in the vessel.
1: Manamu chakkaga dhyanam chestunnamu.
0: We have undertaken meditation.
1: Japam chestunnamu.
0: We are also doing japa.
1: Bhajan chestunnamu ragataalalto.
0: We are also doing bhajan in the
1: form of ivanni kooragayalu uppu pulusu kaaram maadri anni tayar chestunnamu. Hrudayam aneetundi paathralo prema aneetundi kalaayame lekapothe idantha paajan ayipothundi.
0: All these japa, tapa, etc. may be compared to the various requirements for making sambar. But if you don't have love in your heart, it will be going to make it into
1: poisonous.
0: Therefore, in the first place, fill your heart with love. Without love in the heart, whatever action is undertaken is going to be a waste.
1: Prema swarupulara.
0: Embodiments of divine love.
1: స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు అనేటువంటి విషయంలో మీరు ఏమాత్రమో బాధపడకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ ఆర్ హర్ట్ బికాస్
1: నిజముగా మనలోని దోషములు చెప్పేటువంటి వాడే నిజమైన గురువు.
0: బికాస్ స్వామి ఈస్ టెలింగ్ దీస్ థింగ్స్ హార్ష్లీ. ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ హీఈస్ ఎ ట్రూ గురు హూ టెల్స్ థింగ్స్.
1: మన దోషాలన్నీ కూడా నువ్వు కేవలం కప్పిపుచ్చినటువంటి వాడే మహాద్రోహి.
0: హీ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రెచరస్ ఫెలో హూ ట్రైస్ టు డిసీవ్ అస్ by hiding our own defects.
1: Kanuka manaku hitamuga meer bhavinchali.
0: You should consider all this as
1: meelo unnatundi soshalanta kudunu dooram cheskovali.
0: We have to make distant all the defects and
1: inka mundaina kudunu dosharahitamainatundi chittulu kavali.
0: At least in future you should be free from defects.
1: Ee yokka seva vishayam chala uttamainatundi.
0: Service is highly noble in its
1: ఈ వేసినటువంటి ప్లాన్ అంతా కూడా చాలా సక్రమమైనటువంటిది.
0: ఆల్ ద ప్లాన్ దట్ యు హావ్ జస్ట్ లీడ్ ఇస్ ఎక్సలెంట్.
1: కానీ జరపవలసినటువంటి వారు చక్కగా జరపాలి.
0: బట్ వైల్ ఇంప్లిమెంటింగ్ ఇట్ యు మస్ట్ ఇంప్లిమెంట్ ఇట్ ప్రాపర్లీ.
1: ఇందులో ఎవరు ప్రధానమంటే అందరు కూడా దీనికి ఆధారమే.
0: ఇఫ్ యు ఆస్క్ హూ ఈస్ ఇంపార్టెంట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్, ఎవ్రీ వన్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వే.
1: అందరి ఎందుకు కూడా ఒక విధమైనటువంటి కోఆపరేషన్ అంటారు. దాని చేరిక ఉండినప్పుడే ఇది సరైనటువంటి జరుగుతుంది.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ మ్యూచువల్ కోఆపరేషన్ అమంగ్ ఆల్ పీపుల్ కెన్ ది వర్క్ బి సక్సెస్ఫుల్.
1: వరల్డ్ కౌన్సిల్ వాళ్ళు, స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్, డిస్టిక్ ప్రెసిడెంట్స్, డిస్టిక్ కన్వీనర్స్, సేవాదల వాళ్ళు,
2: సేవా సమితి వాళ్ళు, భజన మండలి వాళ్ళు అందరూ కూడా ఏకమైపోవాలి. వరల్డ్ కౌన్సిల్ పీపుల్, స్టేట్ ప్రెసిడెంట్, డిస్టిక్ ప్రెసిడెంట్, స్టేట్ కన్వీనర్, డిస్టిక్ కన్వీనర్, సేవాదల పీపుల్, భజన మండలి, ఆల్ ది వింగ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ షుడ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్.
1: ఈ కోఆపరేషన్ తో, ఈ ఐకమత్యంతో మనం పనిచేసినప్పుడే చక్కగా మనకు అనుకున్నటువంటి ఫలితాన్ని మనం అందుకుంటాం.
0: ఓన్లీ వెన్ వీ అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ విత్ కోఆపరేషన్ అండ్ విత్ సెన్స్ ఆఫ్ యూనిటీ, వీ కెన్ అచీవ్ సక్సెస్ ది వే దట్ వీ వాంట్.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటిది తీసివేసి ఆపరేషన్ చేస్తే అయిపోయింది, ఇంకా మన పని ఏమీ చేయలేము మనం.
0: ఇఫ్ యూ రిమూవ్ కోఆపరేషన్ అండ్ కండక్ట్ ఓన్లీ ఆపరేషన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దాట్?
1: కనుక నేటి నుంచి అందరూ ఐకమత్యం చేత ఎవరెవరి యొక్క భావాన్ని ఎవరెవరి యొక్క శక్తిని వారు అనుసరించి శక్తి లోపం లేకుండా శక్తిహీనము కాకుండా మనం ఈ సమాజంలో ప్రవేశపెట్టాలి.
0: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ హావ్ టు అండర్టేక్ ఆల్ ద యాక్టివిటీ విత్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ వాట్ ఎవర్ కెపాసిటీ యూ హ్యావ్ పుట్ ఇన్ ఆల్ యువర్ కెపాసిటీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ది
1: కంటెంపరీ సాధన.
0: This may be described as true sadhana.
1: మన జపము ధ్యానము యోగము యజ్ఞము అన్ని కూడా త్యజించండి, సేవలో మీరు పాల్గొనండి.
0: You can give up all japa, tapa, dhyana, yajna and undertake service activity.
1: నవవిధములైనటువంటి మార్గమునందు సేవ చాలా ఉత్తమమైనటువంటిది.
0: Of all the types of activity, service activity is very important.
1: కనుకనే ఈ సేవాభావం చేతనే దైవానుగ్రహాన్ని అందుకుంటకు అర్హులమవుతాం.
0: Through service, you would be able to earn the grace of God.
1: సేవ చేయకుండా కేవలము ఒక విధమైన మాటల చేత గాని ఉపన్యాసాల చేత గాని కాలమును వ్యర్థం చేయకూడదు.
0: You should not waste your time by mere words and speeches without undertaking service activity.
1: సేవ చేసేటువంటి వాడు ఉపన్యాసం చెప్పినప్పుడే దాన్ని చక్కగా హృదయానికి అత్తుకుంటుంది.
0: Only when a person who really serves people, when he speaks, it will enter and it will make its impact on the
1: సేవల మాదిరి చేయక ఉపన్యాసంలో హీరో మాదిరి వచ్చుకుంటుంటే దీనివల్ల జీరో అయిపోతుంది.
0: If you are only great in your own speeches without serving, you are going to become a zero.
1: కనుక మనకు మనం ధన్యులు కావాలి, మేము తరించాలి, నేను సరైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించాలి, ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా తయారు కావాలనుకుంటే నిస్వార్థమైన నిర్మలమైన నిరహంకారమైనటువంటి సేవలో మనం పాల్గొనాలి.
0: ఇఫ్ యూ వాంట్ రియలీ శాంక్టిఫై యువర్ ఓన్ లైఫ్ అండ్ సేవ్ యువర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ దిస్ బాదరేషన్స్ ఆఫ్ ది వరల్డ్ దెన్ యూ హావ్ టు అండర్టేక్ సర్వీస్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ విత్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఎవరికి వారు ప్రతి దినం కూడా ఆత్మ విచారణ సెల్ఫ్కోవాలి.
0: ఎవ్రీ డే యూ షుడ్ అండర్టేక్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్.
1: నాకు ఇచ్చినటువంటి బాధ్యత లోపల, నేనున్నటువంటి స్థానం లోపల నేను నా పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనకు తానే తృప్తి రావాలి.
0: హీ హాస్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్ టు ఫైండ్ అవుట్ వెదర్ హీ హాస్ బీన్ డిశ్చార్జింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్ గివెన్ టు హిమ్ ప్రాపర్లీ అండ్ టు ది ఫుల్లెస్ట్ ఆఫ్
1: తనకు తనకే తృప్తి లేనటువంటి వాడు ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలడు?
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఫర్ హిమ్సెల్ఫ్, హౌ ఈస్ హీ గోయింగ్ టు గివ్ సాటిస్ఫాక్షన్ ఫర్ అదర్స్?
1: కనుక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అత్యవసరము.
0: Therefore, self-satisfaction is very important.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కు పూర్వము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం కలగాలి.
0: బిఫోర్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈ త్యాగం చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ దిక్కుతుంది.
0: వెన్ యూ మేక్ సెల్ఫ్ సాక్రిఫైస్ దెన్ ఓన్లీ యూ గెట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: మనం అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We should face all types of problems, difficulties and situations and solve the problems.
1: Mukhyamga mana satya sai samasthale yendu ye samasthe aina kani ahankaramu aadambaramu abhimanamu ee moodu unte manam pan cheyalemu.
0: Primarily and basically in all the wings of satya sai organization we should be free from all egotism, all show and all attachments.
1: ఈ మూడింటిని త్యాగం చేసినటువంటి వాడే సరి అయిన సేవలో పాల్గొనడానికి అధికారి అవుతాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ సాక్రిఫైజెస్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ గెట్ ది అథారిటీ టు అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: కనుక స్వామి చెప్పినటువంటి విషయములంతా కూడాను మా మంచి కోసం అనేటువంటి భావమును మీరు తలంచుకుని తద్వారా జరిగిపోయినటువంటి వంట మరచి రాబోయేటువంటి యొక్క జీవితానికి తగినటువంటి ఆదర్శంగా మీరు నిరూపించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Whatever Swami has said is in the best interest and the welfare of all of you, and you will have to take this in this particular spirit. Forget the past mistakes and past life, undertake the activity keeping in view all that Swami has just said in future and sanctify your life. Thus Swami is getting his discourse to a close.

తెలిసికొనగా కాలమంతయు వ్యర్థంబు గడుపతగుని మనిషిగా జీవించి ఇకనైనా

0: ప్రేమస్వరూప
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లా.
0: వాక్కు చేతనే రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు.
1: బై హిస్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ, వాక్కు చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనం ప్రాప్తి, వాక్కు చేతనే మనం బంధితులం అయిపోతున్నాము, పరాధీనులం అయిపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాం.
1: We are bound by this speech and we become parasites, slaves and others.

0: ఓ నాలుక రసగ్ని, మధురమైనటువంటి రసం కలిగిన జాలవు నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ ఆల్ స్వీట్నెస్,
0: మధుర ప్రియత్వం, చాలా ప్రియమైనటువంటి జాలవు నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ వెరీ డియర్ వన్,
0: సత్యం హితం త్వా, ఈ సత్యములు కూడాను హితము గను మితము గను కలిగేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే,
0: ఓ సత్యమా, ఓ యొక్క నాలుక, నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను ఆశాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్, డు నాట్ యువర్ involve yourself in slander, criticism and making fun of others.
0: Divyamaina madhuramaina bhagavat namanni chakkaga smarinchu, bhagavat namanni paramaku telipinchu, manchi maatalaadu, madhuramaina maatalaadu, udrekamuga maatalaadu.
1: You chant divine sweet name of the Lord, talk sweetly and make others happy with

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవుట చేతనే
1: అన్ఫార్చునేట్లీ యాజ్ ద సీక్రెట్ స్వీట్ నావెల్ డివైన్ టాక్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: ది ప్రజెంట్ డే సొసైటీ ఈజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ రెస్ట్లెస్నెస్
0: సమాజమును సతమతమ చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present day advancement of civilization is beyond all limits. There is no discipline and morality. And the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: The society is divided into minute fragments. The unity is totally lost and so it is full of restlessness.
0: Kulamatamala bhedamam chetanu
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamulain pinchi yokka vanchana chetanu
1: various kinds of desires
0: garshanalu
1: conflicts
0: raktavahamalu
1: bloodshed
0: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
1: ఆల్ దీస్ థింగ్స్ మేడ్ ది సొసైటీ ఏ గ్రేవ్ యార్డ్.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ అండ్ మ్యాన్ కైండ్ ఇస్ ట్రేడింగ్ అలాంగ్ దట్ ఎఫీమరల్ ట్రాన్షియల్ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ టోటలీ రెస్ట్లెస్.
0: మానవుడు భౌతికంగా
1: గ్రేవ్ యార్డ్.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము

0: భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్ సైన్స్.
0: కానీ నైతికంగా క్షుద్ర విమర్శనం కేవలం అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మీన్ క్రిటిసిజం, డౌన్ ఇన్ జెలసీ అండ్ హార్మ్స్ ఎవ్రీబడీ అండ్ స్పెండ్స్ హిస్ లైఫ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దేనిని ప్రేమించినా తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: Vastu nimittamai vastuvunu preminchatam ledu manavudu, tana nimittamai vastuvunu preminchutunnadu.
1: Man doesn't love anything for the object's sake, he loves it for his own self.
0: Aalu biddalu talli dandrulu saitamu tana nimittamai tana preminchutunnadu kani aalu biddala nimittamu talli dandrulu nimittamu manavudu varini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swaprayojaname taandavam aaduchunnadi.
1: Everywhere the selfishness and self-interest is dancing.
0: Edi talachina, edi cheppina, edi choochina, edi vinna, annintiki nee venukula swarthamu kadurtune untunnadi.
1: Whatever is said, whatever is done, whatever is heard, it is full of selfishness.
0: ఈ నాటి మానవుడు స్వార్థమునకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: స్వార్థమే లేకుండినా స్వప్రమేయోచనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు.
1: He doesn't step ahead, even a single step, if he has no selfishness.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగినది.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒకవైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
1: This is an increase in the field of science.
0: Plastic, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ హెస్ అడ్వాన్స్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: ఆఫ్ ద ఎటమిక్ పవర్ హీ హెస్ ఇన్వెంటెడ్ సో మెనీ మెషినరీ అండ్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: హి ఇస్ విక్టోరియస్ ఇన్ స్పేస్ ట్రావెల్.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ దేర్ ఇస్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఎజిటేషన్.
0: కుల మత ప్రాంతీయ దురభిమానములు.
1: దేర్ ఇస్ మిస్ డైరెక్టెడ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద రీజియన్ అండ్ రిలీజియన్.
0: విద్యార్థుల అల్లకల్లోలములు.
1: స్టూడెంట్ అజిటేషన్స్.
0: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవాలి.
1: హీ ఈజ్ నాట్ బాదర్డ్ టు థింక్ ద రీజన్ బిహైండ్ దిస్ మ్యూచువల్ కాన్ఫ్లిక్టింగ్ కాంట్రడిక్టింగ్ ఆస్పెక్ట్స్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్.
0: ఈనాటి మానవుడి యందు నైతిక విలువ క్షణక్షణములకు దిగజారిపోతున్నది.
1: ద మోడర్న్ మ్యాన్ is losing the moral value moment to moment.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికమందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: సకల శాస్త్ర పురాణముల చదివిన పండితులు కూడాను,
1: a scholar who have gone through all sacred texts,
0: సత్య ధర్మముల ప్రచారము గావించేటువంటి యొక్క మహనీయులు కూడాను,
1: noble souls who propagate the principles of truth and right,
0: ee sankuchi hudayam chetane aneka vidhamaina kunti vadopavadamulu cheta kalahamulaku

0: with Allah.
1: Because of narrow-mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatvanti vaaru kudanu vidyavantulainatvanti vaaru kudanu vivekavantulainatvanti vaaru kudanu medhavulainatvanti vaari gendu kudanu ee samuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantam naa siddhantam nee guruvu naa guruvu anekunti bhedamulu cheta jagattunandunnatvanti ekatvanni bhinnatvanga rupandipajestunnaru.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: Ekatvanni anekatvanga vibhajinchetunti ganulu vedhavulu abhivruddhi avutunnaru kani anekatvamuloni ekatvanni gurtincheetunti పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వం కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly, we will understand the remnants of animal behavior in man is responsible.
0: కాలము చాలా ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
1: The time is the standard and very important.
0: పవిత్రమైనటువంటి ఈ కాలమును అర నిమిషమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా జీవితాన్ని సాగించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ మ్యాన్ హూ విల్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ సీక్రెట్.
0: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి స్నేహితుడు కాదు.
1: దిస్ వాల్యుబుల్ టైమ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
0: దీని యొక్క కాలచక్రము ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: It is impossible for anybody to change.
0: Kalamunu andaru anusarinchavalsinde kani kalamu evvarini anusarinchadu.
1: Everyone will have to follow time. Time will never follow anybody.
0: Kala kala prapannanam kala kinna karishyati. Kalamunu karudu mingutunnadu.
1: It's only the master who swallows this time.
0: Kalamu kayanni mirugutundali.
1: It is the time that consumes the body.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కాలుడు.
1: Therefore the master of this body is time and the master of the time is
0: కనుక ఆ కాలుడే దైవ స్వరూపుడు.
1: The time is very form of divinity.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man has forgotten the time which is very much divine and is wasting its time in worldly pleasures.
0: Paramarthikame pratibhasikamulandu vyavaharikamulandu pratibimbistu ostundadi.
1: He finds himself the reflections in his paramarthika vyavaharika.
0: Samudramuleka alalu levu.
1: Without ocean you don't find waves.
0: Alalu leka nirugu ledu.
1: When there are no waves, no foam either.
0: ఈ నురుగు అలలను ఆశ్రయించి ఉంటుంది.
1: The foam is associated with the wave.
0: అలలే లేకుండా నురుగు లేదు.
1: When there are no waves, no foam.
0: సముద్రం లేకుండా అలలు లేవు.
1: Without ocean, no waves at all.
0: సముద్రము, అలలు, నురుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
1: We classify as three different states. The ocean, waves and foam.
0: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
1: The quality of water is present in all the three.
0: చల్లదనము, తెల్లదనము, మాధుర్యము, ఇవి నీటి యొక్క గుణములు.
1: The qualities of water are cold and also sweet.
0: ఇవి అన్ని కూడా పారమార్థిక నుండి ఆవిర్భవించినటువంటివి.
1: They all come out of spiritual aspect, paramarthika.
0: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివే ഈ ജീവൻ.
1: Out of this ocean of Satchidananda, beings the waves originate.
0: ഈ ജീവനൊക്കെ പ്രാണമേ ദിവ്യത്വം.
1: It is only the life of these beings that is the divinity.
0: ഈ മൂടിന്റെയൊക്കെ ഏകത്വമെന്ന് മനം ഗുർത്തിച്ചപ്പോഴേ നിജമായിട്ടുണ്ട് ആനന്ദമെന്ന് മനം അനുഭവിച്ചകലം.
1: When we understand the unity in all these three, we can experience the true bliss.
0: ദീനിനെ ജാഗ്രത, സ്വപ്ന, സുഷുപ്തി എന്ന് പിലിസ്തു വെച്ചാൽ.
1: They are called waking state, dreaming state, and the deep sleep.
0: ജാഗ്രത എന്ന് അനുഭവിച്ചതുകൊണ്ട് ഒരേ വ്യക്തി.
1: The one who experiences the waking state is same one.
0: സുഷുപ്തിയെ അനുഭവിച്ചതുകൊണ്ട് അതേ വ്യക്തി.
1: The dreamer is the very same individual.
0: സുഷുപ്തി എന്ന് ആനന്ദിച്ചതി അതേ വ്യക്തി.
1: The one that delights in the deep sleep is the very same one.
0: സുഷുപ്തിയിലെ കാലമോ സ്ഥാനമോ അനുഭൂതിയോ വേറെവേറെ അയിനപ്പെടിക്കുന്ന വ്യക്തിത്വം ഒക്കതേ.
1: The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
0: കാനി പരമാത്മനെ വിശ്രമിച്ചി കേവലം ലൗകികമേലുണ്ടിയൊക്ക ജീവിതമനെ ആശിച്ചി.
1: Forgetting the spiritual aspect and taking this world as very true.
0: ഈ വ്യവഹാരമെ ശരിയേനെട്ടുണ്ടിയൊക്ക ജീവിതമനെ വിശ്വസിച്ചി കേവലം സ്വപ്നദൃശ്യമെന്ന് ചൂച്ചി ഭ്രമിച്ചിനട്ടുകാ ഉണ്ടുന്നത്.
1: Take all that is apparent here as the main and the end.
0: ഈ സ്വപ്നദൃശ്യമെന്ന് ഏനാട്ടിക്ക് നീ സത്യം കാതു.
1: All this scenario of a dream is not true.
0: കലലോ ചൂച്ചിന മേടലു മിദ്ദലു കണ്ണിനു വിപ്പിന ലേവു കദാ.
1: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
0: അതേ വിധമുഗരേ.
1: Similarly,
0: ഈ വ്യവഹാരികമായിട്ടുള്ള ജീവിതമനു അനുഭവിച്ചേറ്റുണ്ടി സുഖദുഃഖമുള്ളന്നീക്കുള്ളനു സ്വപ്നദൃശ്യമുലേ.
1: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world are the dream.
0: പാരമാർത്ഥികം നുഞ്ചി ആവിർഭവിച്ചിനട്ടുണ്ടിവി.
1: They also originate out of paramarthika, spiritual.
0: కనుక వ్యావహారికమో పారమార్థికమో వేరే భావించకూడదు.
1: Therefore we should not take world and spiritual.
0: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
1: When we understand the underlying unity between the two, we can understand the purpose, nature of
0: సుఖదుఃఖము నందించేటువంటిది మనసే.
1: It is only the mind that puts man to pleasure and pain.
0: మనసే మూల కారణము.
1: Mind is mainly responsible.
0: മനയേവ മനുഷ്യാണാം കാരണം ബന്ധമോക്ഷയോ.
1: Is the mind that binds man and gives liberation.
0: ഈ ബന്ധമോക്ഷമനക്കു മനസ്സു കാരണമേനപ്പോൾ മനയൊക്ക വിമുക്തി കൂടുന്നു മനസ്സേ കാരണം.
1: Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation.
0: ഈ നാട്ടി പ്രപഞ്ചമനന്ദു ഈ അശാന്തി നിയമം ചെയ്സി നിത്യ സത്യമേണ്ടി പ്രശാന്തി തത്വാന്നി ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము యువ సమాజము స్థాపింపనక్కరలేదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ రెస్ట్లెస్నెస్, టు ఎస్టాబ్లిష్ దిస్ ఎటర్నల్ ట్రూత్, ఎ న్యూ ఆర్డర్, ఎ న్యూ సొసైటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్.
0: దీనికి కొత్త మతము అక్కరలేదు.
1: న్యూ రిలిజన్ ఈజ్ నాట్ నీడెడ్.
0: కొత్త విధానము అక్కరలేదు.
1: న్యూ ప్రొసీజర్ నాట్ నెసెసరీ.
0: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
1: But the truth is only one truth is necessary.
0: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి ఒక స్త్రీ పురుషులు అవసరం.
1: Men and women with sacred minds are very essential.
0: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలనంగా జరుగుతుంది.
1: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
0: Aithe aa rajyamulu chitta shuddhi chila sampatti rendu undinappude ee sadgunavantulainatunte stree purushulu nilavagalaru.
1: In that country these noble souls, men and women, can thrive where there is purity and character.
0: Ee chitta shuddhi sausilyamu abhruddhi kavalananna తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
1: ఇఫ్ దిస్ ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ అండ్ క్యారెక్టర్ ఆర్ టు షైన్ ఆర్ టు బి బ్రిలియంట్, ద మొరాలిటీ ఇస్ నీడెడ్.
0: ఆధ్యాత్మికమే లేకుండినా నీతి దీపించదు.
1: వెన్ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ ద మొరాలిటీ కెనాట్ సస్టైన్.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
1: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
0: built. Nitiyane godala paina chitta siddhi sila sampatti ane roofunu manam vesukovali.
1: On this wall of morality, we should lay down the roof of purity.
0: Adi life yokka bhadrata.
1: That is the procedure of life.
0: Godalu kattinanta maatramana chaladu.
1: Is not enough by raising walls.
0: Punadulu travinanta maatramana chaladu.
1: Is not enough if you dig foundation.
0: Roof vesinappude జీవితము పరిపూర్ణమవుతుంది.
1: When you put the roof, the life is complete.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: అండ్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఏ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించాలన్నా,
1: టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లైఫ్,
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి, ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: వీ షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ద స్పిరిచువాలిటీ.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ rested on spirituality.
0: Aneka mandi mahaneelu, aneka mandi uttama streelu, pativrata matallulu, pavitra hrudayulu, divya bhavam kalinatunte yokka putrulu janminchatam chetane bharat deshamunaku ee vidhamainatunte saarthaka naamamunu andukogalugutu vachindi.
1: The bharat earned such a great name because of noble souls, women of chastity and character, the great sons of this country.
0: Varu ee naadu lekapoyinappudikini vaari aadarshalu maatram ee naadu deedipyamananga prakashistu unnai.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: Nirata satya praudhi dharani neelina harishchandrudi darabasi chanagaleda.
1: Harishchandra, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
0: Yella lokamulelu yosaku srinala raju tana venta bhumini gonuchuchanana.
1: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of
0: land? Gambunaku krutayugamunaku meru chekurchu అలరాజు తన వెంట ఏమి గునియే.
1: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హీ హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్.
0: ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
1: బట్ దే హావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
0: ఇంకా స్త్రీలయందు,
1: దెన్ అమంగ్ విమెన్,
0: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
1: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సచ్ ఎన్ ఐడియల్.
0: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
1: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకొని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
1: In spite of all problems, anxieties, inconveniences, she could bear all the suffering.
0: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
1: Today is no one is bothered of the sacred heart.
0: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
1: No one is mindful of character.
0: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
1: Only this worldly money is needed.
0: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ ఇస్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ పీస్ఫుల్? Why is he not happy?
0: Dhanakanaka vastuvaharadulu manavulaku shantini andinchatam ledu.
1: The comforts and the pleasures will not confer peace.
0: Kevalamu manasika shanti tana yokka divyamainati bhavamunu prakatinchinappude shanti manaku chekurutundi.
1: When one expresses the divine feelings, one will have peace in mind.
0: Inati manavudu prati jeeviniki kudanu premistunnanu premistunnanu ani palukulu uchcharistuntadu.
1: Man today says that he loves.
0: Nijamuga ee prema ante emito kudanu vaaru artham chesukovatam ledu.
1: They don't understand the meaning of love.
0: Evarini prashninchinappudiki maa pillalu kudanu rastuntaru, I love you.
1: You ask anyone, our students also write, I love you.
0: Emiti ee love?
1: What is this love?
0: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రక్కింటివాడు స్వస్వరూపంతో కనిపిస్తూ ఉండినప్పటికీ వాణిని ప్రేమించకుండా కనిపించినటువంటి పరమాత్మని ప్రేమిస్తున్నామంటే ఇది ఏమైనా నమ్మదగినటువంటి విషయమేనా?
1: Right from the bed, right from the time we get up from the bed and then go back to bed. If we don't love our very neighbor,
0: వ్యక్తులని మనం ప్రేమించటం లేదు.
1: We don't love our very own parents.
0: వ్యక్తులను ప్రేమించినప్పుడే శక్తిని ప్రేమించిన వాడవుతావు.
1: When you love individuals, you can also love the mighty power.
0: ప్రతి వ్యక్తి ఎందుకును అంతర్భూతమై ఉండినటువంటి ఒక దైవత్వము ఒక్కడే.
1: The very divinity is in all individuals is one.
0: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
1: There is only one present in all beings.
0: కనుక అందరి ఎందు ఉన్నాడు భగవంతుడు.
1: God is present in all.
0: నీ ఎవరిని ద్వేషించవద్దు.
1: Don't hate anyone.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత.
1: So Upanishads declared, arise, awake, stop not till goal is reached.
0: జాగ్రత్తగా ఉంటుండు.
1: Be careful.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మీరు విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటే ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రెజెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇండ్వెలర్ ఈజ్ గాడ్.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హిస్ బాడీ.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: We are neglecting such a body.
0: Deham anedi illu dinadinamunu urchi ariki poosi metti ninuku varachi.
1: You have to clean and decorate the body.
0: Devudanaga veru desamandu ledu, devudanaga tanadu dehamande.
1: God is not present in a foreign land, he is present one's own body.
0: Itti satyanni gurtinchetuvanti oka tattvanni manavudu ee naadu vicharinchali.
1: Man has to investigate the nature of such a truth.
0: Itti satyabhavamunu నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
1: As this eternal fundamental truth is forgotten, the life today is
0: హృదయంలో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
1: When this truth shines brilliantly within, all our actions are bound.
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాడు.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్‌రైచియస్నెస్.
0: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
1: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
0: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
1: ఎవ్రీ లుక్ డజంట్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
0: ఆలోచించే ఆలోచనలు దురదృష్టి నశించిపోయినది.
1: ఇన్ ఆల్ థింకింగ్ there is absence of vision.
0: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
1: All desires are full of selfishness and
0: మానవులేని చైతన్యం చల్లబడిపోయినది.
1: The awareness in man has calmed down.
0: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
1: Senses are dancing freely.
0: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయినది.
1: To say the truth, the mankind human quality is ruined.
0: ఇంద్రియమును నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొట గుర్తించాలి.
1: One has to know the procedure to have sense control.
0: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
1: One has to recognize and conduct one's own self.
0: ప్రతి చిన్న దానికి కూడా ఉద్రేకములు.
1: In every simple thing, agitation,
0: ద్వేషములు,
1: hatred,
0: అసూయలు,
1: jealousy,
0: అహంకారములు,
1: ego,
0: అబ్బా చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
1: Man is full of these wicked qualities beyond all known measure.
0: మానవత్వం ఎట్లవుతుంది?
1: How can you call it a human life?
0: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
1: Man should be one of compassion.
0: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
1: The compassion should be in
0: హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
1: The whole world should be the reflection of his heart.
0: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
1: This entire principle of the universe is in one.
0: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to understand the meaning clearly.
0: Plus daya hrudaya.
1: Hrut plus daya is hrudaya.
0: Daya galiginatvantide hrudayamu.
1: That is the heart with
0: Adhe
1: compassion.
0: Adhe karuna.
1: That is compassion.
0: Aa karuna lenatvanti hrudayamu kathinamaina hrudayame.
1: Without compassion, the heart is a stone.
0: Ee kathinamaina hrudayam lopala kathinamainatvanti bhavale aavirbhavistayi.
1: In the stony hearts, only stony heart feelings originate.
0: Puli lopala megha gunamulu purtaya.
1: In a tiger, do you expect the qualities of a goat?
0: Kura mruganamundu kura gunamule puttuntai.
1: You find only wicked qualities.
0: Adi kura tattvanni anubhavistundi.
1: They only spend the wicked.
0: Tana pravartanamta kuda lo kurangaane untuntadi.
1: The entire behavior is wicked.
0: Aakali konnade ani puliki manam puri chapati isthe adi bhujistunda?
1: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
0: Maamsame daniki ruchi.
1: It delights to taste only meat.
0: Karukane bhautikamainatunti yokka ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
0: సుఖములు కాదు.
1: దట్స్ నో ట్రూ.
0: అందుకోసమే త్యాగరాజ్ చెప్పా, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు
1: త్యాగరాజు. హ్యాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్.
0: అలాంటి త్యాగరాజుకు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
1: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: భరించుకోలేని బాధలు సంభవించాయి.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
0: ప్రాణ సమానంగా ఆరాధించుతున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
1: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
0: నేనెందు వెదకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
1: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్. వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
0: విసుగెత్తింది మనస్సు.
1: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
0: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
1: దెన్ హీ వాస్ యాంగ్రీ.
0: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
1: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
0: కానీ నీలో శక్తి లేదు.
1: బట్ యు హ్యావ్ నో పవర్.
0: లేక నాలో శక్తి లేదా?
1: ఆర్ యామ్ ఐ పవర్లెస్?
0: నా శక్తి నాకు తెలుసు.
1: ఐ నో మై పవర్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు రామచింతనే చేస్తున్నాను.
1: At all times, at every place, I think of Rama.
0: Satatam Ramachintanaha.
1: I always chant Rama's name.
0: Karaku nano shakti ledanti nenu oppukonu.
1: I don't accept that I have no power.
0: Neelone shakti ledu.
1: You have no power.
0: Neelo shakti lekapotam chetane naa baadhanu neevu nivarana cheyalekapothunnavu.
1: Because you are powerless, you are not able to relieve me from this suffering.
0: Aa aaveshanalo, aa asantriptilo, aa niraashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
0: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
1: లేటర్ హీ రికగ్నైజ్డ్ హిస్ మిస్టేక్.
0: రామ, నీలో నీ శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
1: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
0: కపివరది దాటునా,
1: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోట గట్టునా,
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
0: లక్ష్మీదేవి వలచునా,
1: విల్ ద కాన్సర్ లక్ష్మి సర్వ్ యూ?
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
0: సూచ

0: With that highly intelligent noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: మీ అందరికూ ఈ విధంగా రావాలనుకుంటే నీ శక్తి లేకపోతే మీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worshiped you, served you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా ఏ లండన్ 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్
1: వాళ్ళకి
0: ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ ద ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ ద ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: ఆర్ హై ఇంటెలెక్చువల్?
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్
1: దివ్య భావం కూడా అందరూ ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesame lekundina samajamulo ashantiki avakasame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajamu shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness, totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంత వరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటుంది.
0: ఇఫ్ యూ ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనిని సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow on start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi dani kudana maroka arthamu.
0: Now the meaning is the one.
1: Gukaram ajnanamu. Gukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu chikate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Chikatini dooram chesetundide Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ విల్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஆ పరిపూర్ణ తత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణ తత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
0: That is the effect of true devotion and surrender.
1: కాని ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు.
0: Today ours is not full.
1: అయితే ఏ విధంగా ఉంది?
0: How is it?
1: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ షార్టేజ్ టు సెట్నెక్స్ట్.
1: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది, మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి DNS allowance కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: DNS allowance కూడా ఇవ్వరు.
0: They don't receive DNS allowance.
1: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటది.
0: మీనింగ్ ద వన్ విత్ ఫుల్నెస్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుకనే నవవిధ మార్గంలో ప్రవేశించి
0: హీ రిసీవ్స్ ఫుల్ గ్రేస్.
1: ఏ మార్గంలోనైనా ఒకదానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: హీ ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: వాట్ ఆర్ దీస్ నైన్ పాత్స్?
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: Friendship is very essential.
1: Yetti sneham,
0: what sort of friendship?
1: Inaati kaliyuga sneham, aa snehamu
0: is the friendship of kali age.
1: Pocket lo money undi, father position chakkaga untundadi, andala mandi hello hello hello ani vachi chustaru.
0: When there's money in the pocket and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu,
0: there's no money in the pocket.
1: Father retired ayipoyina,
0: father retired,
1: state minister tappipoyindi,
0: he lost the position.
1: Attuvanti vaani evaru kodlu daggariki vachi goodbye ani kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: ఇలాంటి స్నేహం స్నేహాల,
0: can that be a friendship?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: It is only temporary relationship.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహము.
0: It is full of physical worldly desires, association.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట జంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: It is not the friendship that follows you like a shade after you, with you always.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: There is only one friend, God, who is with you continuously like an eyelid follows you.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: సర్వ విధములైనటువంటి బాధలు కూడా నివారణ కాగలవు.
0: He will cure all sorts of problems.
1: ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడాను ఏకమైపోతుంది.
0: Out of this friendship both become one.
1: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God annadu.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki naaku etti sambandham ledhu, athani aagnanu maatram sirasavahistunnanu.
0: I have no direct relationship with God. I follow his command.
1: Kaani athaniki samipanga samipanga poyetundi vidhanamunu gurtinchi sadhana salipi తర్వాత కనుక్కున్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెస్సెంజర్స్.
0: From the worldly point, all are messengers.
1: ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించినా భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ ద స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి
1: భారతదేశమే నశించినా ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore, whole world depends on భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: Therefore, you should understand the greatness of భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: You should propagate spirituality to every street.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ గో.
1: ఆకారం మానవుడిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులం అవుతాము.
0: When do we become humans?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind and a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born to that Manu. So his name is Manuja.
1: మను,
0: who is Manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి, ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మను ధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in accordance with manu.
1: Bodhisthunnaru aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali manu nyayam desha kaala paristhitina prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Atti manu yokka vishayanni kodu ee naadu marchipoyina manam.
0: And today Manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics,
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantu aneka allakallolamu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: Ee naadu ee economics yokka dosham chetane bankulanta lootil ayipothunnayi.
0: Because of this economics, all banks are bankrupt.
1: కనుకని ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: We have to recognize the principles of Kautilya.
1: సత్యవాక్ పరిపాలన,
0: adherence to truth.
1: హరిశ్చంద్రుడు తన ఆలుబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర sacrificed wife and son to uphold truth.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసావహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతకుడు మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
0: You should teach clearly the ancient culture of Bharat, the stories and the message of the noble
1: soul. భక్తి యొక్క శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు?
0: The devotion to parents has demonstrated by శ్రవణ కుమారుడు.
1: పేరు మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: There's no use in
1: తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: He has to conduct himself.
1: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: కులములో ఒకండు గుణవంతుడుండెనా, కులము వెలయు వాని గుణము వెలయు.
0: If there is one of noble character in the entire community,
1: vela yu valamulona malayam unnattu okka adavi lopala okka malla chettu untundeke chaalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: Kaluka tallidandrulu yokka bhaktini Shravana Kumarudu prapanchaniki bodhisthu vachadu aa Shravana Kumarudu yokka tattvanni mana pillalaku bodhinchali.
0: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
1: Inka guru bhakti lopala ekalavyudu.
0: Devotion to teacher ekalavya.
1: Alanti paristhiti lopala దేనినైనా కూడా నువ్వు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని ఈ సమాజ క్షేమం కోసమని లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవభక్తులు ప్రహ్లాదుడు
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు లేకుండా
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that
1: Lord.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa anukune anledu narayan narayan narayan.
0: That young boy didn't say mother father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatiki o pannagasai. Doi bhagavantuda.
0: He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: Kannula neeru ye matramu teledu.
0: He never shed a tear.
1: Karanam emti?
0: What the reason?
1: Praktutamainatuvanti dukkhamunaku kanti neeru nimpakoodadu aneetuvanti satyanni aa prahladu lokaniki chaataadu.
0: Prahlada taught the truth that one should not shed tears for vanity.
1: Anityamaina ashashtamainatuvanti ee loka sambandhala kasanu manam kanti neeru ninchukoodadu.
0: We should not shed tears for this temporary, ephemeral
1: transient world.
0: For whose sake should we shed tears?
1: Daivaniki ananda bhasmamuluga arpitam cheyali.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana are the eyes.
1: Kanuka aa neerunu kannulu tolichinappude narayanamulu ayipoyindi. Narayana anta empty. నారాయణ నుంచి ఆనంద బాష్పములు నారాయణకు వదలటమే ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిధి సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: There is an intimate relationship between you and Narayana. మనం ఈ
1: దేహమును ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యు హావ్ ఎ బాడీ, యు ఆర్ నాట్ న్యూ వన్.
1: పురాతనులము కాదు.
0: యు ఆర్ నాట్ ఎన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనులమే.
0: You have been eternal.
1: సనాతన ధర్మమే మనకు మానవ ధర్మము.
0: దాట్ క్వాలిటీ ఆఫ్ సనాతన క్వాలిటీ
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: సో యు ఆర్ కాల్డ్ మానవ.
1: మా కాదు.
0: మా నో.
1: ఏది కాదు? నవ కొత్తది కాదు.
0: నవ న్యూ నాట్ న్యూ.
1: కనుక మనము కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వేర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
0: దో వేర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వేర్ రాటన్ టుడే.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూల్పోయిందో విడిపోయిందో అది మన వ్రత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఇస్ లాస్ట్ విత్ గాడ్ అవర్ లైఫ్ ఇస్ రాటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనము.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్ వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: Divinity is responsible for everything.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్ ఎ సెక్యులర్ స్టేట్.
1: అర్థం లేని పదం ఎందాను.
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని నువ్వు వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరిని దూషించకూడదు.
0: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్
1: ఏ పీపుల్ కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దాని నీవు అనుసరించు. దీనితో ఎవరో అడ్డేం ఉంది.
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబ్, కీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
0: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all that, but Jesus is one.
1: Jorastani, Christani.
0: You may say Jorastani.
1: Udhani. Ivanni kudunu namamule.
0: They are names.
1: Anninti endu undinatvanti okke divyattvam.
0: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopala, kalahamulu abhiruddhi kavinchukoni, అనేక రక్తపాతములు జరుగుతూ వస్తుంటున్నాయి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్ దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఇన్ ద బ్లడ్ షెడ్.
1: కాదు కాదు, మన పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
0: ఆల్ రిలిజన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలిజన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివి.
0: యాజ్ యువర్ మైండ్ ఈజ్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: డైవర్ట్. అంతా ఒక్కడే,
0: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనము పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
0: యూ థింక్ ఇన్ యువర్ ఓన్,
1: ఏ రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
0: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
0: When this equal-mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manamu bhagavantuni poojistunnam.
0: We worship God.
1: Ee vidhanga poojistunnam.
0: How do we worship him?
1: Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
0: We don't say this should be the result of the fruit of our worship.
1: Poojalu jaatulu veru, poojalu okate.
0: Flowers are of different types, but worship
1: darshanammulu veru, daivammu okkade.
0: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
0: ద బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
0: మిలియనేర్ హ్యాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
0: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి ఒక తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
0: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
0: వెన్ వన్ ఈజ్ హంగ్రీ, మిలియనేర్ అండ్ పాపర్,
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
0: ఎ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
0: ఎ పాపర్ మే ఈట్ జస్ట్ పాపర్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
0: బట్ ది అపిటైట్ ఈజ్ సేమ్.
1: దాహమైనప్పుడు
0: వెన్ వన్ ఈజ్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకోవచ్చాడు.
0: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
0: ఎ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని
0: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరువేరుగా కనిపించాయి.
0: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వులు ఒకటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు ఆల్.
1: అడవులు ఎందున్నా,
0: ఎదురు
1: ఆకాశంలో, పట్టణంలోనున్నా,
0: సిటీ
1: పల్లెనున్నా,
0: విలేజ్
1: గుట్ట మీద
0: కట్టేటబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
0: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం. సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్.
0: దట్ ఈస్ ద ట్రూత్. Truth is God.
1: ఇది రెండోది కాదు.
0: No two.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: Truth is only one, not two.
1: దీ తండ్రలో నీరు ఉంది.
0: దిస్ తండ్ర హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
0: Many people call it neeru.
1: Tamil vaadu thanni ani pilustadu.
0: Tamilians call it thanni.
1: Hindi vaadu paani ani pilustadu.
0: Hindi people paani.
1: America vaadu water ani pilustadu.
0: Americans water.
1: Tamil vaadu vaari ani pilustadu.
0: Vaari.
1: Ani water okkate kada.
0: But water is one.
1: Kanuka desha bhashalu yendu vyathyasamu gocharinchavachunu kaani padartham yokka tattvamu paratattvam okkate.
0: Therefore there may be differences in respect of languages. But the material is one and same.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
0: Therefore we have to keep and preserve by this speech.
1: అధిక భాషలు ఏమాత్రము మనం ప్రవేశపెట్టకూడదు.
0: We should not talk too much.
1: నాలుగు చేసే పాపములు నాలుగు.
0: Man commits four types.
1: ఇది పిల్లలకు చక్కగా మీరు బోధించాలి.
0: Teach well to children.
1: మొదటి పాపం ఏమిటి?
0: What is the first sin?
1: అసత్యమాడటం మొదటి పాపము.
0: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
0: సెకండ్, ఎక్సెసివ్
1: త్వరలో దూషించడము మూడవ పాపము.
0: క్రిటిసైజింగ్ అదర్స్,
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
0: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
0: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
0: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
0: హి ప్రేయ్.
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశ భూషణభో, ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
0: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
0: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
0: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
0: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్ వర్డ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపము. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకో వశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kasi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: బాడీ ఇస్ ఫిజికల్,
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము,
2: దట్ ద బాడీ ఇస్ వీక్,
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ ఇట్ విల్
1: శతవర్షముల దాకా మితము చెప్పిది కానీ,
2: 100 years is the limit,
1: నమ్మరాదా ఈ మాట నమ్మనమ్మను.
2: Do not believe that word.
1: రాజ్యమందు కాయమందు ఏక ముదివి ఎందు ఏక ముసలి ఎందు ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సత్యము,
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యు ఆర్ అలైవ్ యు షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ సీన్
1: సన్ చలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద గలేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల అదిలంబు మన మెప్పు దలంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: ఏ నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీ
1: అనురాధములు ఆశ్రయించవి.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీ ఇస్
1: టెంపరరీ. కానీ దేహాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది వే పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Body is like a water bubble.
2: Body is a water bubble.
1: Don't follow the body.
2: Don't follow the mind. Don't follow the mind.
1: Follow the conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is the
1: ఆత్మ. Conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మా.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హావ్ ఆల్ సేక్రెడ్ థాట్స్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టిన దశమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
2: The woman you are born, you are a child.
1: 10 సంవత్సరాలకి బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years man అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నాలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కానీ నీ ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కానీ, గృహస్థం నందు కానీ, వానప్రస్థం నందు కానీ, సన్యాసం నందు కానీ దివ్యత్వం ఒక్కటే.
2: దే కన్సిడర్ ద చైల్డ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ డిఫరెంట్ స్టేట్స్, బట్ ది ఇండివిజువల్ వన్ సేమ్. హీ మే బి సెలిబ్రేట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ అనన్షియల్.
1: సమన్వయమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికమంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ టు స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ ఆర్ బౌండ్ టు నెగ్లెక్ట్ స్పిరిచువాలిటీ.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: ద ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్
1: చెప్పాలి, ప్రస్థం నందు కానీ, వానప్రస్థం నందు కానీ, సన్యాసం నందు కానీ దివ్యత్వం ఒక్కటే.
2: దే కన్సిడర్ ద చైల్డ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ డిఫరెంట్ స్టేట్స్, బట్ ది ఇండివిజువల్ వన్ సేమ్. హీ మే బి

0: తండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
1: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: బాయ్స్ అండ్
0: చెప్పాలి, నీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
0: నీ హెడ్,
1: యువర్ హెడ్,
0: నీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
0: నీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ
0: గిఫ్ట్
1: ఆర్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
0: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
1: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
0: Ee naadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu, kaani repati dinam nee pillalu neeku reaction, resound and reflection, ninnu agauravapalchinappudu aa naadu neevu continue nimpi prayojanam emiti.
1: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrobe you.
0: Bhavishyattulo sukhashanthi anubhavinchalante vartamanamlo manam sakramainatti panulu manam cheyali.
1: To have happiness and security in future,
0: mana kartavyanni manam nirvartinchali.
1: We should do our duty.
0: Neeku ee vayasulo neeku adi teliyadu.
1: At this age, you don't know.
0: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైన రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు?
1: When your children are going to punish you tomorrow, you will feel sad.
0: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటింత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
1: So what all that's going to appear?
0: ఈనాటి మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
1: Put a question. What is it responsible for all suffering, anxiety and trouble?
0: దీనికి ఒక్కటే ఒక ఆన్సర్.
1: Only one answer.
0: Past is past.
1: Past is past.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: Past is past.
0: నీవు ఏమి చేసినా ఇది తిరిగి వాపసు రాదు.
1: You cannot recover it.
0: నరుని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
1: The youth and flowing water shall never return.
0: కాబట్టి past is past. Forget the past.
1: So past is past. Forget the
0: past. గడిచిపోయినట్టు చూసుకునే వచ్చాం.
1: You just passed through.
0: ఇంకా వెనుక ఎందుకు తిరిగిదాలి?
1: Then why do you turn back?
0: ఇంకా ఫ్యూచరా?
1: Then future
0: ni ooriki yochin chestunnav.
1: You think of the future.
0: Aa future ni surety ledu.
1: You are not sure of
0: repati varaku untalaneetundi dhairyam oka shakti neeku ekkada undi.
1: What sort of hope that you'll be alive
0: raatri lopala em ayipothavu?
1: What will happen in the night?
0: Kabatti future is not sure.
1: So future is uncertain.
0: Do not brood over for the future.
1: Don't brood over the future.
0: Live in the present.
1: Live in the present.
0: Ee present chaala manaku avasaramu.
1: This present is essential.
0: Ee present kuda no ordinary present kaadu, omnipresent.
1: This is not ordinary present, is omnipresent.
0: Etla past results present lo undi.
1: The results of the past are in the
0: future present. Future results presence lo undi.
1: Future results also.
0: Purva vishnatunte vittaname ippudu chettayindi.
1: The seed sown earlier
0: is yokka seed munduku raabothundi.
1: And the
0: seed will be tomorrow. So rendu present lo undi. Present ni bhadranga teesukovali.
1: So past and future lie in the present. Take care of it.
0: Present ni naadu marchipothunnaru.
1: Parents have forgotten.
0: Jarigin dani chintistunnaru.
1: They bother with the past.
0: Raaboye daliki aashistunnaru.
1: And they are expecting in the future.
0: Ee vartamananni vismaristunnaru.
1: They are forgetting the present.
0: Andu valle sarva dukkhamulaku moola kaaranam.
1: Therefore it leads to all sorts of misery.
0: Adi nee anukolevu.
1: They are not proper.
0: Idi nee telukolevu. Unna dani anubhinchalevu.
1: They don't experience the present.
0: Emi potunda adi appudu.
1: Then what will happen?
0: Titti bodi netti bodi tirupati konakkarledu annadu. Adi bodi idi bodi undi prayojanam emiti?
1: You lose both. What is the fun of having it?
0: Kalukuni vartamananni drushtilo pettukondi.
1: So think of the present.
0: Vartamananni sakramanga nee kartavyanni nirvartinchu.
1: Do your duty in the present.
0: Dani result tappaka manaku labhistundi.
1: Then you suddenly get the result.
0: Kashte phali.
1: Out of hard work you get success.
0: Nirvartinga pani chesthe daniki taginatunte reaction raakunda undadu.
1: If you work well, you will get the proper reaction.
0: Prapanchamanta kudunu oka addam vantide.
1: The whole world is a mirror.
0: Neevu edi chesthe dani yokka phalithanni neevu tappaka neevu rep anubhavistavu.
1: Whatever you do, you will experience the consequences.
0: Inka 10 samvatsaralakaina anubhavistavu.
1: Tomorrow or at least 10 years thereafter.
0: Inka 50 samvatsaralakaina anubhavistavu.
1: Or 50 years thereafter.
0: Tappinadi kaadu.
1: You cannot escape.
0: Kanukane be good, see good and do good.
1: So be good, see good and do good.
0: Oka addam mundu poi nilchuko.
1: Stand in front of mirror.
0: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
1: డూ నమస్కార్.
0: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి ఇస్తుంది.
1: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
0: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
1: యు ట్రై టు పనిష్ ఇన్.
0: అది నిన్ను దండిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
0: చూసారా, నీవు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబము, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
1: వాట్ ఎవర్ యూ డూ, ది రియాక్షన్.
0: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
1: యు స్టాండ్ దేర్.
0: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
1: నియర్ ద హిల్ యూ సే ఓ, యూ గెట్ ఈ కో.
0: అది రీసౌండ్.
1: దట్ ఇస్ ది రీసౌండ్.
0: ఇంకా రిఫ్లెక్షన్.
1: అండ్ రిఫ్లెక్షన్.
0: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
1: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
0: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
1: అండ్ దెర్ బి వైట్.

0: మాత్రమే డార్క్ అయిపోతుంది.
1: దట్ వి ఫాలో ఎ పిచ్ డార్క్నెస్.
0: కనుక రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: Therefore, reaction, resound and reflection.
0: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
1: దిస్ ది లా ఆఫ్ నేచర్.
0: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
1: వీఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
0: దీనిని అనుసరించకపోతే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
0: కనుక అర్థమే ఈ ప్రకృతి.
1: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
0: నీవే రియాలిటీ.
1: యువర్ ద రియాలిటీ.
0: జీవతత్వమే రిఫ్లెక్షన్.
1: అండ్ యువర్
0: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ యూ డూ ద కాన్సిక్వెన్స్ కమ్ బ్యాక్.
0: పిల్లలకు చక్కగా చెప్పాలి.
1: దిస్ హాస్ టు బి టాక్ట్.
0: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
0: పాపాలు చేస్తున్నావు.
1: యూ కమిట్ సిన్.
0: పాపాలు తలుస్తున్నావు.
1: యూ థింక్ సో.
0: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
1: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
0: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
1: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
0: దుష్టవశాత్తు ఈనాడు ఇంట్లో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా అనాడు స్ట్రైక్.
1: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
0: ఎంత బాగుపడతారు.
1: వెల్ హౌ డూ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు
0: బి. అంటే ఏమిటి శిక్షణ అనేటువంటిది పేరు.
1: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
0: శిక్షించాలి.
1: దే మస్ట్ బి పనిష్.
0: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
1: దాట్ ఈస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
0: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
1: దేర్ఫోర్ దోస్ పీపుల్ ఆర్ స్టిల్ షైనింగ్ టుడే.
0: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
1: వి మస్ట్ టీచ్ చిల్డ్రన్.
0: పూర్వము మదాలస.
1: అర్లియర్ మదాలస.
0: ఆమె పిల్లలకి ఏమని బోధించేది?
1: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
0: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
1: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
0: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
1: ఇట్స్ ఎగో చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ఫార్మ్ ది ఎటర్నల్ బ్లెస్.
0: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
1: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
0: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
0: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
1: హౌ డు యూ డ్రీమ్?
0: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
1: When you sleep, you dream.
0: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
1: If you don't sleep, there is no dream.
0: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
1: So what is the responsible for dream?
0: కలలకి ఏమి కారణము?
1: What is responsible?
0: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని కొంతమంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
1: Doctors say, why do you dream? They say that the food is not digested properly.
0: Edi kaadu
1: you dream.
0: Dream kaaranam nidrane.
1: None of these the reason for dreaming.
0: Nidrane ekapothe manaku dream e raadu.
1: When you don't sleep, you don't dream.
0: Samsara. Ee samsaram aneetundi swapnam. Tyaja moha nidra.
1: The family is a dream.
0: Madalasa vakyam.
1: It's the word of madalasa.
0: Vachaspati. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలతో ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూల్చేటువంటి వాళ్ళు.
1: షీ యూజ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్సైడ్ వన్.
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
1: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
1: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉలచి.
1: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
1: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
0: జో అని గుప్పేది ఆయన.
1: ది గాన్ సింగింగ్ ద లవ్ అబి.
0: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
1: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లవ్.
0: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
1: My son should be highly educated.
0: Dandiga varakattam icchetuvanti attagarulu chikkali.
1: He should have very high amount of dowry.
0: Videshaluku pampali.
1: He should go abroad.
0: Ivai bestuni gavinchali. Ilanti korikalu ilanti tallulaku.
1: These are the desires of mothers today.
0: Idantha kudunu emi gauravam anukuntunnaru veeru.
1: What sort of respect is that?
0: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
1: ది పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
0: నీ లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
1: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
0: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
1: ది పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
0: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
1: దే ఆల్సో మేక్ ప్రామిసెస్
0: ధర్మే చ అర్థే చ కామే చ
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రైచియస్నెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ వెల్త్ అండ్
0: అప్పుడు అతను ప్రామిస్ చేసేటువంటి వాడు నాతి చేస్తవ్యం నేను తప్పక చూసుకుంటాను.
1: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్ ఐ విల్ సర్టెన్లీ టేక్ కేర్ ఆఫ్
0: కన్యనే దానం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
1: హావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15-16 ఇయర్స్ ద డాటర్ ఇస్
0: ఆల్సో అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
1: సో షీ బికమ్స్
0: అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
1: సో షీ ఇస్ గృహలక్ష్మి
0: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
1: షీ ఆల్సో షీ సీక్రెట్ ఇల్లాలు
0: ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్కు ఏ ఇంజనీర్ కాలేజ్ కో పోవాలి.
1: The educated people today, they want to go to medical college.
0: తల్లిదండ్రులు ఏడ్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
1: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్
0: డబ్బులు వరకట్నం రావాలి.
1: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
0: చదివితే 10 లక్షలు
1: అండ్ యూ విల్ గెట్ 10 లాక్స్.
0: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
1: ఇంజనీర్ 5 లాక్స్.
0: వ్యాపారంగా తయారైపోయింది.
1: అండ్ దాట్ ఇస్ బికమ్ బిజినెస్.
0: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
1: So parents are selling their son.
0: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కాని వీడు యజమానుడు కాదు.
1: When the son is sold, he is a slave to the master.
0: ఎంత చెప్పుకుంటావు సిగ్గు లేకుండా.
1: He receives money shamelessly.
0: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
1: You got yourself sold to a girl.
0: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
1: So students, you should understand clearly.
0: వరకట్నంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
1: Don't accept any dowry.
0: నోరు తెరిచి కూడా అడగకూడదు.
1: Don't ask openly.
0: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
1: దే మేక్ యూ టు దేర్ డాటర్
0: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
1: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్ నౌ.
0: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
1: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
0: 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
1: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2,000 దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
0: ఇది విద్య యొక్క లక్షణమా?
1: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలా చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హావింగ్ బ్రాట్ అప్ టిల్ 20 ఇయర్స్ హీ ఫాలోస్ ఎ న్యూ మ్యాన్ హూమ్ హీ నెవర్ లెఫ్ట్ లీవింగ్ ద పేరెంట్స్ అండ్
0: తల్లిదండ్రులను వదలి అక్క తల్లిదండ్రులు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలా నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలా ఆమెను సంతోష పెట్టాలి?
1: ఈనాటి
0: విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
1: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్ దే ఆర్ మేకింగ్
0: అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
1: దే సెండ్ దేర్ మదర్స్
0: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
1: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
0: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
0: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
1: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
0: ధనము ప్రధానం కాదు.
1: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: గుణము ప్రధానము.
1: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
1: యూ కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
0: అందువల్లనే సత్యభామ చేసింది.
1: సో సత్యభామ అంటే
0: ఏమిటి?
1: వాట్?
0: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
1: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
0: క్రికెట్ ఉంటుండాలి. శమంతకమణి
1: కావాల్సినంత
0: ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వచ్చింది.
1: ఐఎమ్ ఫియర్లెస్ ఐ కెన్ బై కృష్ణ శ్రీ ప్రభు.
0: కించిత్ అయినా కూడాను కృష్ణుడు కదలలేదు.
1: But Krishna didn't move even a
0: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
1: Do you think God will submit to money?
0: ఇప్పటికి లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
1: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
0: పర్కట్. ఏమైపోయింది?
1: లేటర్ వాట్ హ్యాపెండ్?
0: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
1: దేర్ కేమ్ రుక్మిణి హూ
0: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
1: షి టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
0: వచ్చింది.
1: షి కేమ్.
0: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయిన తూకము అనింది.
1: షి సెడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
0: Naamu rupani chupistundi.
1: The name will show the form.
0: Rupamu naamani smaristundi.
1: The form will change
0: the name. Sari anetundi sautukam adhe okkate. Rupaniki naamamu naamamuku rupamu.
1: Both will balance exactly the name and form.
0: Karaka Krishna anindi papa rukmini.
1: సో రుక్మిణి సెడ్ కృష్ణ
0: బ్రహ్మమానస పుత్రుడు ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు
1: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్
0: అతను అందరినీ మోసం చేయగలడు కానీ తన ఎవరు మోసం చేయడానికి వీలు కాదు
1: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడీ బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్
0: అమ్మ సాకార కృష్ణునికి నిరాకార నామని చెప్తే నాకేం ఆదాయం
1: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the
0: problem?
1: Therefore, you should attach the value appropriate to
0: the form.
1: Then she picked up the leaf of Tulsi.
0: Patramo.
1: The leaf.
0: Putramo pushpamo.
1: Flower.
0: Palamo.
1: Root.
0: Toyamo.
1: Water.
0: Bhakti galigina vaniki vasudavaguta satyameni. నీవు ఈ తులసీదళమునకు తూగుదూగాక
1: గాడ్ ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్
0: పత్రం అంటే ఏమిటి
1: వాట్ ఈజ్ లీఫ్
0: దేహమే పత్రం
1: ద బాడీ ఈజ్ లీఫ్
0: పుష్పం అంటే ఏమిటి
1: వాట్ ఈస్ ఫ్లవర్
0: హృదయమే పుష్పము
1: హార్ట్ ఈస్ ద ఫ్లవర్
0: ఫలమనగా ఏమిటి
1: వాట్ ఈస్ ఫ్రూట్
0: మనస్సే ఫలము
1: మైండ్ ఈస్ ద ఫ్రూట్
0: తోయం అనగా ఏమిటి
1: వాట్ ఈస్ వాటర్
0: ట్యాప్ వాటర్ కాదు రివర్ వాటర్ కాదు ఆనంద బాష్పమే తోయము
1: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్ ఇస్ నాట్ ది రివర్ వాటర్
0: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసీదళం వేసింది
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ షీ సెడ్ కృష్ణ
0: కృష్ణ అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది
1: ద నేమ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎగ్జాక్ట్
0: ఈ తులసీదళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది
1: అండ్ దిస్ తులసీదళ ద లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్
0: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు
1: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్ నథింగ్ ఎల్స్
0: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో
1: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్
0: సరైనటువంటి ప్రేమతో నింపుకో
1: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్
0: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు
1: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబాడీ
0: నీవు ఆనందించు
1: యు బి హ్యాపీ
0: ఇతరులకు ఆనందం
1: మేక్ అదర్స్ హ్యాపీ
0: ఇది నీ యొక్క కర్తవ్యం
1: దట్ యువర్ డ్యూటీ
0: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్
1: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ డోంట్ షేర్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్ ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్
0: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి
1: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్
0: నీ డబ్బును నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ
1: Even if you deposit your money in the bank.
0: చెక్కు పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడు నీ డబ్బు నీకు ఇస్తాడు ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు
1: When you sign and give the check, then you will draw the money without signature. If you go to the
0: shop,
1: if you go to the shop,
0: 10 rupees vaani mokhalu kodthe oka handkerchief nee mokhalu kodtadu.
1: If you pay 10 rupees, you will receive handkerchief.
0: Edo okati teeskoni inko danni andistuntadu.
1: He receives and gives something.
0: Kani bhagavantudu kodunu ante.
1: God is also like that.
0: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు
1: ఇఫ్ యూ ఆఫర్ టియర్స్ ఆఫ్ జాయ్
0: చిటికెట్ అటుకులు ఇచ్చాడు
1: కుచీలా గేవ్ బీ
0: భాగ్యం అంతా అందించాడు
1: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ
0: ఏమిచ్చింది తులసీ దళాన్ని ఇచ్చింది
1: వాట్ ఈస్ రుక్మిణి గేవ్
0: వశమైపోయాడు
1: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్
0: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి
1: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్
0: భగవంతునికి ఏది అక్కర్లేదు
1: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్
0: దేని ఆశించడు
1: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్
0: కానీ ఒక్కటి మాత్రం ప్రేమ
1: బట్ వన్ లవ్
0: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు
1: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ
0: అది భగవంతుని ప్రాపర్టీ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ లవ్ ఈజ్ గాడ్
0: పిల్లలకు చెప్పాలి మీరు టీచర్స్
1: టీచర్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్
0: స్టార్ట్ ది డే విత్ లవ్
1: స్టార్ట్ ది డే విత్ లవ్
0: ఫిల్ ది డే విత్ లవ్
1: ఫిల్ ది డే విత్ లవ్
0: స్పెండ్ ది డే విత్ లవ్
1: స్పెండ్ ది డే విత్ లవ్
0: స్పెండ్ ది డే విత్ లవ్
1: స్పెండ్ ది డే విత్ లవ్
0: టు గాడ్
1: దట్స్ ది వే టు గో
0: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి
1: యు షుడ్ టీచ్ లైక్
0: ప్రేమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటలు రాకూడదు
1: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు
1: దే షుడ్ నాట్ హేట్
0: ఆ విధమైనటువంటి పవిత్రమైన ప్రశాంతమైన దివ్యమైన నవ్యమైనటువంటి భావాలను పిల్లలు హృదయాలకు అందించాలి
1: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్
0: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి
1: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో ప్రాక్టీస్
0: మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్ మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్
0: బ్రదర్ ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు చెప్పేస్తాడు
1: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్ ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్
0: కనుక పిల్లలను ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు
1: When there are such feelings among children, there is no use of teaching.
0: ఇది bookish knowledge గా మారిపోతుంది.
1: It all becomes bookish knowledge.
0: ఆ పిల్లలకు superficial knowledge గా వస్తుంది.
1: And children will have superficial
0: knowledge రావాలి.
1: But they should have practical knowledge.
0: అలాంటి సమయంలోపల అధ్యాపకులు పిల్లలకు ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
1: Under these circumstances, teachers should practice what they teach.
0: ఏ మాత్రమూ పోట్లాడకూడదని చెప్తూ teachers పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
1: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
0: సిగరెట్ తాగుతూ అరే సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు ఇప్పుడు తెలివి తెలిసిన పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
1: If a teacher tells students, don't smoke, smoking is a bad habit, intelligent student will question, why do you smoke?
0: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
1: These are main things that are responsible for the students.
0: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే
1: when students read all trivial
0: things, పిల్లలకు తాము చెప్పరు.
1: They don't tell their own.
0: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
1: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
0: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
1: First you correct your house.
0: నీ ఇంట్లో నీ పిల్లలను చక్క చేసుకో.
1: You rectify your
0: తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
1: And then you have authority to tell others.
0: ఈ విధంగా మన ఇంటిలో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
1: First we should correct our children at home.
0: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
1: Students should be highly careful.
0: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
1: Their minds are very sharp.
0: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
1: They have got very big knowledge.
0: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుందో మిస్యూజ్ చేస్తున్నారు.
1: They are misusing their knowledge.
0: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
1: They are none without
0: knowledge. కనుక వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
1: So in Vedanta there are four steps.
0: First step knowledge.
1: First step knowledge.
0: Second step skill.
1: Second step skill.
0: Third step balance.
1: Third step balance.
0: Fourth step insight.
1: Fourth step insight.
0: మొట్టమొదటి నాలెడ్జ్.
1: The first knowledge.
0: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
1: When one skills the knowledge, there will be perfect balance.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని స్కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
1: Unfortunately, students are not skilling their knowledge, but they are killing their knowledge.
0: Bad look, bad hear, bad thoughts, bad action, bad things. ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
1: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
0: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
1: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుందది.
1: దేర్ఫోర్ బ్యాలెన్స్ ఇస్
0: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
1: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
0: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
1: Balance in life is important.
0: Life is balance.
1: Life rests on balance.
0: Life is character.
1: Is character.
0: Life is happy.
1: Life is happiness.
0: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
1: How should they be?
0: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: We should face the
0: challenge immediately.
1: Life is a challenge, meet it.
0: Life is a game, play it.
1: Life is a game,
0: play it. You are not a football game. It's
1: not a football game.
0: Life is a football
1: game. Life is a football game.
0: మన ఫుట్బాల్ లోపల
1: ఇన్ దిస్ ఫుట్బాల్
0: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపు ఈ సమనసుకింప హేమ తారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
1: ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ టూ గోల్స్.
0: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
1: దేర్ టూ లిమిట్స్.
0: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
1: ఇఫ్ ది బాల్ ఈస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
0: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
0: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
1: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ ఫిక్స్ సిక్స్ ఒకరికి.
1: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూత్, రైట్నెస్,
0: పీస్, లవ్, మోహ, మద, మత్సర్యము, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
1: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్ ఆన్ ద సైడ్.
0: ఇరువురు కూడాను దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు, మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
1: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఎంతవరకు దీన్ని కొడతారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
0: దాంట్లో ఎయిర్ ఉన్నంత వరకు కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
0: ఆ ఎయిర్ పోతే చేతులతో ఎత్తుకుంటారు.
1: ద మూవ్మెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
0: ఆ ఎయిర్ ఫుట్బాల్ ఉన్నటువంటి ఎయిర్ అహంకారము.
1: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
0: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
0: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
1: Therefore you should be egoless.
0: దీనిని వినయం అన్నారు.
1: This is called humility.
0: విద్యాసగును వినయంబు.
1: Education concerns humility.
0: వినయం అనేటువంటిది ఎట్ట ఉండాలి?
1: How should he be?
0: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
1: Not simply bending the head and say namaskara.
0: అహంకార,
1: ego,
0: మమకార,
1: attachment,
0: క్రోధము,
1: anger,
0: రహితమైన మనస్సు,
1: The mind should not be with these.
0: అహంకార రహితమైన మనస్సు.
1: It should be egoless.
0: ఆడంబర రహితమైన మనస్సు.
1: Without any form.
0: మమకార రహితమైన మనస్సు.
1: Without any attachment.
0: అది నిజమైన వినయం.
1: That is true humility.
0: ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
1: Today there's more of
0: అహంకారం. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
1: Of all the kara, the hot ahankara, very very hot.
0: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడలో ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
1: This kara hot is much more than avakaya.
0: ఈ కారం నీవు భుజిస్తివా, ఇంకా నీరు త్రాగవలసి వస్తుంది.
1: When you eat hot stuff, you should drink.
0: ఏమిటి ఆ నీరు? దుర్వాసనలు అనగా లోకవాంఛలు నీరు త్రాగవలసి వస్తుంది.
1: What is this water? The world it is all.
0: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
1: దేర్ఫోర్ హెల్త్ ఇస్ పాయిజన్.
0: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడా వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
0: కనుకనే శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రులు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
1: So Shankara said there may be bad children, wicked son and wicked daughter.
0: Prana samanamga chuchi prananiki prana vandinchi varini poshinchinatundi talli kanti neere nimpute repadi dinam nee biddalu nee kanti neere nimpara.
1: The mother who takes care of you as her very life,
0: kanukane reaction, resound and reflection tappindi kaadu.
1: Everything will come back to you as a reaction reflection.
0: Kanuka motta mottane manam jagrataga untundali.
1: First we should be careful.
0: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
1: అతి
0: భాష లేకుండా, దుస్సంగమును చేరకుండా.
1: యు షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
0: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యు బికమ్.
0: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: సో ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
1: యు బికమ్ దట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
0: మంచిని తలంచు,
1: థింక్ గుడ్.
0: మంచిని చూడు,
1: see good.
0: మంచిని చేయి,
1: do good.
0: మంచిని అనుభవించు,
1: experience
0: good. ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
1: They are the human values.
0: ప్రేమ ముదిత మనసి

0: స్వీటర్ దాన్ షుగర్.
1: దధి సారము కంటెను రుచ్యమౌను,
0: టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ ఘీ.

0: Therefore, O mind, chant the sweet name of the Lord, Rama and Krishna, every day.
1: Sarvam kalvidam Brahma. Samastamu Bhagavat Swarupame.
0: Everything is the divine form.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni yokka leelalu kaani, mahattaramaina shakti samarthyamulu kaani, kevalamu ivi goppavi kaavani nindinchatamu, vimarsinchatamu sulabhame.
0: It's quite easy to criticize or to underestimate the miracles and the greatness, the mighty power of God.
1: Kani Bhagavatattvam telusukunta chala kashtam.
0: Yet it's very difficult to know the divinity.
1: Sarvatra undina Bhagavantudu satyamandu unnadu, asatyamandu unnadu.
0: God, who is spread all over, is present in truth, so also in falsehood.
1: Dharmamanandu unnadu, adharmamanandu unnadu.
0: He is present both in righteousness and unrighteousness.
1: Manchi yandu, chedda yandu kudanu, daivam unnadu.
0: God is present both in good and bad.
1: Itti sarvavyapakamainatuvanti daivatvanni, manchi ani, chedda ani, leka idi daivam ani, idi kadani, edinga nirnayinchagalaru.
0: All pervasive expansive divinity cannot be decided, cannot be estimated, branded as good or bad.
1: Manavudu prachina kalamu nundi aadhyatmika tatva prabhavamunu aneka vidhamuluga kudanu parishodhana salipi prapanchaniki oka vidhamainatuvanti divyatvanni prabodhistu vacharu.
0: Man since ancient times has been experimenting, investigating the divinity, and has been sharing his experience with the rest of the world.
1: దీనికి ఒక రూపం కలదనియు, దీనికి అనేక విధమైనటువంటి సుగుణములు ఉన్నవనియు, ఎన్నో విధములైనటువంటి ఆదర్శమైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చారు.
0: They have been proving several ideals and experiences declaring that the divinity has a form and attributes.
1: ప్రపంచమంతయు మూడు విధములైనటువంటి కర్మల చేత జరుగుతున్నది.
0: In the whole world, you find three types of actions.
1: Srishti nirmanamu, srishti poshana, srishti vinashamu.
0: Creation, sustenance and annihilation.
1: Veetini ye desham varaina, ye kalam varaina, ye scientist aina, ye vedanti aina, ye engineer aina kudunu idi kadani cheppaleru. Chepputaku veelu kadu.
0: No person of any country, no matter a scientist or a philosopher, can deny this.
1: Aite ivi bhagavantuni yokka tattamunu prabodhistu matram vastunnavi kani bhagavantuni matram choopalevu.
0: However, these things speak of the divinity and its nature, but they don't show you God directly.
1: Aite bhagavantuni telusukunnataku taginatundi yokka aadharanni ఇవి నిరూపించగలవు.
0: However, they will provide sufficient evidences to understand, comprehend the divinity.
1: ఆ చెట్టుపై కొమ్మపై ధ్రువచంద్రుడు అనగా ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ ధ్రువ నక్షత్రము ఆ చెట్టుపైన లేదు, కానీ ఎన్నో కోట్ల మైళ్ళ దూరం నందు ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని ఈ చెట్టు కొమ్మను ఆదర్శంగా తీసుకుని దానిని మనం అనుభవించగలుగుతున్నాము.
0: When we say that there is a star dhruva above the branch of the tree, it does not mean that that star is there right on the tree. In fact, it is present crores and crores of miles.
1: Ade vidhamugane direct ga bhagavat tattvamunu nirupinchalekapoyinappatikini daivattvam ee vidhanga untunnadi aneetunti yokka marganni matramu prabodhistu vachayi vedamulu, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు.
0: దేర్ఫోర్ ద వేద శాస్త్రస్ ఇతిహాసస్ సీక్రెట్ టెస్ట్ విల్ గివ్ యూ ది ఎవిడెన్స్ ద డైరెక్ట్ ప్రూఫ్ ద పాత్ టు ద డివినిటీ.
1: దట్టమైన అడవులను చూస్తే చాలా ఆనందమేస్తుంది.
0: If we see the thick forest, we will be happy.
1: ఎత్తైన కొండలు చూస్తే చాలా ఉల్లాసం కలుగుతుంది.
0: హై మౌంటైన్స్ ఆల్సో గివ్ యు జాయ్.
1: ప్రవహించేటువంటి నదులను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది.
0: ద ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ సో వండర్ఫుల్ టు లుక్ ఎట్.
1: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను నిరూపించేటువంటి ఒక చిహ్నములే.
0: దే ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ, ద ఎవిడెన్స్ అండ్ ద ప్రూఫ్ దేర్ ఆఫ్.
1: తారలు తిరుగుతాయి కానీ గ్రహములు వెలుగుతాయి, సూర్యుడు మండుతాడు, గాలి వీచుతుంది. ఇవన్నీ కూడాను దైవతత్వమునకు కొన్ని చిహ్నములే.
0: You find the stars and the planets in the galaxy over there, shining, illumining, the sun and the wind blowing, they are all the signs of the divinity.
1: అగ్ని కణమును గుర్తించినప్పుడు అగ్ని యొక్క స్వభావాన్ని కూడా మనం గుర్తించవచ్చు.
0: When once you see the fire, you can also find out its nature. The spark of the fire, you can also know its quality.
1: నీటి బిందువును అర్థం చేసుకున్నటువంటి వాడు గంగా నదిని కూడాను అర్థం చేసుకోగలడు.
0: The one who can understand the drop of water can also understand the river.
1: అదే విధముగాని అణువైనటువంటి యొక్క ప్రకృతి యొక్క స్వభావాన్ని గుర్తించినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడాను గుర్తించుటకు వీలవుతుంది.
0: Likewise, when you know the atom, you can also understand the infinite cosmos.
1: దీనిని పరస్కరించుకొని ఏ ఉపనిషత్తులు అణో రణీయాం మహతో మహీయాం.
0: Basing on this, Upanishad said that he is the smallest of the small and the biggest of the big.
1: Kanuka manavattam annatundi kevalamu aneka vidhamulainatundi shakti samarthyamto koodinatundi yokka divyatvame.
0: Therefore human life is the very divinity endowed, imbued, instilled with capacity.
1: Sarva manavuni endu kudanu veligeyatundi prakashincheyatundi vikasincheyatundi ee divyatvame.
0: It is the same divinity that manifests, that expresses itself in the
1: human life. Kani inati manavudu dehabhimanamunu abhiruddhi gavinchukovatam chetane ee aatmaabhimanamunu artham chesukolekapothunnadu.
0: Because the man is attached to his body, he is not able to understand the spirit behind it.
1: Kanuka prapanchamulo prati vishayamunu kudanu manamu daivatvanga visvasinchi danini tagina reetiga satyanveshana salpali.
0: Therefore we have to consider everything divine and should find out the truth.
1: ఏమిటి ఈ సత్యాన్వేషణ?
0: What is this search for truth?
1: ఎక్కడ ఉన్నది ఈ సత్యం?
0: Where is this truth?
1: సర్వత్రా ఉండేటువంటి సత్యాన్ని అన్వేషించటం ఏమిటకు?
0: When truth is everywhere, why should you search for it?
1: కనుక ఈ సత్యమునందే కూడాను నిజము అనేటువంటి దానిని మనం నిరూపిస్తూ వస్తున్నాము.
0: However, in this truth there is another aspect, fact that can be proved.
1: సూర్యుడు ప్రతి దినము తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అని అంటాం.
0: We always say that sun rises in the east and sets in the west.
1: ఇక్కడే మనం సత్యాన్వేషణ సల్పాలి.
0: Here we have to investigate truth.
1: ఇది నిజమా లేక సత్యమా?
0: Is it truth or a fact?
1: నిత్య జీవితంలో నిత్యానుభూతికి ఈ ప్రాకృతమైనటువంటి దృష్టితో మనం చూచినప్పుడు తూర్పున ఉదయించటము, పడమట అస్తమించటము ఇది నిజం మాత్రమే.
0: Basing on our daily experience from the worldly sense, it is a fact that sun rises in the east and sets in the west.
1: కాని పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సల్పినప్పుడు ఇది సత్యము కాదు.
0: But when once you understand deep enough and investigate,
1: సూర్యుడు ఉన్నవాడు ఒకే స్థలమునందే ఉంటున్నాడు కాని కదిలేటువంటి స్వభావము లేదు.
0: Sun exists where he has been, he doesn't move.
1: భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా, తూర్పున ఉదయించినట్టు, పడమట అస్తమించినట్టు మనకు తోస్తూ ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ దిస్ ప్లానెట్ ఎర్త్ దట్ రొటేట్స్ అండ్ రివాల్వ్స్ అండ్ గివ్స్ అస్ ద ఫీలింగ్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్.
1: ఇదే సత్యాన్వేషణ.
0: దిస్ ఇస్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: అనగా సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు.
0: దట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్.
1: కానీ పరిశోధన ప్రమాణములతో దీనిని చక్కగా విచారణ సల్పినప్పుడు ఇది సత్యము కాదు.

0: doesn't move.
1: ఉన్న చోటనే ఉన్నాడు. కదిలేది మనమే.
0: We only
1: మనం కదలటం చేతనే ఈ సూర్యోదయ సూర్యాస్తములు మన యొక్క భ్రమింపుతో దీన్ని కలిగించుకుంటున్నాము.
0: బికాస్ ఆఫ్ అవర్ మూవ్మెంట్ వి ఆర్ డిల్యూటెడ్ ది ఫీలింగ్ దట్ ఇస్ సన్రైజ్ అండ్ సన్సెట్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సత్యాన్వేషణ సల్పడానికి తగిన కృషి చెయ్యాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ బై రికగ్నైజింగ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా నీవు తెలుసుకోవాలి?
0: హౌ టు నో ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: దీనినే ఉపనిషత్తులు నిన్ను నీవు తెలుసుకోమని చెప్పాయి.
0: దిస్ వాట్ ఉపనిషత్స్ వాంట్స్ యు టు డు, నో థై సెల్ఫ్.
1: దీనికి ఏ జవాబు నీవు ఇవ్వగలవు?
0: వాట్ రిప్లై యు గివ్?
1: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు, నేను పలాని దేశస్థుడను, పలాని కులస్థుడను, పలాని వారి కుమారుడను అని చెప్పినంత మాత్రమున నిన్ను నీవు తెలుసుకున్న వాడవుతావా?
0: When a question is put like this, who are you? If you introduce yourself as the one belonging to a country, a community, son of so and so, do you mean to say that you have known yourself?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: Is not a proper reply.
1: నిన్ను నీవు తెలుసుకోవటం అనగా కేవలము ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ అన్నింటికి ఆవరణ ఉన్నటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, in order to know one's own self, we should know the guiding principle which is beyond the body, mind, intellect.
1: దీనిని వేదాంతము నేతి నేతి నేతి నా ఇది నేతి, ఇది కాదు ఇది కాదు అని వస్తుండాలి.
0: Therefore, in Vedantic parlance, there is a theory of negation.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా కేవలము పనిముట్లు మాత్రమే.
0: Therefore, the body, the senses, the mind and intellect, they are merely instruments.
1: దీనికి ఆవరణ ఉన్నటువంటి యొక్క అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి యొక్క దివ్యత్వమే నీవు.
0: Therefore, beyond these senses, body, mind and intellect, there is vibrant, radiant spirit.
1: పరిశోధనలు చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క కొన్ని కష్టములు, బాధలు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: However, as you want to investigate and find out the true spirit, you'll certainly meet certain obstacles, difficult troubles and turmoils on the way.
1: దేవాసురులు క్షీరసాగరమును మదించినప్పుడు మొట్టమొదట విషము ఆవిర్భవిస్తుంది.
0: At the time when the angels and the demons churned that ocean of milk, it was the poison that came out first.
1: తదుపరియే
0: లేటర్
1: లక్ష్మి,
0: లక్ష్మి గోడెస్,
1: కామధేనువు, ఐరావతము ఇలాంటి చాలా విలువైనటువంటివన్నీ కూడాను అందునుండి ఆవిర్భవిస్తాయి.
0: Later came Lakshmi, the elephant, all sacred, most valuable.
1: Amrutam kodanu atti aalahalam nundiye vachindi.
0: The divine nectar, amrutha, also came out of that poison.
1: Adhe vidhamgane ee hrudayamu aneetundi cheerasagaramunu gnanamu aneetundi kavam cheta madanam chesinappudu cheyaga cheyaga cheyaga cheyaga daya karuna sahanamu saanubhuti prema ityadi viluvainatundi yokka వస్తువులు మనకు బయటపడతాయి.
0: Therefore, in this heart of the ocean of milk, when you churn with wisdom, you get most valuables like compassion, the grace for
1: మానవుని యొక్క హృదయము పాల కేంద్రము క్షీర సాగరము వంటిది.
0: Human heart is a diary form, it is an ocean of milk.
1: కానీ ఇట్టి క్షీర సాగరము పాల కేంద్రము అయినటువంటి యొక్క ఈ హృదయమునందు ఈనాడు క్షారసాగరంగా మారిపోతూ వస్తుంది.
0: దట్ ఓషన్ ఆఫ్ మిల్క్ క్షీరసాగర హ్యాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ క్షారసాగర.
1: కామక్రోధ లోభమోహమను మాత్సల్యమైనటువంటి అన్ని కూడాను ఈ క్రూర మృగములు, తిమింగలాది మృగములంతా కూడాను ఈ హృదయములో చేరిపోయినాయి.
0: ద వేల్స్ ఆఫ్ డిజైర్, ద లస్ట్ అండ్ యాంగర్ హ్యావ్ గాట్ ఇన్ టు దిస్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి గుణములు ఉండవలసినటువంటి ఈ హృదయమునందు క్రూరంగా ప్రవర్తించేటువంటి యొక్క మృగ లక్షణాలంతా ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షారసాగరంగా మారిపోయింది.
0: బికాస్ దీస్ వికెడ్ వేల్స్ ఆఫ్ లవ్ ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ ఎంటర్డ్ దిస్ క్షీరసాగర, ద ఓషన్ ఆఫ్ మిల్క్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఓషన్ ఆఫ్
1: ప్రప్రథమంలో త్యాగరాజు కూడా

0: భగవంతుడు క్షీరసాగర సేనుడు.
1: Therefore Chagaraja also
0: అనగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఈ భగవంతుడు పవళించి ఉంటున్నాడు.
1: God reclines on every human heart.
0: అతని యొక్క స్వస్థానము అది ఏ?
1: That is his dwelling place.
0: అందువల్లని బలరాముడు వచ్చి కృష్ణుని పైన అనేక విధములైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది.
1: When Balarama complained to Yashoda against Krishna, Yashoda felt sad.
0: అంతటితో పోక బలరాముడు, అమ్మా ఇద్దరికి తిండి లేదా ఇంటిలో? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? బజారులో చిక్కిన మట్టంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు.
1: Further Balarama complained this way, Mother, don't we have the curd and the butter at home milk?
0: దైవత్వం యొక్క మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటుంటాయి.
1: ది యాక్ట్స్ ఆఫ్ ది డివినిటీ ఆర్ బియాండ్ అవర్ కంప్రహెన్షన్. కేవలం
0: విచిత్రం మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ మిస్టీరియస్,
0: అంతరార్థములతో కూడి ఉంటుంటాయి.
1: దే హావ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టూ.
0: తల్లి చేతి పట్టుకొని, కృష్ణ మన ఇంటిలో లేదా వెన్న? నీ పెట్టితే నీకు రుచి ఉండదా? గొల్లల పుట్టలు కొనిపోయి వెన్న, గుట్టెలు నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది.
1: మదర్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ హ్యాండ్ ఆఫ్ ద సన్ అండ్ వెంట్ ఆన్ టెలింగ్, డోంట్ యూ ఫైండ్ దిస్ మెటీరియల్ ఎట్ యువర్ హోమ్, వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్ ద బటర్ లైక్ దట్, ఈజ్ నాట్ ప్రాబ్లమ్.
0: నవ్వుకుంటూ కృష్ణుడు వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా

0: అమ్మా, నేనేమి చిన్నపిల్లవాడినా లేక కుంటివాడినా, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? కాదు కాదు. అనగా ఏమిటి? నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గేవ్ ఆన్సర్ ఇన్ ఇండైరెక్ట్ వే కన్వేయింగ్ హిస్ డివినిటీ అండ్ హీ టోల్డ్ యశోద మదర్, ఎమ్ ఐ చైల్డ్ టు ఈట్ మట్, ఎమ్ ఐ మిస్చువస్, ఎమ్ ఐ ఫూల్ మ్యాన్.
0: ఈ విధముగా కూడాను మానవత్వానికి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా అనేక విధములు బోధిస్తుంటాడు.
1: లైక్ దిస్ గాడ్ కమ్యూనికేట్స్ కన్వేస్ ఇండైరెక్ట్లీ.
0: మానవుడికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికి పరిమితమై ఉంటాయి.
1: ద థింగ్స్ ఆర్ నాట్ టోల్డ్ డైరెక్ట్లీ బికాస్ హ్యూమన్ లైఫ్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు.
1: He cannot understand the transcendental
0: principles.
1: God's actions indicate the inward trend.
0: ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించాలన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి.
1: Therefore, there should be a transformation in our routine outward expression.
0: మానవత్వములో ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితులు ఎందు, ఏ విధమైనటువంటి ప్రదేశం ఎందు, ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను మనం జరపాలి అనేటువంటిది కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కాండక్ట్ వీ షుడ్ హ్యావ్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్.

0: యోగులు నిరంబరంగా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు.
1: Renunciants, ascetics lead a life of austerity, extreme
0: simplicity. అంత మాత్రం చేతనే దైవత్వం ప్రాప్తిస్తుందా?
1: By that they don't attain divinity.
0: భోగులు సర్వ విధమైనటువంటి యొక్క సౌకర్యంతో తులుతూగుతూ ఉంటారు, అంత మాత్రం చేత దివ్యత్వం ప్రాప్తిస్తుందా?
1: Those that enjoy the worldly affluence and worldly comforts can attain divinity.
0: బంధు భావంతో అనేక విధమైనటువంటి జీవత్వాన్ని జరుపుతూ ఉంటుంటారు.
1: There are many people with social relationships.
0: ఇంత మాత్రం చేత ఆత్మ జ్ఞానం ప్రాప్తిస్తుందా?
1: Can they have the knowledge of the self?
0: కాదు కాదు.
1: No.
0: సర్వము భగవత్ అర్పితము గావించి
1: విత్ టోటల్ సరెండర్
0: భగవంతుని హృదయమే నా స్వస్థానము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినప్పుడే ఆనందం ఆనందం ఆనందం ప్రాప్తిస్తుంది.
1: When once there is total faith that human heart is the abode of God, then you will be blissful.
0: ఆనందము మరొక వస్తు మూలకంగా మనకు లభ్యమయ్యేది కాదు.
1: The bliss is not available from other external objects.
0: ఈ ఆనందము మరొక విషయంతో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Bliss is not out of worldly
0: possessions. ఈ ఆనందం మరొక వ్యక్తితో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You don't get out of any person.
0: ఆనందము ఆత్మ చేతనే లభ్యమవుతుంది.
1: Bliss you derive out of the spirit and soul.
0: ఆనంద పిపాస మానవుడు.
1: Man is always after bliss.
0: ఆనంద నిలయుడు మానవుడు.
1: He is the center of bliss.
0: ఆనంద స్వరూపుడే మానవుడు.
1: He is the very embodiment of bliss.
0: అట్టి ఆనందమయుడైనటువంటి మానవుడు దుఃఖమును గురి కావడానికి కారణమేమిటి?
1: Why then man is miserable?
0: దేహాభిమానమే దీనికి మూల కారణం.
1: It's only the body attachment that is the cause.
0: ఈ దేహాన్ని వదిలిపోనక్కర్లేదు.
1: You don't need to give up the body for that matter.
0: నీ కర్తవ్య కర్మలు విసర్జించనక్కర్లేదు.
1: You don't need to give up your duties and responsibilities.
0: సర్వ కర్మలు ఆచరిస్తూ
1: discharging your duty,
0: సమాజంతో జీవిస్తూ
1: living in society,
0: సంఘ జీవుడై నీవు వర్ధిల్లుతూ
1: being a member in society,
0: కానీ దైవ హృదయాన్ని మాత్రము నీవు విసర్జించకుండా ఉండాలి.
1: Yet you should never give up the feeling of the divinity. దైవ
0: ప్రేమ రహితుడైనటువంటి మానవునకు ఎంత సిరి సంపదలు ఉండినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు.
1: When a person has no love for God, all his property, all his wealth are useless.
0: నిజమైనటువంటి ఒక మనకు ఆస్తి, నిజమైనటువంటి ఒక సంపద, నిజమైనటువంటి ఒక ధనము, నిజమైన ఒక ఐశ్వర్యము ఒక దైవ ప్రేమ మాత్రమే.
1: The true wealth, the true property, the affluence is the love for God.
0: దైవ ప్రేమకు పాత్రుడు కానటువంటి మానవత్వము ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఈ వన్ డస్ నాట్ రిసీవ్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్
0: లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
1: ది వరల్డ్లీ లవ్ ఇస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్
0: క్షణములో వస్తాయి క్షణములో పోతాయి.
1: ది అపియర్ ఇన్ ఎ మోమెంట్ అండ్ పాస్ ఆఫ్.
0: రాక పోకలు లేనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందమే శాశ్వతమైన ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: ఇస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఆల్ బ్లిస్ఫుల్.
0: ఇట్టి ప్రేమకు పాత్రులు కావాలి.
1: వన్ షుడ్ రిసీవ్ సచ్ లవ్.
0: అది ఆనాటి గోపికలు గోపాలులు వేపల్ల ఎందు ఉండినటువంటి సమస్త ప్రజలు కూడాను అట్టి ప్రేమకు పాత్రులవుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ టైమ్స్ దేర్ ఇన్ దట్ వేపల్ల ఆల్ కౌహర్డ్ బాయ్స్ అండ్ గోపికస్ డిజర్వ్డ్ దట్ లవ్.
0: కానీ మానవ యొక్క తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకుని కృష్ణుడు ఈ విధంగా చేశాడు ఆ విధంగా చేశాడని అనేక విధమైనటువంటి నిందాస్తుతులు చెప్తూ వచ్చారు.
1: Basing on the worldly feeling, worldly thought, they blame God.
0: Krishnudu Repallalo unindi 5 samvatsaram varaku maatrame.
1: Krishna stayed there in Repalla till he reached
0: atte
1: 5
0: samvatsaramto koodinatundi baludu ee yokka pravartana lopala sangha viruddhamaina reetiga pravartinchalani cheptamlo artham lenatundi padamulu.
1: When we blame Krishna who is aged 5, judge his behavior and say that he had taken the mouth of society is ridiculous and he didn't return to Repala thereafter.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థము చేసుకునలేక యత్ భావం తద్భవతి తమ భావములే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకుని తద్వారా భగవంతునికి దూరమైపోతున్నారు.
1: The divinity which is so sacred is not understood. We attribute our own worldly thought to God.
0: అసలు దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు నో వాట్ డివినిటీ ఇస్.
0: సర్వము యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వము.
1: ఇట్ ఈస్ ది టోటల్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కాన్షియస్
1: ఇస్ ద కాన్షియస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ కాన్షియస్.
0: ఆ చైతన్యమే చిత్.
1: This very conscience is chit.
0: అదియే సర్వమును ప్రకాశింపజేసేటువంటిది.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ మేక్స్ ఎవరీవన్ ఇల్యూమిన్.
0: ఈ హాల్ లోపల ఇన్ని తలలు కనిపిస్తుంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ సో మెనీ హెడ్స్ హియర్.
0: కానీ తలలు ఉన్నాయి.
1: దేర్ ఆర్ హెడ్స్.
0: అదే బీయింగ్.
1: దట్ ఇస్ బీయింగ్.
0: ఉన్నదాన్ని కనిపించేటట్టుగా చేసేదే ప్రకాశము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది లైట్ దట్ విల్ హెల్ప్ యూ టు సీ.
0: ఆ ఉన్నది సత్.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ ఇస్ సత్.
0: కనిపింపజేసేటువంటిది చిత్.
1: దట్ విచ్ మేక్స్ యూ సీ ఇస్ కాన్షియస్.
0: ఈ ద్వారా మనకు తృప్తి.
1: Out of these two, you have satisfaction. That is bliss.
0: కాబట్టి సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యొక్క స్వభావములే.
1: Therefore, సత్ చిత్ ఆనంద
0: మనకంటే వెలుపల లేవు.
1: They are not present outside.
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఆ దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కానీ అట్టి దివ్యత్వాన్ని ఒక్క క్షణమైన ఒక్క కించిత్తైనా కూడా నువ్వు అర్థం చేసుకుంటే ఎంతో ఆనందాన్ని అనుభవించగలరు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ యూ విల్ బి
0: బ్లెస్డ్. అందరూ తెలిసినట్టుగానే భావిస్తారు
1: బట్
0: కానీ ఏమీ తెలియదు.
1: బట్ వీ ఫీల్ దట్ వీ నో బట్ ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దాన్ని అనుభవించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ ఇట్ హాస్ నాట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: కలలో చూచిన మేడల మిచ్చెను కన్నులు విప్పిన లేవు కదా.
1: All those mansions that you see in a dream, you don't find them in waking state.
0: ఒకానొక సమయంలో ఒక వ్యక్తి
1: at one time a
0: సంసారం పైన విరక్తి కలిగి
1: because frustrated with his family.
0: కారణం ఏమనగా
1: reason being
0: సంసారం జరుపుకునేటువంటి ఒక ఆర్థిక శక్తి లేకపోవటం చేత ఇల్లును వదిలి రాత్రి రాత్రి బయటకు వెళ్లిపోయాడు.
1: As he could not maintain manage his living maintain family, he left his home.
0: కానీ అంతో ఇంతో కొంచెం ధనం సంపాదించుకుని తిరిగి ఇంటి మార్గం పట్టాడు.
1: He earned some money and started returning home.
0: ఆ ఇల్లును వదిలే సమయంలో ఒక చిన్నారి బిడ్డ ఒక కుమారుడు ఉండేటువంటి వాడు అతనికి.
1: When he left his home, he had a son.
0: తండ్రి యొక్క వాత్సల్యం చేత ఆ కుమారుడు ఎంతనో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు.
1: Because the son is very much attached to the father.
0: తండ్రి యొక్క ఎడబాటు చేత ఏ బుద్ధి తెలియనటువంటి పిల్లవాడు ఆ మనోవ్యత చేత క్రమక్రమేణా ఆ చింతన చేస్తూ మరణించాడు.
1: The child could not bear the separation from the father and was very much disappointed and frustrated and died.
0: కొంత ధనమును చేతిలో పట్టుకొని ఈ తండ్రి తిరిగి తన గ్రామానికి వస్తున్నాడు.
1: The father started returning home with some money he earned.
0: ఈ లోపల పెద్ద మురుములు మెరుపుల చేత వర్షం ప్రారంభమైంది.
1: In the meantime there is thunderstorm and downpour of rain.
0: ఈ జీవితంలో గ్రామమునకు ప్రయాణం చేయటము మంచిది కాదని పక్క గ్రామంలో ఒక చావిట్లో నిద్రించాడు.
1: అండ్ హీ స్లెప్ట్ దేర్ ఇన్ ఎ చౌల్ ట్రీ ఆన్ ద వే.
0: ఆ పండుకున్న తక్షణమే అతనికి గొప్ప స్వప్నం వచ్చింది.
1: యాజ్ హీ స్లెప్ట్ హీ డ్రీమ్డ్
0: ఆయన ఒక మహారాజుగా అయినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ వాజ్ ఎ కింగ్.
0: ఆయన బంగారు సింహాసనం పైన కూర్చున్నప్పుడు
1: దట్ హీ ఆక్యుపైడ్ దాస
0: దాసీలందరికీ సేవలు సల్పుతున్నట్టు.
1: దట్ హీ వాజ్ సర్వ్డ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్.
0: అతనికి ఆరు మంది బిడ్డలు ఉండినట్టు.
1: యాజ్ ఇఫ్ హీ హాడ్ సిక్స్ చిల్డ్రన్.
0: వారందరూ కూడా కుమార రాజుల వలె బాగా గొప్పవారిగా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది.
1: దట్ దే వర్ లీడింగ్ ఎ ప్రిన్స్లీ లైఫ్ ఆఫ్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
0: తాను ఆనందిస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: హీ వాజ్ ఎంజాయింగ్ ఆల్ ది వైల్ ఇన్ ఎ డ్రీమ్.
0: పాన పైన పవడించాడు.
1: హీ వాజ్ జస్ట్ రిక్లైనింగ్ ఆన్ ఎ బెడ్.
0: ఏ చింతనూ లేనటువంటి నిశ్చింతుడై ఉన్నాడు.
1: హీ హాడ్ నో వరీ ఇన్ హిస్ డ్రీమ్.
0: ఈ లోపల పెద్ద ఉరుము ఉరిమింది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ఎ థండర్.
0: తక్షణమే లేచాడు.
1: ఇమ్మీడియట్లీ గాట్ అప్.
0: చూచాడు.
1: హీ వాచ్డ్.
0: అయ్యో ఇంతవరకు నేను పవడించినటువంటి యొక్క హంసతూలిక పాన్పు ఎక్కడ పోయింది.
1: దెన్ హీ స్టార్టెడ్ వండరింగ్ ద బ్యూటిఫుల్ బెడ్ ఆన్ విచ్ హీ
0: నేను గొప్ప మహారాజుగా ఉండినానే ఆ మహారాజు యొక్క స్థానం ఎక్కడ పోయింది.
1: I was a king, now what happened to that position?
0: దాస దాసీలతో సేవగలుతున్నటువంటి నాకు ఈ సేవకులు ఎక్కడ పోయారు.
1: I was served by number of servants, what happened to them now?
0: అని విచారణ చేశాడు.
1: And then he started questioning.
0: ఇదంతా స్వప్నము అని నిరుత్సాహపడ్డాడు.
1: He was disappointed because everything took place in a dream.
0: ఆరు మంది కొడుకులు కూడా నువ్వు కనిపించలేదు.
1: All the six sons of the dream didn't appear.
0: తెల్లవారి లేస్తానే ఇంటికి వచ్చాడు.
1: He got up next morning and returned.
0: ఇంటికి వచ్చిన పతిని చూచి ఆ ఇల్లాలు గొర్రులను ఏడ్చింది పాపం.
1: The wife cried bitterly.
0: ఒకవైపున పతి ఇంటి ఇల్లు చేరాడని సంతోషము, మరొక వైపున కుమారుని పోగొట్టుకుంటున్నానని దుఃఖము.
1: The wife had mixed feelings. She was happy for the return of the husband, but at the same time cried for the loss of the son.
0: మన కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించాడు.
1: And the husband asked, what happened to our son? Where is he?
0: నీ వియోగం చేత మరణించినాడు అని చెప్పింది ఆ యొక్క ఇల్లాలు.
1: The wife replied, the child died because of separation.
0: స్తంభించిపోయాడు ఈ వ్యక్తి.
1: This why he was stunned.
0: ఏమాత్రము దుఃఖం రాలేదు.
1: He didn't cry.
0: ఏమాత్రము ఆనందం కలగలేదు.
1: He didn't have an expression.
0: అతను కేవలం ఒక విధమైనటువంటి శిలారూపుడుగా నిలిచిపోయాడు.
1: He was just, he stood like a stone.
0: బాహ్య పట్టి ఊగించింది. ఏమిటండి, కుమారుడంటే ఎంతో ప్రేమగా ఉండినటువంటి మీరు కుమారుని యొక్క మరణ వార్త ఇంత వినగానే నీకు ఏమాత్రము దుఃఖం లేకపోతుండాలి, ఇది కారణం ఏమిటి?
1: Wife asked repeatedly. It's a very high tone. What happened to you? You love your son so much. What is it that you have no expression on hearing the message of the death of the son?
0: నిన్నటి దినం రాత్రి ఆ చావిట్ లోపల నాకు ఒక కల వచ్చింది.
1: And he started to play last night. When I slept there in the chowdhury,
0: I dreamt.
1: There in the dream I was rich
0: and I had 6 sons.
1: I was
0: reclining
1: on
0: a bed.
1: I was served by a number of servants.
0: Now
1: I don't have any of those 6 sons.
0: ఇప్పుడు ఆ 6 కొడుకులు పోయారని వారి కోసం ఏడ్చేదా, ఒక కొడుకు పోయాడని వీడి కోసం ఏడ్చేదా, ఎవరి కోసం నేను ఏడ్చాలి?
1: Should I cry now for the loss of those 6 sons in the dream or for the death of his son here?
0: వారందరూ స్వప్నములోని పుత్రులు.
1: They are all these sons appeared in a dream.
0: జాగ్రత్తలోని పుత్రుడు.
1: And his son in the waking
0: state. జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: The waking state is not there in a dream and vice versa.
0: కానీ స్వప్నంలో నేనున్నాను, జాగ్రత్తలో నేనున్నాను. నేను ఒక్కటే రైట్. ఇంకా అవన్నీ కూడా నాస్తి నాస్తి.
1: బట్ ఐ వాస్ దేర్ ఇన్ ఎ డ్రీమ్, ఐ యామ్ హియర్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అండ్ రెండు స్థానములు ఎందు ఉండినటువంటి వాడు నేను.
1: ఐ యామ్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది స్టేట్.
0: కనుక నేను ఆమ్ని ప్రెసెంట్.
1: దేర్ ఫోర్ ఐ యామ్ ఆమ్ని ప్రెసెంట్.
0: కానీ అవన్నీ కదిలిపోయే మేఘం లే.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పాసింగ్.
0: అప్పుడు తెలుస్తున్నాడు జగత్తంతా నిత్యము అని.
1: దట్ హి న్యూ దట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఈనాటి
0: మానవుడు
1: ఇల్యూషన్.
0: సరైన ఆనందాన్ని గుర్తించాలంటే మూడు మార్గముల్లో మనం సరైన అన్వేషణ జరపాలి.
1: For the man today, in order to attain the state of bliss, he should follow 3 paths.
0: మొట్టమొదటిది తెలుసుకోవాల్సినది తెలుసుకోవాలి.
1: First path is, he should know what he is supposed to know.
0: వదలవలసినది వదలాలి.
1: Second, he should give up, drop that. చేరవలసినది
0: చేరాలి.
1: Third, he should reach that goal. ఈ మూడింటి
0: మధ్యన ఆనందం లభిస్తుంది.
1: These are the 3 which are important.
0: తెలుసుకోవాల్సినది ఏమిటి?
1: What is that we should know?
0: ఏంటి ఈ జగత్?
1: What is this world?
0: ఎంతకాలం నేను ఉండగలను?
1: హౌ లాంగ్ ఐ లివ్?
0: ఏమి అనుభవిస్తున్నాను?
1: వాట్ ఇస్ ద ఎక్స్‌పీరియన్స్?
0: మన కనుముందుగా ఎంతమందో పోతున్నారు, ఎంతమందో పుడుతున్నారు.
1: వి సీ మెనీ పీపుల్ డై
0: రైట్. ఇదంతా జగత్.
1: ద హోల్ థింగ్ ఇస్ జగత్.
0: జగత్ జగత్ రావటం పోవటం జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ వానిషెస్.
0: కనుకనే ఈ జగత్ యొక్క తత్వము ఇది వచ్చిపోయేటువంటిది అని తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది.
1: దెన్ వన్స్ వీ నో దట్ ద వరల్డ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్, యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది తెలుసుకోవాలి.
1: యూ షుడ్ నో వాట్ యు ఆర్ సపోజ్డ్ టు నో.
0: ఇదే మన ప్రపంచము.
1: దిస్ ఇస్ ద వరల్డ్.
0: దీన్ని చక్కగా తెలుసుకున్నావు.
1: యు హావ్ నోన్ వెల్.
0: కానీ వదలవలసినటువంటిది వదలాలి.
1: బట్ యెట్ యు షుడ్ గివ్ అప్ దట్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు.
0: ఏమిటి మనం వదలవలసినటువంటిది?
1: వాట్ షుడ్ బి గివెన్ అప్?
0: కేవలం ఈ భ్రాంతి,
1: దిస్ ఇల్యూజన్.
0: సత్యము కానటువంటి దానిపైన మనం సత్యమని విశ్వసించి దానిని గట్టిగా పట్టుకుని అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: That which is not true, you consider it true and you suffer.
0: ఏదో నన్ను మాయ పట్టుకుని పీడిస్తుందాదని, లేక నన్ను దుఃఖము పీడిస్తుందాదని, ఆ యొక్క దుఃఖం నన్ను వదలటం లేదని మనం భావిస్తుంటాము.
1: We consider that we are trapped by this illusion and that we are miserable.
0: దుఃఖానికి ఏమైనా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కులు ఉంటున్నాయా?
1: Misery as such has no legs or eyes or nose.
0: నీకున్నాయి కాళ్ళు, చేతులు, ముక్కులు, కన్నులు.
1: You have the legs and the head and the nose and eye.
0: నీవు దానిని పట్టావు కానీ అది నిన్ను పట్టలేదు.
1: You only caught hold of the misery and not the misery.
0: దుఃఖానికి ఏ విధమైనటువంటి యొక్క అంగములు లేవు.
1: And this grief has no limb.
0: కాబట్టి లేని అంగములు నీవు కల్పించి,
1: in fact
0: నీలో ఉన్నటువంటి అంగములు నీవు మరిపించి అది నిన్ను పట్టి పీడిస్తున్నట్టుగా బాధిస్తున్నావు.
1: యూ హావ్ ఫర్గాటన్ యువర్ ఓన్ ఆర్గన్స్ ఇన్ ద లిమ్స్. యూ జస్ట్ అట్రిబ్యూట్ టు దట్ మిజరీ ఆర్ ద గ్రీఫ్.
0: బాధించేటువంటిది దుఃఖము కాదు.
1: సో యూ డోంట్ సఫర్ బికాజ్
0: నేనే దుఃఖమును బట్టి బాధపడుతున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్
0: అజ్ఞానము
1: ఇస్ మై ఇగ్నోరెన్స్
0: అనే ఈ అజ్ఞానాన్ని వదలాలి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్.
0: అప్పుడే మనకు ఆనందం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దిస్.
0: చేరవలసినది ఏమిటి?
1: వాట్ షుడ్ యూ, వేర్ షుడ్ యూ రీచ్?
0: ఎక్కడ నుండి పుట్టితమో అక్కడికి వచ్చి చేరిపోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్
0: బర్త్. ఎక్కడ పుట్టినచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ ద లివింగ్ క్రీచర్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: ఆత్మ నుండి వచ్చాం, ఆత్మకు పోయి చేరాలి.
1: యూ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ, యూ షుడ్ గో బ్యాక్.
0: దీనినే ఉపనిషత్తులు అసతో మా సద్గమయ. ఈ అసత్తు నుండి సత్యము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: lead us from untruth to the truth.
0: సత్యము ఉండినప్పుడే అసత్యం అనేటువంటి షాడో మనకు గుర్తవుతుండాలి.
1: వేర్ దర్ ఇస్ ట్రూత్ యుల్ ఫైండ్ ద అన్ట్రూత్ యాజ్ ఎ షాడో.
0: తమసో మా జ్యోతిర్గమయ,
1: లీడ్ అస్ టు లైట్ ఫ్రమ్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్
0: వెలుగు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైట్?
0: ఉన్నది ఒక్కటే వెలుగు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
0: ఇది మనకు కనిపించినప్పుడే మనకు డార్క్ గా ఉంటుండాలి.
1: వెన్ యు డోంట్ ఫైండ్ ఇట్, ఇట్స్ డార్క్.
0: ప్రత్యేకంగా డార్క్ ప్రత్యేకంగా వెలుగు లేనే లేదు.
1: ద లైట్ అండ్ డార్క్ ఆర్ నాట్ ప్రెసెంట్ సెపరేట్.
0: ఈ వెలుగు యొక్క అభావమే చీకటి.
1: వన్ ఇస్ ద ఎక్స్ప్రెషన్, ద అదర్ ఇస్ నాట్
0: అనేటువంటి దానిని మనం తెలుసుకుని ఈ యొక్క డార్క్నెస్ చీకటిని మనం వదలాలి.
1: అండ్ దేర్ఫోర్ యు హావ్ టు గివ్ అప్ దిస్ డార్క్నెస్.
0: వెలుగును మాత్రమే మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కీప్ ఇన్ యూ దిస్ లైట్.
0: మృత్యోర్మా అమృతం గమయ,
1: లీడ్ అస్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మార్టాలిటీ.
0: ఈ చావులు పుట్టుకలు దేనికి ఉంటున్నాయి?
1: బర్త్ అండ్ డెత్ వై ఆర్ ద మ్యాన్?
0: దేహానికి.
1: ఓన్లీ టు ద బాడీ.
0: నీకు చావు లేదు, పుట్టుక లేదు.
1: యూ నేవర్ హావ్ బర్త్.
0: నీవు పుట్టిన వాడు కాదు, చచ్చేవాడు కాదు.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఆర్ గోయింగ్ టు డై.
0: ఏది చస్తుంది?
1: ఇస్ ఓన్ ది బాడీ.
0: పుట్టినటువంటిది గిట్టుతుంది.
1: దట్ విచ్ ఇస్ బోర్న్ డై.
0: కనుకనే ఇది దేహమునకు సంబంధించినటువంటివి గాని చావు పుట్టుకలు ఆత్మకు సంబంధించిన కాదు.
1: Therefore, birth and death are associated to the body and not to the spirit.
0: కనుక ఆత్మ శాశ్వతము.
1: The Atma is అదియే
0: సత్యము, అదియే నిత్యము,
1: that is eternal,
0: అదియే అమృతత్వము,
1: that is immortal.
0: ఇలాంటి దీంతో మనం ప్రవేశించాలి.
1: We should have that knowledge.
0: అప్పుడే మనకు నిజమైన ఆనందము.
1: Then only we will attain bliss.
0: నిత్యము మీరు ప్రార్థన చేస్తున్నారు.
1: You pray every

0: ఎవ్రీడే
1: మూడింటిని ప్రార్థన చేస్తున్నాం కానీ మూడింటిని మనం తెలుసుకోవటం లేదు.
0: ఎవ్రీడే యూ ప్రే ఓ గాడ్ లీడ్ అస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్, ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
1: కనుకనే తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి.
0: సో వీ షుడ్ నో వాట్
1: వదలవలసినటువంటిది వదలాలి.
0: వీ షుడ్ గివ్ అప్ వాట్ వీ షుడ్
1: స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్
1: అప్పుడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ అటైన్ బ్లెస్.
1: అంతవరకు మనకి ఈ ఆనందం అనేటువంటి వచ్చినా పోయినా ఇవంత ప్రాకృతమైన ఆనందములే కానీ శాశ్వత ఆనందములు కాదు.
0: టిల్ దెన్ యూ విల్ బి గెటింగ్ ఓన్లీ టెంపరరీ వరల్డ్లీ హ్యాపీనెస్ బట్ నాట్ ద పర్మనెంట్ బ్లెస్.
1: అట్టి శాశ్వతమైన ఆనందమని అమృతత్వము అన్నారు.
0: దట్ ఎటర్నల్ బ్లెస్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ.
1: అది ఏ నిత్యము.
0: దట్ ఈస్ ఎటర్నల్.
1: దీనిని వేదములంతా కూడా నువ్వు వర్ణిస్తూ వచ్చాయి.
0: వేద ఎక్స్టోల్డ్.
1: దీనికి ఏమాత్రము గుణములు లేవు.
0: కనుకనే
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం ఆనందం.
0: Therefore, that bliss is beyond all the tributes, beyond the form. It is always eternal and immortal.
1: కనుక మనం శాశ్వతానందాన్ని చేరాలనుకుంటే దైవత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసించాలి.
0: Therefore, in order to attain that permanent blissful state, we should have faith in God.
1: కనుక ఈ విశ్వాసాన్ని మనము దృఢమైనటువంటి విశ్వాసంగా మనం పెంచుకోవాలి.
0: Therefore, we should have strong faith.
1: కృష్ణుడు జన్మించాడు.
0: Krishna is born.
1: ఎక్కడ జన్మించాడు?
0: Where?
1: ఇదనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి?
0: What are his properties?
1: ఏమీ లేదు.
0: Nothing.
1: జైల్లో పుట్టాడు.
0: Is born in a jail.
1: నందుని ఇంట్లో పెరిగాడు.
0: Yes, grown in Nanda.
1: మధురకు పోయి చేరాడు.
0: And reached Mathura.
1: ఇదనికి ఎక్కడ ఉంది ఏ ప్రాపర్టీ?
0: What is his property?
1: లేదు.
0: He has no property.
1: జానడు భూమి అయినా లేదు.
0: Not even a penny.
1: పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.
0: No bank balance.
1: కాబట్టి అతను జగత్కంత గొప్పవాడైపోయాడు.
0: But he has become the greatest of all.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఈ ప్రాప్తమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు.
0: Is not the worldly property.
1: ఈ ప్రాప్తమైనటువంటి ధనం తన ధనం కాదు.
0: Is not the worldly money.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: శాశ్వతమైనటువంటి ధనం ఆనందమే.
0: That which is
1: నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: కృష్ణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్
1: కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది.
0: యు కెన్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ కృష్ణ ఈజీలీ.
1: కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు, తర్వాత పని.
0: కృష్ణ ఫస్ట్ స్మైల్స్ అండ్ దెన్ యాక్ట్స్.
1: రామునికి మొట్టమొదటి పని, తర్వాత నవ్వు.
0: రామ యాక్ట్స్ ఫస్ట్ దెన్ స్మైల్స్ లేటర్.
1: స్త్రీలను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు.
0: ఇట్ ఇస్ కృష్ణ హూ మేడ్ విమెన్
1: క్రై. స్త్రీల కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు.
0: అండ్ ఇట్స్ రామ హూ క్రైడ్ ఫర్ విమెన్.
1: కాలు తొక్కించుకుని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ వాజ్ హర్ట్ అండ్ రేజ్డ్ వార్.
1: కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ ఇట్ వాజ్ కృష్ణ హూ ఫౌండ్ ఎ ప్లీ టు ఫైట్ ఫెయిర్.
1: అందరితోనూ యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి.
1: కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి.
0: దట్ ఇస్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ త్రేతా ఏజ్.
1: కృష్ణ తత్వం అనేటువంటి చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం.
0: ద నేచర్ ఆఫ్ కృష్ణ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
1: రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక బాధ్యతా తత్వం.
0: రామ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ.
1: సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం.
0: రామాయణ ఇస్ మెంట్ టు ప్రోపగేట్.
1: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
0: రామ ప్లస్ అయనం ఇస్ రామాయణం.
1: కృష్ణ తత్వం వట్టాది కాదు.
0: కృష్ణ ఇస్ నాట్
1: జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది.
0: కృష్ణ హాస్ ఇన్కార్నేటెడ్ టు టీచ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తాను దేనిని ఆశించలేదు.
0: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: దేనిని అంటగట్టుకోలేదు.
0: అండ్ హీ డిడ్ంట్ హావ్ ఎనీ అటాచ్మెంట్.
1: సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ హీ గేవ్ ఇట్.
1: కంసుని చంపాడు మేనమామ.
0: హీ కిల్డ్ కంసైజ్ అంకుల్.
1: కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనునికి.
0: అండ్ దెన్ ఉగ్రసేన వాస్ కరోనేటెడ్.
1: తాను తీసుకోలేదు.
0: హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్.
1: పాండవుల పక్షం పోయాడు. కౌరవులను ఓడించాడు. పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు. తాను కట్టలేదు.
0: హీ డిఫీటెడ్ కౌరవస్. పాండవస్ వర్ కరోనేటెడ్ బట్ హీ డిడ్ంట్ టేక్ చార్జ్. తాను
1: కిరీటం లేని రాజు.
0: He
1: is the king. Raja Maharaja Raja.
0: He is the king of kings.
1: Ye rajyamu ledu atanki.
0: He has no kingdom.
1: Sarvala hrudayamu atan rajyale.
0: In fact, every human heart is his kingdom.
1: Satyanni prabodhinchinatundi Krishna tattvam.
0: Is only Krishna who taught this principle.
1: Kanuka నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ గాట్ ఎ మెసేజ్ అండ్ ఎ మిషన్ టు ప్రొపగేట్ అండ్ షేర్.
1: గోపికలు వచ్చి యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
0: ఆల్ గోపికస్ కేమ్ టు కృష్ణ అండ్ మేడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంప్లైంట్స్.
1: కృష్ణుడు తమాషగా చెప్పని లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే.
0: వాట్ ఎవర్ కృష్ణ మైట్ సే ఆఫ్
1: నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
0: బట్ హీ నెవర్ అటర్డ్
1: అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు.
0: బట్ దోస్ హూ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇస్ అది
1: అన్ని యుగములు ఎందుకు ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది.
0: దిస్ ఈస్ ద డిసీజ్ విచ్ కమ్స్ ఇన్ ఎవ్రీ ఏజ్.
1: గోపికలు వచ్చారు.
0: గోపికస్ కేమ్.
1: అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రబోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే.
0: ఇన్ ద మిడ్ నైట్ హీ క్లైమ్డ్ ది స్టేర్ కేసెస్ ఆఫ్ అవర్ మ్యాన్షన్స్ అండ్ టైడ్ అప్ ది ప్లాట్స్ ఆఫ్ ది లేడీస్ హూ ఆర్ ఫాస్ట్ అస్లీప్. ఆస్క్ హర్, ఫైండ్ అవుట్ ఫ్రమ్ హిమ్.
1: గో యశోద అడిగింది, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండకు ఏమి పైరా?
0: యశోద asked, what job you have to visit other houses in the midnight?
1: ఇల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ, విడువుమురా.
0: It seems you had been there in the midnight and did all the mischief and you returned. You just give up the
1: job. చెప్తున్నాడట. And ఏమని?
0: Krishna started telling, smiling.
1: అమ్మ నేను నీదు ప్రక్కలో కదల మెదలక పండియుంటినే, అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటూ వస్తానమ్మా, తెలుపావే తల్లి తెలుపావే. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఇస్ హియర్
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడ ఆత్మల మక్కువ అయిన ఇలాంటి మహత్తరమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటివి.
0: కృష్ణ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ప్రూవ్డ్ ది హిడెన్ ఇన్నర్ సీక్రెట్స్ దట్ ఈస్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్.
1: మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి.
0: అనదర్ గ్రూప్ ఆఫ్ గోపికస్.
1: గోల్లభామానంతా కూడి చల్లలమ్మను బోవు చుండగా, చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి అడుగావే.
0: When all gopikas were just selling the milk there, carrying the pots over their heads, it was Krishna who wanted to pay them the tax and he had pelted stones.
1: దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి. తల్లి తెలియదే, తల్లి తెలియదే. దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి, తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కృష్ణ హూ సెడ్ ఇట్ వాస్ గాడ్ హూ హాడ్ హిట్, హూ హాడ్ పెల్టెడ్ ది స్టోన్స్ అట్ ద పాట్స్, ఇండికేటింగ్ దట్ హిస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకుని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు.
0: లైక్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఏ వెరీ క్లియర్ వే సో యాస్ టు బి అండర్స్టూడ్ బై హిస్ మదర్.
1: అనేక పర్యాములు గొల్ల ఇండకంతా చేరి పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు.
0: మెనీ టైమ్స్ హీ విజిటెడ్ ద నైబర్హుడ్.
1: ఈ పాలు పెరుగుల యొక్క స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ద మిల్క్? కంకర్.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు.
0: ద ప్యూర్ వైట్
1: అనగా ఏమి? సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు.
0: ఇట్ మీన్స్ హీ ఎక్స్పెక్ట్స్ ద పయస్ నేచర్.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: మన ఇంటిలోనే పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: కొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: On the other hand, you visit the neighborhood and eat secretly all the butter over there.
1: నోరంతా వెన్న వాసన.
0: We find the smell of the butter all over.
1: Urantayu agadambu.
0: The whole mischief
1: goes. Okate raddu.
0: If it's fighting everywhere.
1: Urantalevu bala.
0: You are after all a tiny thought.
1: Inta chinna roopam kuda ledu neeku. Urantha oke allara chesi pettunnaru.
0: You are so small, so young, tiny thought, but
1: mana inti venna neeku ruchinchada.
0: Don't you like our own butter?
1: Mana inti venna nena neeku ruchistundi.
0: You like the butter of the neighbors.
1: Ani dandiste appudu cheptunnadu.
0: Then he started replying.
1: Anaga గోపికల హృదయము పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద హార్ట్
1: పరిశుద్ధమైనటువంటిది.
0: సేక్రెడ్
1: స్వార్థమునేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్ లెస్.
1: నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: వేరేజ్ యువర్ గాట్ ది సెల్ఫ్
1: నాకు అక్కర్లేదు.
0: Therefore, I don't want your butter.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్ననే నేను అపహరిస్తున్నాను.
0: The heart of gopikas has no trace of selfishness and self interest. Therefore, I want
1: their butter. ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో,
0: ది హార్ట్స్ ఆఫ్ దోస్ దట్ ఆర్ ప్యూర్,
1: ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో,
0: దోస్ విచ్ ఆర్ సెల్ఫ్లెస్,
1: అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను.
0: ఐ జస్ట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్
1: హార్ట్. చోర గోపాల్ చిత్త చోరా యశోదా కే బా నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు.
0: ఇట్స్ కృష్ణ స్టీల్స్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్.
1: లోకులంతా కూడా ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తమును.
0: వాట్ గాడ్ హెస్ టోల్ ఇన్ హియర్ కృష్ణ ఈస్ హార్ట్.
1: అప్పుడే చెప్పాడు చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి.
0: దెన్ ఓన్లీ హీ సెడ్ వాట్ ఫార్ దిస్ వర్షిప్ వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా?
0: వై ఆల్ దిస్ ట్రెడిషన్ రిచువల్ వెన్ దేర్స్ నో
1: శుద్ధి లేని పాత్ర ఎలా?
0: అండ్ వెన్ దేర్స్ నో క్లీన్లీనెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ వై దిస్?
1: పాత్ర శుద్ధి అనగా దేహ శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఈ పాత్రలో వంట వండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్ విచ్ ఇస్ నాట్ క్లీన్,
1: వై శుద్ధి లేని శివ పూజ ఎలరా?
0: వెన్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వై దెన్ ద వర్షిప్?
1: చిత్త శుద్ధితో ఒక్క తూరి రామా అని పిలిస్తే చాలు.
0: With all the purity, if you say one
1: Rama ani piste yera ani pilustadu pari ramudu.
0: And if you say come along, God also replies.
1: Kanukane dukkhimpa chesetundi aanandimpa chesetundi daivam okkade.
0: Therefore it's only God who confers.
1: Yamudu tane ramudu tane.
0: And he is Yama, God of death, and Rama, God himself.
1: Andu kosamane cheppadu.
0: So he said.
1: Purandar Das cheppadu.
0: Purandar Das said,
1: ayyo రాముడు దేవుడు వేరు లేడు, యముడు వేరు లేడు, యముడు దేవుడు రెండు ఒక్కటేను అన్నాడు.
0: Therefore Yama the god of death, Rama god, they are not separate, they are one and the same.
1: కృష్ణుడు దేవుడని నమ్మినటువంటి వానికి ఉగ్రసేనునకు దేవుడిగా కనిపించాడు.
0: కృష్ణ అపియర్డ్ as god himself to ఉగ్రసేనా.
1: దేవుడు కాదు వీడు నా యొక్క శత్రువు అని భావించినటువంటి కంసునికి యముడిగా రూపొందాడు.
0: వెరెస్ కంస కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హిస్ ఎనిమీ, హి హాడ్ నో
1: ఫెయిత్. సేమ్ వ్యక్తి,
0: ద సేమ్ పర్సన్.
1: దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని హరినామమే చింతించకూడదని ద్వేషించినటువంటి యొక్క హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: హిరణ్యకశిపు హాడ్ గాట్ ది hatred towards the divinity, God appeared as the god of death.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతించినటువంటి యొక్క ఈ ప్రహ్లాదునికి అతనికి ఒక దేవుడిగా కనిపించాడు.
0: వెరెస్ ప్రహ్లాద హూ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ నారాయణ రిపీటెడ్లీ, హీ కుడ్ సీ గాడ్ హిమ్సెల్ఫ్.
1: రాముల పైన ద్వేషమును పూని రాములతో యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క రావణునకు యముడుగా మారిపోయాడు రాముడే.
0: రావణ హూ వాస్ వెరీ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ రామా, హీ కుడ్ ఫైట్ ఓన్లీ యమ దేర్.

0: అని ప్రార్థించినటువంటి విభీషణుకు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ హూ ప్రేడ్ టు గాడ్ విత్ అ టోటల్ స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: కాబట్టి యముడు దేవుడు రెండు కాదు, ఒక్కడే.
1: హీ కుడ్ సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యమ అండ్ రామ.
0: వారి వారి భావంలో వారికి యముడిగాను దేవుడిగాను కనిపిస్తూ వచ్చి.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ దట్ విల్ మేక్ యూ ఫీల్.
0: కనుక సర్వులకు కూడా దేవుడిగా కనిపిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ కుడ్ సీ గాడ్ ఇన్ కృష్ణ.
0: ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు.
1: వన్ డే గోపికస్ వర్ వెరీ మచ్
0: టైర్డ్. ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మిస్చీఫ్ దే జస్ట్ వాంటెడ్ కృష్ణ.
0: జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు.
1: హి వాస్ టీచింగ్ దెం ది
0: అయ్యో పాపం
1: విజ్డమ్.
0: వారు చిత్తశుద్ధి కలవారు.
1: దే హావ్ గాట్ ఆల్ ది ప్యూర్
0: స్వార్థరహితులైనటువంటి వారు.
1: దే ఆర్ సెల్ఫ్లెస్.
0: అమాయకులైనటువంటి గోపికలు.
1: దే ఆర్ ఇన్నోసెంట్.
0: వారిని నేను తప్పించుకుని పోతున్నాను.
1: ఐ యామ్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్.
0: ఇతూరి వారికి తప్పక నేను చిక్కిపోవాలి.
1: దిస్ టైమ్ ఐ షుడ్ బి ట్రాప్డ్.
0: వారి చేతిలో నేను బంధింపబడాలి.
1: ఐ షుడ్ అలౌ మై సెల్ఫ్ టు బి. నేను
0: పరాధీనుడను.
1: ఐ ఇన్ ఫ్యాక్ట్ ఐ సబ్మిట్ టు మై డివోటీస్.
0: అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు.
1: హి థాట్ దట్ హి షుడ్ నాట్ మేక్ హిస్ డివోటీస్ సఫర్.
0: శిష్యుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు.
1: They all could know the approach of Krishna coming over there.
0: Compound anta kuda nilchipoyaru chakkaga soldiers madri gopikalu.
1: All gopikas were waiting all around. Ekkada
0: vachani kanipettaleni.
1: They wanted to find out where he would go.
0: Krishnudu appudu em chesadu? Utti pai unnatundi palanta kinda posadu.
1: And then it was Krishna who was just pouring down the whole of the milk on the ground.
0: Aa yokka paalu lopala rendu paadamulu chakkaga baaga mettaga taduputu vachadu.
1: And then he made both of his feet wet by this milk over there.
0: ఈ దృశ్యాన్ని చూచారు.
1: ది సీన్ వాజ్ నోట్.
0: అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ హంటింగ్ రన్నింగ్ ఆఫ్.
0: తరుముకుంటూ వచ్చేటప్పటికి ఎక్కడ పరిగెత్తాడో ఎవరికి తెలియదు.
1: వేర్ హీ ర్యాన్ నోబడి కుడ్ నో.
0: కదప్పటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకుని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ పోయారు.
1: అల్టిమేట్లీ బేసింగ్ ఆన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ కృష్ణ దే కుడ్ నో వేర్ హీ ఇస్.
0: అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది.
1: గోపికాస్,
0: మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను.
1: He said, surrender to my feet, then you will know me.
0: Not surrender.
1: Follow my footprints.
0: Follow my feet.
1: Follow my footprints.
0: నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి.
1: యు ఫాలో మై ఫుట్ ప్రింట్స్.
0: అనుసరించండి.
1: యు ఫాలో.
0: నేను చిక్కుతున్నాను అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ గివ్ దిస్ టీచింగ్
0: భగవత్ యొక్క తత్వము ఏదో ఆశాస్పదంగా ఉన్న వారికి ఆశాస్పదమే. ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనటువంటి వారికి తలంపులు వేరు వేరుగానే ఉంటాయి.
1: As heads are different, as tastes differ, we have different thoughts.
0: కర్తనే భాగవతం అంటే ఏంటి? భగవంతుని యొక్క కథనే భాగవతం.
1: భాగవత మీన్స్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే.
1: దేర్ఫోర్ కృష్ణాస్ మిరకల్స్ ఆర్ ద బేసిస్ దట్ వుడ్ టీచ్ అస్ ద డివినిటీ.
0: చెట్టు ఎక్కాడు.
1: హీ క్లైంబ్ అప్ ద ట్రీ.
0: కానీ ఎంత పిలిచినా పలకడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ డిడ్ రెస్పాండ్ టు ఎనీ కాల్.
0: వారు నదిలో నుంచి బయటికి రాలేరు.
1: అండ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద రివర్.
0: కట్టకడప్పటికి ప్రార్థించినారు.
1: దే ప్రే.
0: అనగా ఏమిటి అక్కడ అంతరార్థము?
1: వాట్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ దేర్?
0: అభిమానం అనేటువంటిది ఒక వస్త్రము.
1: This attachment is the cloth at all.
0: ఈ అభిమానం అనేటువంటి వస్త్రాన్ని మీరు విసర్జించండి.
1: గివ్ అప్ ద రోబ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఆత్మ అనేటువంటి నేను నిన్ను ప్రవేశిస్తాను.
1: అండ్ దెన్ ఓన్లీ ది ఆత్మ అండ్ ద స్పిరిట్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అనేటువంటి అనేక విధమైనటువంటి యొక్క ఆత్మ ప్రబోధలు తలుపుకుంటూ వచ్చినటువంటిది భాగవతము.
1: ఇట్ ఇస్ భాగవత దట్ టీచెస్ అస్ ద స్పిరిట్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కృష్ణ కథలన్నీ కూడాను ఎంతో ఆదర్శవంతమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివి కానీ ఇంకే విధమైన అసభ్యమైనటువంటివి కానీ కాదు.
1: ఆల్ ద స్టోరీస్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ కృష్ణ ఆర్ ఐడియల్. దే ఆర్ నాట్ ఫనీ. దే ఆర్ నాట్ ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఆర్ ఫన్ ఆర్ ఫ్రాలిక్ వాట్స్ ఎవర్.
0: కానీ అదే విధంగానే రాధకుడును ఎంతనో బాధలు కలిగించి కట్టయినప్పటికీ ఆమెను ఒక విధమైనటువంటి యొక్క సముద్ర మదనం చేసినట్టుగా ఆమె హృదయాన్ని జ్ఞానమనేటువంటి మదనం చేసి చేసి చేసి చేసి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క భక్తి అనేటువంటి మణిని ఆమెకు అందించాడు.
1: లైక్ వైజ్ హీ ఆల్సో టెస్టెడ్ ద చర్న్ ద హార్ట్ ఆఫ్ రాధ. అల్టిమేట్లీ గేవ్ హర్ ద ప్రెషస్ డైమండ్ ఆఫ్ డివోషన్.
0: బంధువులను కానీ ఏ అక్క చెల్లెండ్రు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరిని ఆధార చేసుకోలేదు.
1: She didn't rely or depend on any brothers or sisters or any family members.
0: చెప్పింది ఆమె.
1: She said,
0: నీలు

0: She prayed, "Oh Krishna, I cannot live. I cannot bear this separation. I don't want to live. At least appear in my dream."
1: కట్టకడపటికి రాధా దేహాన్ని వదిలే ముందుగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: At the time when she was about to leave her body, Krishna
1: manifested. తనకు ఏమైనా సరే భగవంతుడు అర్పితం చేస్తాడు.
0: God will give anything that the devotee wants. తనను
1: తానే అర్పితం చేసుకుంటాడు.
0: He will give himself.
1: తన ప్రాణాన్ని కూడా భక్తులకు అందిస్తాడు.
0: He will give his life also. ఇంతటి
1: త్యాగవంతమైనటువంటి యొక్క వ్యక్తులు కాని బంధువులు కాని మిత్రులు కాని ఈ జగత్తులో ఎక్కడా కనిపించరు.
0: And in fact there are none here in this world who deserve that God.
1: మూర్చపడిపోతుండాలి అనగా దేహంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయింది.
0: As she lost her all her energy, she sank.
1: కృష్ణ ప్రత్యక్షమయ్యాడు.
0: కృష్ణ మేనిఫెస్టెడ్.
1: రాధా, ఏం కావాలి నీ ఎంత సమయం లోపల ఇప్పుడు?
0: He said, "What do you want as the end approaches?"
1: నాకు ఏమీ వద్దు కృష్ణ.
0: రాధ సెడ్, "I don't want any."
1: ఒక్క తూరి నీ వేణుగానాన్ని వినిపించు.
0: Let me listen to the melodious music of your flute.

0: ఓ కృష్ణ సింగ్ ఫర్ మీ విత్ ఆల్ ద నెక్టర్ అండ్
1: ఏమిటి
0: టాక్ టు మీ
1: సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ వేద
1: ఎన్ని వేదములు నాలుగు వేదములు
0: ఫోర్ వేదాస్
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము
0: ఫోర్ వేదాస్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ఆల్ ది ఎసెన్స్
1: ఉపనిషత్తులే గోవులు
0: ఉపనిషత్ అధికారు
1: ఆ నాలుగు బిందువుల నుంచి పాలంతా పితుకుతూ ఉంటాము
0: అండ్
1: ఆ నాలుగు యొక్క భాగములే వేదములు
0: అండ్ దీస్ ఆర్ ఫోర్
1: వేద సారమంత దీసి
0: డ్రాయింగ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాస్
1: నా దేహమే నీ యొక్క వేణువు
0: My body is your flute.
1: నా దేహం అనేటువంటి వేణువుకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: This body which is a flute has nine openings.
1: కాబట్టి ఆ వేదసారం అనేటువంటిదంతా కూడాను ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోయి.
0: Therefore the essence of Veda just move in this flute.
1: వేదసారమంత దీసి నాద బ్రహ్మ ముగను మార్చి
0: All the essence of Veda is drawn and transformed into the divine sound.

0: And the essence of Veda is blown into the flute and it's just transformed into divine music.
1: ఆ వేణుని తీశాడు, ఇంత వినిపించాడు, ఆ వేణుని అక్కడే పారవేశాడు.
0: కృష్ణ పిక్డ్ అప్ ద
1: ఫ్లూట్. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వేణువుని తాను ముట్టలేదు.
0: Since then, right on this day, he did not touch that flute.
1: ఆ రాధా యొక్క ఆనంద నిమిత్తమై ఆ వేణువును అర్పితం చేశాడు.
0: In fact, he has sacrificed, given up the flute.
1: ఒక్క తూరి నీ పాటను వినిపించు.
0: She prayed, just once, let me hear you.
1: ఒకానొక సమయం లోపల రుక్మిణి
0: at one time
1: రాధాను తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి invited Radha to her residence.
1: సత్యభామ పిలిపించేటువంటి స్వభావం కాదు చుప్పనాతి.
0: సత్యభామ stands for all jealousy. She never invites anybody.
1: ఒకనాడు తన ఇంటికి పిలిపించింది.
0: రుక్మిణి invited her.
1: ఆ రుక్మిణి ఎప్పుడు ఏమి అని ఎక్కడ అని ఒక్కటి అడగలేదు.
0: She didn't put any question where.
1: తక్షణమే వచ్చేసేసింది పాపం.
0: రాధా కేమ్ ఇమ్మీడియట్లీ అట్ వన్స్.
1: ఈనాటి మాదిరి ఆనాడు ఇడ్లీలో దోశలో ఇంకేమి కేక్సో గీక్సో బిస్కెట్సో ఇసు ఇట్లాంటివంతా ఒకటి లేవు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వాస్ నథింగ్.
1: పాలు పెరుగు ఇంతే.
0: ఓన్లీ ది మిల్క్ అండ్ కర్డ్, నథింగ్ వాట్స్ ఎవర్ లైక్ దోశ ఆర్ ఇడ్లీ.
1: రాధా ఇంటికి వచ్చిందని ఆనందంతో ఆ నిప్పుల పైన పొంగుతున్నటువంటి పాలను ఒక దీంట్లో పాత్రలో పోసి రాధాకు అందించింది.
0: Rukmini was mighty happy because
1: Radha యొక్క స్వభావం ప్రతి ఒక్కటి కూడాను
0: offered her hot milk.
1: అర్పితం చేయటము, తాను భుజించటము.
0: Radha's nature is to offer to God and later take. She
1: offers
0: to Krishna.
1: Krishna agno brahmana hrutam. Anta brahma arpanamga chestu vachindi.
0: Everything is offered to Brahma.
1: చేసేటప్పటికి ఆ ఉడుకుడుకు పాలు త్రాగుతూ వచ్చింది.
0: After offering to God, she started drinking hot milk.
1: ఆ పాలలో ఉన్నటువంటి కృష్ణుడికి కాళ్ళన్నీ కాలిపోయినాయి.
0: కృష్ణ హూ ఇస్ దేర్ ఇన్ ద మిల్క్ గాట్ బోత్ ఆఫ్ హిస్ ఫీట్ వెరీ హాట్ అండ్ బర్న్.
1: సాయంకాలము కృష్ణుడు పవళించాడు.
0: కృష్ణ స్లెప్ట్.
1: రుక్మిణి పాదసేవ చేస్తున్నప్పుడు బొబ్బలు కనిపించాయి.
0: రుక్మిణి వాస్ just pressing his feet. You could find the blisters over there.
1: ఎక్కడ ఈ యొక్క వింతైనటువంటి యొక్క స్వరూపాలు?
0: What is this? What
1: ఏమి జరిగింది?
0: What happened?
1: ఎవరు ఈ విధంగా నిన్ను హింసించారు?
0: Who have hurt you?
1: అని చెప్పేటప్పటికే,
0: and she asked,
1: ఇది నీ పనేను అన్నాడు.
0: Krishna said, it's only your act.
1: వచ్చిన రాధకు ఈ పాలు చల్లగున్నాయా త్రాగడానికి సరైనటువంటివా కాదా అని విచారణ లేకుండా విజ్ఞానహీనురాలైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉడుకుడుకు పాలు ఆ రాధకు అందించావు. ఆ రాధ నాకు అర్పితం చేసింది, దాంతో నా కాళ్ళంతా కాలిపోయినాయి.
0: యు ఇన్వైటెడ్ రాధ, యు డిడ్ నాట్ థింక్ వెదర్ దట్ ఫిట్ టు డ్రింక్ దెన్ ఆర్ నాట్. కొంత వెరీ వెరీ హాట్
1: భావిస్తారు కానీ కథలు కాదు ఇది. మానవుని వ్యతలు నిమ్మును భావించే నిమిత్తము ఏర్పడినటువంటి దైవ లీలలే.
0: ఇట్ ఈస్ నాట్ కథార్ ది స్టోరీ దట్ రిలీవ్స్ యు ద వ్యధ ఆర్ సాడ్నెస్ ఇన్ లైఫ్.
1: కనుకనే కృష్ణ లీల అన్ని కూడాను మానవ వ్యతలు దూరం గావిస్తూ వచ్చేసి.
0: సో ఆల్ ది మిస్టరీస్ ఆఫ్ కృష్ణ విల్ రిలీవ్ యూ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ ఇన్ లైఫ్.
1: ఈ విధంగా ప్రతి శక్తి యొక్క దీన్ని కూడాను భక్తులకే అర్పితం చేస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్ ఫర్ ద డివోటీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భాగవత తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
0: When once we understand Bhagavata clearly, with all the sacred feeling and thought, you will know the divinity.
1: Meera.
0: Meera.
1: Aame pati Maharana.
0: Maharana is her husband.
1: Kani, aame ki edo, aame virodhe ni tunti yukka, Akbar Chakravarti vachi, Krishna ki haram ichinadini, edo apohala cheta, aame paina dvesham kaligindi, ee Maharana ko.
0: This Maharana was full of fury and anger because she offered the garland to Akbar.
1: అప్పుడు తన సోదరుని తోపల లేక చెల్లెలి తోపల పాల లోపల చాలా పాయిజన్ అనే స్ట్రాంగ్ పాయిజన్ కల్పించేసి.
0: అండ్ వాట్ హి డిడ్ ఇస్ రాణా మేడ్ హర్ హి సిస్టర్ మిక్స్ పాయిజన్ ఇన్ ద మిల్క్.
1: అది త్రాగిన తక్షణమే దేహమంతా నీలంగా మారిపోయి రక్త శ్రవణమంతా కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ మీరా డ్రాంక్ ఆల్ దట్ మిల్క్ ఫుల్ ఆఫ్ పాయిజన్ ద బాడీ కలర్ ట్రాన్స్ఫార్మ్డ్ బ్లూ.
1: అర్పితం చేసింది, కృష్ణార్పణమని తాగింది.
0: First she offered to Krishna and
1: drank. విషమంతా కృష్ణుడు తీసుకున్నాడు.
0: All the poison is taken up by Krishna.
1: మధురమైనటువంటి పాలు మీరాకు అందించాడు.
0: And the sweet milk is given to Meera.
1: చూశారా, అందువల్లే ప్రతి మానవుడు కూడా భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనావృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. మనలో ఉండేటువంటి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి కూడాను అన్నింటినీ కూడాను ఈ బ్రహ్మార్పణం చేత పరిశుద్ధమైపోతాయి.
0: When once we offer a food to our God, everything will be pure. That of the process of cooking, the material that is cooked, ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుకనే మనం ఏమి భుజించకపోయినప్పటికీ అది దైవార్పితమైన రీతిగా చేసుకున్నప్పుడు ఇది ప్రసాదంగా మారిపోతుంది, ఇది పదార్థంగా ఉండదు.
0: Therefore, before we dine, when once you offer to God, the padartha material becomes prasada.
1: కనుక ఆనాటి గోపికలందరూ కూడాను,
0: గోపికస్ ఇన్ దోస్ డేస్,
1: తమ సర్వస్వాన్ని తాము వదిలిపెట్టి,
0: దే హావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్,
1: తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించుకుంటూ,
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీ,
1: కృష్ణ చింతనలోనే జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: దే స్పెండ్ దేర్ లైఫ్
1: వాళ్ళకి ఎట్టి చదువులు లేదు, ఏ డిగ్రీలు పొందలేదు, ఏ యూనివర్సిటీకి పోలేదు.
0: They did not attend any university. They have no degree holders.
1: Upanishadulu kodanu vaaru patinchaledu.
0: They have not gone through Upanishad.
1: Vaari okke Upanishad.
0: They have only one Upanishad.
1: Krishna, Krishna, Krishna, Krishna.
0: That's only the sacred name of God, Krishna.
1: Okke Vedamu.
0: Only one Veda.
1: Adhe Gopala, Gopala, Gopala.
0: That's Veda of Gopala.
1: Okke Shastramu.
0: Only one sacred text.
1: Adhe నిజమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడి యొక్క పదములు.
0: That is the divine name of the Lord Krishna.
1: ఆ విధంగా చింతన చేస్తూ వచ్చినటువంటి వాళ్ళే గోపికలు.
0: గోపికస్ ప్రేయర్ టు గాడ్ దట్ వే.
1: కనుక ఆ విధంగా వారు జన్మల సార్థకం గావించుకుని తిరిగి వారు అనేక విధమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించారు, ప్రాపంచిక రీతిగా కూడా.
0: ఇన్ ది స్పిరిచువల్ పాత్ దే రిడీమ్ దేర్ లైఫ్స్. However, they enjoyed the life in
1: general. వారిలో ఐకమత్యం అనేది అంత గొప్పదిగా నిరూపిస్తూ వచ్చారు.
0: The unity is there.
1: భక్తులందరూ కూడా ఐకమత్యం కావాలి.
0: All devotees should be united.
1: జాతి మత కుల భేదములు ఏమాత్రం లేకుండా త్యజించాలి.
0: We should not have any kind of differences based on caste community.
1: పంచభూతములకు ఏ జాతి లేదు.
0: Five elements don't have any caste.
1: కనుకనే గాలికి ఏ జాతి, గగనానికి ఏ జాతి, నీటికి ఏ జాతి, నిప్పుకి ఏ జాతి.
0: What is the caste of the air? What is the caste of the fire? What is the caste of the wind? What is the caste of the earth? What is the caste of the fire?
1: కనుకనే వారందరూ ఐకమత్యంతో వచ్చారు.
0: Therefore,
1: ఈ ఐకమత్యం ఎప్పుడు వచ్చింది?
0: Where do you get?
1: Purity, purity, purity ఉన్నప్పుడే ఈ యొక్క యూనిటీ చేరిపోయింది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ బి యూనిటీ.
1: ఆ యూనిటీ ప్యూరిటీ రెండు చేరటం చేతనే డివినిటీగా మారిపోయింది.
0: ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ అండ్ ప్యూరిటీ దేర్ బి డివినిటీ.
1: ఆ వ్రేపల్లెకు కొత్త కోడలు ఒకటి వచ్చింది పాపము.
0: ఏ న్యూ డాటర్ ఇన్ లా కేమ్ టు దట్ వ్రేపల్లె.
1: ఎట్టైనా కృష్ణుని చూడాలని చాలా ఆశపడుతూ వచ్చింది.
0: హి వాంటెడ్ టు సీ కృష్ణ.
1: హృదయంలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోలేకపోయింది.
0: షీ కెన్నాట్ ఎక్స్ప్రెస్ హర్ యర్నింగ్.
1: అత్తామామలకు చెప్పలేకపోయింది.
0: షీ కెనాట్ షేర్ విత్ హర్ ఇన్ లా.
1: ఏమంటాడో ఏమో అని భయపడిపోయింది.
0: షీ ఇస్ అఫ్రైడ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ అక్కడ ఉండినటువంటి ఒక ఆచార ప్రకారము శ్రీమంతుల ఇంటికి వెళ్లి దీపం అంటించుకుని రావాలి సాయంకాలం సమయంలో.
0: యాజ్ పర్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ దే షుడ్ క్యారీ ద ల్యాంప్ అండ్ లైట్ ఇట్ ఇన్ ఫ్రమ్ ఎ రిచ్ మ్యాన్స్ హౌస్. ఇట్స్ ఆల్ కృష్ణ.
1: నిత్యము అత్తగారు పోయి అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: ఎవ్రీ డే ఇట్స్ మదర్ ఇన్ లా హూ డస్ దిస్ జాబ్.
1: కానీ అత్తగారి ఆజ్ఞ ఏమిటి, నీవు యశోద ఇంటికి నీవు పోకూడదు.
0: బట్ మదర్ ఇన్ లా కమాండెడ్
1: ఆ కృష్ణుని చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ సీ
1: కృష్ణ. అతని భక్తుడు నీవు కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి హిస్ డివోటీ.
1: ఈ శాసనం చేస్తూ వచ్చింది ఆ అత్త.
0: దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇన్ లా.
1: కానీ యద్భావం తద్భవతి. ఎవరి కష్టము, ఎవరి బాధలు, ఎవరి వాంఛలు వారికే ముప్పు తెప్పిస్తుంటాయి.
0: ఈచ్ వన్స్ డిజైర్, ఈచ్ వన్స్ అంబిషన్, ఈచ్ వన్ యాక్షన్.
1: దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం?
0: నో వన్ గాట్ ఎనీ అథారిటీ టు సే దట్ వన్ షుడ్ నాట్ సీ గాడ్.
1: ఈ కుడి చేతిలో పట్టుకునే దీనికి వాసనే ఉంది, ఎడమ చేతిలో పట్టుకునే వాసనే ఉంటుంది.
0: యు మే హోల్డ్ ద ఫ్లవర్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇట్ హస్ గాట్ ది అరోమా.
1: వాసన ఒక్కటే, కుడి ఎడమ డిఫరెన్స్ గా ఉంటున్నాయి.
0: స్వీట్ స్మెల్ ఇస్ సేమ్.
1: కాబట్టి మతములు వేరువేరుగా ఉండొచ్చును,
0: రిలీజియన్స్ ఆర్
1: ఒక్కడే.
0: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఇస్ వన్.
1: కనుకనే ఆనాడు ఏమైపోయింది, ఆ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చింది.
0: That day what happened? The mother now suffered from high temperature.
1: కదలడానికి కూడా వీలు లేకపోయింది.
0: She could not move.
1: ఇంకా తప్పినది కాదు.
0: So there's no way out.
1: సుగుణ వెళ్లి దీపం అంటించుకుని రా అనింది.
0: And she asked her daughter now, Suguna, you go there and
1: lamp. అదృష్టం పండింది.
0: She was lucky.
1: నా హృదయం నిండింది.
0: I'm happy.
1: నా మనసు అనేక విధములైనటువంటి ఆనందాన్ని పొందింది.
0: I'm extremely happy.
1: అనుకుంది, తాను పోయేటంలోనే మైమర్చి ఆ యొక్క యశోద ఇంటికి పోయింది.
0: And Suguna daughter now went to the residence of Yashoda.
1: ఆ యశోద ఇంటి వరండాలో పెట్టినటువంటి దీపానికి ఈమె దీపాన్ని వెలిగింపజేస్తుండాలి.
0: షీ వాజ్ జస్ట్ లైటింగ్ హర్ ఓన్ ల్యాంప్.
1: ఆ దీపము లోపల ఏమి చూచిందో ఏమిటో, చెయ్యంతా కాలిపోతూ వస్తుండాలి.
0: అండ్ ది హోల్ హ్యాండ్ ఇస్ జస్ట్ బీయింగ్
1: లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: యశోద ర్యాన్ ఫ్రమ్
1: ఏంటో, చర్మం యొక్క స్మెల్ వస్తుందాది, వాసన వస్తుందాదని.
0: వాట్ ఈస్ దిస్ దట్ ద స్మెల్ యాజ్
1: ఇట్ ఇస్. నీ దేహం అంతా కాలిపోతుంటే కూడా నీకేం కనిపించడం లేదా?
0: When the body is burnt, don't you find it? Don't you see what's happening?
1: యశోద పలికే పలుకులు కూడా వినిపించలేదు.
0: Suguna could not hear what Yashoda was speaking.
1: కృష్ణుడి పై నీ మనసు నిలిపింది.
0: She had full concentration.
1: కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతుందాది.
0: As Krishna was smiling, she was also smiling.
1: కానీ బాధలు కూడా ఏమి కనిపించలేదు.
0: బట్ షీ డిడ్ నోటీస్ ఎనీ సఫరింగ్.
1: కళాతూరికి గోపికలందరూ వెళ్లి ఆమెను పెరుక్కొని వచ్చారు.
0: ఆల్ గోపికాస్ వెంట్ దేర్ అండ్
1: అప్పుడు అడిగినప్పుడు ఎందుకు నీవు ఈ విధంగా చేశావంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆ జ్యోతి లోపల నాకు కృష్ణుడు కనిపించాడు, నన్ను నవ్వించాడు, తాను నవ్వాడు.
0: And everyone asked, what is that you are doing? The Gopikas, she said.
1: ఆడవారి నోర్లు ఉంటాయా? ఒక క్షణంలో అంతా ప్రాకిపోతూ వచ్చింది న్యూస్ పేపర్ మాదిరి.
0: Women won't keep quiet. The news went on spreading.
1: పది మంది స్త్రీలంతా చేరినారు.
0: All ladies assembled.
1: సుగుణకు కనిపించేనంట.
0: సుగుణ కుట్సి.
1: సుగుణకు కనిపించేనంట.
0: సుగుణ కుట్సి.
1: నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
0: టు సుగుణ గోపాల అపియర్డ్ దేర్ ఇన్ ద వెరీ
1: ల్యాండ్. వేలికి తగిలిన మంట.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెరీ ఫ్లేమ్ దట్ కాట్ హర్ ఫింగర్
1: బర్న్. సుగుణకు కనిపించేనంట.
0: అండ్ గోపాల అపియర్డ్
1: మన సుగుణకు కనిపించేనంట.
0: అవర్ సుగుణ కుడ్ సీ కృష్ణ.
1: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
0: అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద దేర్ ఇన్ ద లైఫ్
1: శ్రీ కృష్ణ. ఎక్కడో జ్వరంలో ఉన్నటువంటి అత్త కూడా తెలిసిపోయింది.
0: And everywhere even mother-in-law was suffering from fever.
1: ఎవరికైనా తెలుసుకోండి, తానేమో కృష్ణుని చూచింది.
0: Whatever may happen, she
1: ఈ విధంగా కృష్ణుని యొక్క తత్వము, కృష్ణు యొక్క లీలలు, కృష్ణు యొక్క మాధ్యములు, కృష్ణు యొక్క విభూతులు ఇట్టివి అట్టివి అని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: Like this the mystery and the grand and the glory and the miracle of
1: అందరిలో అందరి మాదిరి ఉంటాడు. స్త్రీలో స్త్రీల మాదిరి ఉన్నాడు, పురుషుల్లో పురుషుల మాదిరి ఉన్నాడు, పిల్లల్లో పిల్లల మాదిరి ఉంటున్నారు, పెద్దల్లో పెద్దల మాదిరి ఉంటున్నారు, అందరిలోనూ అన్ని మాదిరి ఉంటుంది. అందుకోసమనే సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం.
0: దేర్ఫోర్ కృష్ణ ఇస్ ఎ వుమన్ అమంగ్ విమెన్, ఎ మ్యాన్ అమంగ్ మెన్.
1: భగవంతుడే, భగవంతుని భేదం ఏమాత్రము పెట్టుకోకూడదు.
0: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ హార్ట్ ఆఫ్
1: ఎవ్రీబడీ. ఏకం అద్వితీయం బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు.
0: ఇట్స్ ఓన్లీ వన్.
1: అల్లా అని చెప్పండి, జీసస్ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, బుద్ధుడని చెప్పండి, రామా అని చెప్పండి, కృష్ణుడని చెప్పండి, భేదమే వద్దు.
0: You may say Allah, Jesus, or Rama, or Krishna, but no difference whatsoever.
1: మతం అంతా ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్
1: అది మానవ మతము.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, ద రిలిజన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన మతులే పాడైపోతున్నాయి, కానీ మతం పాడ కాదు.
0: ఓన్లీ అవర్ మైండ్స్ ఆర్ పర్వర్టెడ్, నథింగ్ రాంగ్ విత్ ద రిలిజన్.
1: కనుకనే మన మతులను చక్క చేసుకోండి.
0: దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్.
1: మత ద్వేషానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలిజియన్.
1: ఈ విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే తగిన సమర్థులని మీరు నిర్ణయించుకోండి.
0: దేర్ ఫోర్ టు డెవలప్ ద స్టెడ్ఫాస్ట్నెస్ డివోషన్, స్టూడెంట్స్ ఆర్ ది క్వాలిఫైడ్ డిజర్వింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ యొక్క ఏకత్వం అనేటువంటి భావను ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: పబ్లిసైజ్, ప్రొపగేట్ దిస్.
1: భిన్నత్వానికి అవకాశమే ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డైవర్సిటీ.
1: ఇది మీ నిజమైనటువంటి చదువు.
0: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ చదువును మీరు చదవాలి.
0: యు హావ్ టు లెర్న్ దిస్.
1: అయితే
0: హౌఎవర్,
1: ఈనాడు ఒక విషయాన్ని మీకు తెలపవలసి వచ్చింది.
0: భగవాన్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ us one important aspect.
1: దినదినమునకు భక్త సమూహం పెరిగిపోతూ వస్తుండాలి.
0: డివోటీస్
1: అవకాశం ఇవ్వకండి.
0: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ బేస్డ్ ఆన్ రిలిజియన్.
1: ఈ విధమైన యొక్క భక్తి ప్రపత్తుల చేత తిరిగి పవిత్రమైనటువంటి ప్రాచీన భారతీయ సంస్కృతిని ఉద్ధరింపజేయడానికి విద్యార్థులే

0: చిక్కటం లేదు. ఎవరి కూడా ఎక్కువ.
1: అండ్ స్వామి ఇస్ నాట్ హావింగ్ ఎనఫ్ ఆఫ్ టైం.
0: కనుక
1: సో
0: ఎవరైనా
1: ఎనీవన్
0: వివాహాలు చేసుకోవాలని ఇష్టపడినటువంటి వారు,
1: దోస్ హూ వాంట్ టు గెట్ మ్యారీడ్,
0: ఆనందంగా మీకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మీరు వివాహాలు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తే నేను సంతోషంగా ఆశీర్వాదం చేస్తాను. ఇంక పైన ప్రశాంతి నిలయం లోపల వివాహాలు అనేటువంటి జరగడానికి వీలుండదు.
1: Therefore, anyone can get married any convenient place of your choice. You can come here, Bhagavan will bless them. Hereafter, marriages will not be performed in Prashant.
0: Samuhi vivahal chestam santoshame.
1: However, there will be mass marriages.
0: Samuhi upanayanal chestam santoshame.
1: There will be mass upanayanas.
0: Yappudu chuchina mee yokka dinni swami yokka prema meeku untuntadi.
1: You can certainly have Bhagavan's love.
0: Ekkada undinappudiki meeku aa premanu mee andistuntanu.
1: You may be anywhere, you can be the recipient of Bhagavan's love.
0: Kaani ikkadiki vachi స్వామి యొక్క రూములో కానీ ఇంకెక్కడైనా కానీ వివాహం జరుపుకోవాలనుకుంటే మీకు ఆ కళ్యాణ మంటపం ఉంది అక్కడ జరుపుకోండి, ఏమి అభ్యంతరం లేదు.
1: However, no objection to perform the marriage there in Kalyana Mandapam.
0: స్వామి ద్వారా ఈ వివాహములు మాత్రము జరగడానికి వీలుండదు.
1: బట్ భగవాన్ ఈస్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్.
0: చేసుకుని ఆనందంగా రాండి.
1: You come here after performing
0: marriage. నిండు ప్రేమతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
1: భగవాన్ విల్ బ్లెస్ యూ విత్ టోటల్ లవ్.
0: కనుక మీరు గృహస్థులయ్యి దేశానికి తగినటువంటి యొక్క ఆదేశాన్ని అందిస్తూ దేశానికి తగినటువంటి ఒక సేవను కూడా మీరు చేస్తూ ఏకత్వం అనేటువంటి భావాన్ని ప్రచారం చేస్తూ పోవాలి.
1: Therefore be householders, set an ideal to the society, serve the society and demonstrate the spirit of unity.
0: కనుక ఈనాడు గోకులాష్టమి.
1: Today is గోకులాష్టమి.
0: కృష్ణుడి పుట్టిన దినం.
1: Is the birthday of Krishna.
0: ఇది ఏమిటింది?
1: What is the fun of his birth?
0: ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము.
1: It is only the external form that's born.
0: పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది.
1: It's not the birth.
0: కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి.
1: We have to follow the command.
0: కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to follow his command.
0: కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు.
1: కృష్ణ
0: స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు.
1: భగవాన్ అండ్ హిస్ మెసేజ్ ఆర్ నాట్ సెపరేట్.
0: వాణే స్వామి, స్వామి వాణి.
1: భగవాన్
0: గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత.
1: గీత ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ గీత.
0: కనుకనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గివెన్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: గోవింద కృష్ణ

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Devotees from Erode district, state of Tamil Nadu, have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 20th and 21st of June. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:50, Sri Satya Sai Ashtottara Shatanamavali will be offered at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, the district president of Sri Satya Sai Seva Organization's Erode will be addressing the August gathering, followed by a drama presentation titled Lord Sai Doeth, That He Spake, offered by the Sai youth and the Bal Vikas boys from the Erode district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasulato, Tamil Nadu Rashtramloni, Erode Jilla Nundi, Bhaktulu, June 20 Mariyu 21va Tedilyandu, Rendu Rojula Pratiyatrakai, Prashanti Nilayaniki Taralivacharu. Sai Kulwant Sabha Mandapamlo, Repati Udayam Karyakramam, 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:50 స్వామివారి పాద పద్మాల చెంత శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:20 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఈరోడు జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. తదుపరి సాయి యువత మరియు బాల వికాస్ విద్యార్థులు లార్డ్ సాయి డూయత్ దట్ హీ స్పీక్ పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

తినవరులు గురులు నాడు నేడు గురువరియులగునయ సత్యమైన మాట సాయి మాట.

0: without body attachment, without any feelings of attachment. They are the teachers, preceptors, then and now, with the spirit of sacrifice in them. This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు అణు అణువునందును కణ కణమునందు కూడాను లీనమై వ్యాపించి ప్రకాశించి ప్రబోధించి ప్రదర్శింపజేయుచున్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్. He is within immanent, yet He is spread everywhere, shining forth all over.
1: Upanishattulu kudanu Bhagavantudu sarvatra vyapinchinatunti vadani, sarvatra chalinchinatunti vadani, sarvatra kanipinchu vadani kudanu prabodhistu vachayi.
0: Upanishads also declared long back the all-pervasiveness of the divinity and the divinity that is responsible for all the motility in this world, in this universe.
1: Atti Maharshira Vakyamu Maharshriyaka Vakyamulanu Eenadu Manavudu Gurtinchutaku Tagina Prayatnam Cheyatam Ledu.
0: The modern man is not making an attempt to understand and experience the teachings of Upanishads and also of those sages and seers.
1: Kana kanamanandu kudunu sancharinchetundi paramatma tattvanni upanishaduru inta sulabhanga bodhisthundaga kaani ee naati manavudu atti kanamalloni kanamanu enduku gurtinchadaniki prayatninchadam ledu oka pedda aashcharyamga unnadi.
0: It is a matter of mystery why man is not able to visualize God who is present in every cell as declared by Upanishads in a very simple, subtle way.
1: Itti divyatvanni gurtinchataku aneka vidhamulaitvanti yokka avakashamulu kodanu kalugutu unnavi.
0: There is wide scope and chance to know and visualize the divinity.
1: చెరకులోని తీపు,
0: జస్ట్ ఎస్ దేర్ స్వీట్నెస్ ఇన్ ద షుగర్ కేన్,
1: మెరపులోని కారము,
0: జస్ట్ యు ఫైండ్ ద హాట్ స్టఫ్ విత్ ఇన్ ది చిలీస్.
1: ఇది ఎవరి యొక్క ప్రభావము?
0: హూస్ ఎఫెక్ట్ ఇస్ దిస్ స్వీట్నెస్ అండ్ ద హాట్ స్టఫ్ దేర్?
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవత్వాన్ని గుర్తించడానికి ఒక్కొక్క పదార్థమునందు కూడాను ప్రాణ సమానమైనటువంటి యొక్క దైవము ఒక్కొక్క గుణముతో గుర్తించున్నాడు.
0: ఎవ్రీ మెటీరియల్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ గాటన్ ఎ ట్రిబ్యూట్ ఆర్ ఎ క్వాలిటీ విచ్ ఇస్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ ఎన్ష్రైన్డ్ దేర్.
1: వేపలేని చేదు,
0: బిటర్నెస్ ఇన్ ద నీమ్,
1: పువ్వులోని వాసన,
0: ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
1: ఇది దేని యొక్క ప్రభావము?
0: How do you attribute this? How do you explain this?
1: ఇది అంతైకుడును ఆ భగవత్ తత్వం అనేటువంటిది అణుమాత్రమై ఉండి కూడాను ప్రతి అణువునందు కూడాను కణమునందు కూడాను ఈ గుణస్వరూపంలో ప్రకటిస్తూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్రీచర్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇటు దైవత్వాన్ని గుర్తించడానికి ఇంకనూ అనేక విధములైనటువంటి ఆదర్శములు మనకు ఎన్నియో కనిపిస్తూ ఉన్నవి.
0: We have many ideals which would help us to comprehend the divinity.
1: పువ్వులోని వాసన మనకి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతున్నది?
0: How is it possible to experience the aroma, fragrance of the flower?
1: కానీ దీని యొక్క సహజము అని మనము దానిని సమస్తం చేసుకుంటున్నాం.
0: వి జస్ట్ కంక్లూడ్ దట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
1: కానీ ఈ సహజమైనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్ న్యాచురల్ క్వాలిటీ?
1: కాదు కాదు, పర్వతములను చూస్తే మహా ఆనందం వేస్తుంది.
0: యు ఫీల్ సో డిలైటెడ్ టు వాచ్ బిగ్ మౌంటైన్స్.
1: ప్రవాహాన్ని చూస్తే ప్రవహించిపోతుంది ఆనందము.
0: యు ఆర్ వెరీ మైటీ హ్యాపీ వాచింగ్ ద ఫ్లో ఆఫ్ ఇన్సెసెంట్ రివర్స్.
1: వనములను చూస్తే వర్ధిల్లిపోతుంది ఆనందము.
0: ద ఫారెస్ట్ షైన్ విత్ ఆల్ గ్రీనరీ.
1: ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క ప్రభావమా లేక దైవం యొక్క విచిత్రమా?
0: Is it the wonder and the mystery of the divinity, or do you call it the law of nature?
1: Prakriti yokka prabhavam kaadu.
0: It has got nothing to do with the law of nature.
1: Prakriti yokka prabhavam nandu kudanu daivattamu aneka rakamulaga prakatistu untundadi.
0: God manifests and expresses himself in this nature in a manifold way.
1: Gutturoni pitta,
0: just as one bird in the egg.
1: ఈ గుడ్డులోని పిట్టను మనం ఏ రీతిగా దర్శిస్తూ వచ్చాం?
0: హౌ ఆర్ యూ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది బర్డ్ విత్ ఇన్ ది ఎగ్?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క చిహ్నములు దైవత్వం యొక్క గుర్తులు అనేటువంటివి నిరూపించడానికి ఏర్పడినటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ టు మేక్ అస్ ఇమాజిన్ అండ్ కాంప్రిహెండ్ ద డివినిటీ.
1: కనుక మనము దైవత్వాన్ని గుర్తించుకోవడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, ఏ సాధనలో చేయనక్కర్లేదు. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను తాను కనిపిస్తూనే ఉంటున్నది.
0: సో వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, నార్ డు యూ నీడ్ టు ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ ఎయిదర్, బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ అటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్.
1: తల్లిలోని బిడ్డనే గుడ్డులోని పిట్టగా రూపొందుతూ ఉన్నది.
0: It is only the very young one present within the egg which is hatched out later.
1: Tallini ye vidhanga manam gurtistunnamu?
0: How do you know the mother?
1: Kani daivatvanni gurtinchukotamu chaala kashtam.
0: But we find it very difficult to understand God.
1: Talli tendru nunchi manavudu puttunnadu.
0: We find the human beings who are born to parents.
1: నీవు నేను అందరూ కూడాను తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారమే.
0: యూ అండ్ ఐ ఆర్ బోర్న్ టు ది వూంబ్ ఆఫ్ ద మదర్.
1: కానీ తల్లి గర్భం నుంచి ఉద్భవించినటువంటి మానవుడు తల్లి యొక్క దివ్యత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
0: మ్యాన్ బీయింగ్ బోర్న్ టు ది వూంబ్ ఆఫ్ ద మదర్ హాస్ ఫర్గాటన్ ది మదర్లీ నేచర్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవత్వంలో ఒక విధమైనటువంటి ఒక సహజ తత్వం ఏర్పడుతున్నది.
0: There lies a natural trait within the humanity.
1: దైవత్వమునకు మానవత్వమునకు ఎంతనో భిన్న భేదములు కనిపిస్తున్నవి.
0: We find gulf of differences between humanity and the divinity.
1: మానవుని యొక్క అభిష్టలు భగవంతుడు గుర్తించగలడు, కానీ భగవంతుని యొక్క అభిష్టములు మానవుడు గుర్తించలేడు.
0: God will certainly know your desires, but you cannot imagine God's will.
1: భగవంతుని యొక్క సంకల్పము ఎవ్వరు కూడాను గుర్తించలేరు.
0: నో వన్ కెన్ ఎస్టిమేట్ గాడ్స్ విల్.
1: నీ సంకల్పములు భగవంతుడు గుర్తించవచ్చు.
0: బట్ యువర్ థాట్స్ ఆర్ నోన్ టు గాడ్.
1: నీ యొక్క మంచి చెడ్డలు భగవంతుడు గుర్తించవచ్చు.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నోన్ టు గాడ్.
1: కానీ దీనికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి భేదం ఇందియే.
0: దిస్ ఇస్ ద వెరీ డిఫరెన్స్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ ద పేరెంట్స్.
1: తల్లిదండ్రులు ఉన్నటువంటి యొక్క భావములు బిడ్డ యొక్క సంకల్పమును గుర్తిస్తాయి.
0: The parents will be able to know the feelings of the children.
1: Bidda edi ishtamu edi aishtamu aneetvantidi artham chesukuntundi talli.
0: Mother knows the likes and the dislikes of the child.
1: Kaani daivam yokka ishtamu daivam yokka aishtamu edi aneetvantidi bhaktulu gurtinchaledu.
0: But the devotee is not in a position to know what is acceptable to God and what is not acceptable to him.
1: Talliki edi preeti aneetvantidi bidda gurtistadu.
0: The child knows what mother likes.
1: Kani daivam yokka sankalpam emiti aneetvadi bhaktudu gurtinchaledu.
0: But the devotee is not able to realize the will of God.
1: Manavunaku sahajamunaku undatvanti yokka vyathyasamulu.
0: This is the difference between the natural quality and the humanity.
1: Kalugune sahajatvamainatvanti yokka manavattamu asahajamainatvanti daivattamunaku భేదములు ఎంతయో కనిపించుచున్నవి.
0: There lies the difference between the humanity and the divinity.
1: కనుకని మనము మానవుడు మానవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అలాంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
0: Man is not able to know the fellow man. How do you expect him to know God?
1: దైవం యొక్క భావములు అతీతమైనటువంటివి.
0: The divine thoughts are transcendental.
1: మానవుని యొక్క భావములు చాలా సంకుచితమైనటువంటివి.
0: The human thoughts are so narrow.
1: సంకుచితమైనటువంటి మానవుడు అతీతమైనటువంటి దైవత్వం యొక్క గుణను ఏ రీతిగా గుర్తించగలడు?
0: Man being narrow minded cannot understand the transcendental.
1: కనుక దైవాన్ని పూజించటము దైవాన్ని ప్రార్థించటము సులభం కాదు.
0: So to worship God and to pray to him is not that simple.
1: ఇది చాలా కఠినమైనటువంటి సమస్య.
0: It is really a tough problem.
1: దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే మనం దైవాన్ని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది.
0: When once we know the divine principle in full, it amounts to worship of God in understanding and realization.
1: కనుక దైవత్వం అనేటువంటిది నిర్గుణం నిరంజనం నినాతరం.
0: God is attributeless, he is formless, he is beyond and transcendental.
1: నిరంజనం సనాతనం.
0: And is quite ancient and ever fresh.
1: నికేతనం నూతనం.
0: And is quite new and ever fresh.
1: అట్టి నిత్య నూతనమైనటువంటి యొక్క దైవత్వమును నిరంతరం కూడాను చింతించేటువంటి మానవుడు ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
0: Man, how does he expect to understand God, who is immortal, nectarine, attributeless and formless, ever new and ever fresh?
1: ఇప్పుడు ముందు చెప్పాను, పువ్వులోని వాసన,
0: the smell of the flower,
1: గుడ్డులోని పిట్ట,
0: the bird, the young one within the egg,
1: దీనిని మనం చిన్నగా అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతుంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో దీస్ సటిలిటీస్.
1: చెరకలోని తీపు,
0: ద స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్ కేన్,
1: ఈ చెరకలో తీపి ఎక్కడ నుంచి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ ఇట్, వేర్ ఫ్రమ్ ఇట్ హస్ కమ్?
1: ఈ తీపి దైవత్వం యొక్క స్వభావం.
0: దిస్ వెరీ స్వీట్నెస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: మెరపులోని కారము,
0: దిస్ హాట్ నేచర్ ఆఫ్ చిల్లీస్,
1: నిమ్మలోని పులుసు,
0: అండ్ దాట్ విచ్ ఇస్ బిటర్ ఇన్ ది నీ,
1: వేపలోని చేదు.
0: And the bitterness.
1: ఇవన్నీ గుణాలు ఎక్కడ నుంచి ప్రారంభమైనాయి?
0: How do you expect these attributes and the qualities?
1: ఇవన్నీ దైవం యొక్క ఆకారములే.
0: These are all the expressions of God.
1: ఇట్టి దైవత్వం యొక్క చరిత్రను సహజమైనటువంటి గుణముల లోపల తెలుసుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి సృష్టిని సృష్టిస్తూ వచ్చాడు భగవంతుడు.
0: The creation of God is only to make us understand his manifestation and expression in a myriad ways.
1: పర్వతాల్లో ఏమిటి అందముంది?
0: వాట్ ఈస్ ద మీనింగ్ దేర్ ఇన్ మౌంటైన్?
1: ప్రవాహంలో ఏమి అందముంది?
0: వాట్ కైండ్ ఆఫ్ బ్యూటీ దేర్ ఇన్?
1: సముద్రం ఉప్పొంగటంలో ఏమి అందముంది?
0: ద రేజింగ్ వేవ్స్ ఆఫ్ ది ఓషన్ ఇస్
1: ఇవన్నీ కూడాను దైవం యొక్క చిత్ర విచిత్రములైనటువంటి అందములే.
0: దిస్ ఈస్ ఆల్ ద మిస్టరీ అండ్ ద బ్యూటీ అండ్ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ ద డివినిటీ.
1: దైవం యొక్క అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
0: ద స్ప్లెండర్ ఆఫ్ గాడ్ ఈస్ బియాండ్ నరేషన్.
1: దైవం యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది గాడ్స్ పవర్ అండ్ ద బిలీఫ్.
1: కానీ నీవు అల్పబుద్ధి చేత అణువైనటువంటి భావాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ యువర్ నారో మైండెడ్నెస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని నీవు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫినిట్ నేచర్ వాస్ట్నెస్ ఆఫ్ గాడ్?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అవాంగ్మయ గోచరుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ద స్పీచ్ అండ్ మెంటల్ కాంప్రిహెన్షన్.
1: వాక్కులకు కానీ మనస్సులకు కానీ అందనటువంటి వాడు.
0: యు కెనాట్ ఎక్స్ప్రెస్ హిమ్ బై వర్డ్ నార్ అండర్స్టాండ్ బై థాట్.
1: యదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
0: ద వర్డ్ అండ్ ద థాట్ ఫెయిల్ ఇన్ రిటర్న్ టు అండర్స్టాండ్ గాడ్.
1: కేవలము నీకు అర్థమైనంత వరకు మాత్రమే దీన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ మేక్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వితిన్ ది ఫ్రేమ్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. పరిస్థితి
1: లోపల మౌనం వహిస్తున్నావు.
0: ద మూమెంట్ యూ డోంట్ అండర్స్టాండ్ యూ రిమైన్ సైలెంట్.
1: అక్కడ భాష
0: వాస్ట్నెస్ ఆఫ్ గాడ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అవాంగ్మయ గోచరుడు.
0: గాడ్ ఈస్ బియాండ్ ద స్పీచ్ అండ్ మెన్.

0: మౌనం వహిస్తున్నావు.
1: ద మూమెంట్ యు డోంట్ అండర్స్టాండ్ యు రిమైన్ సైలెంట్.
0: అక్కడ భాష కూడా నువ్వు రావటం లేదు.
1: You have no language to express.
0: ఈ గ్రామము నీకు తెలియటం లేదు.
1: You don't have any.
0: ఈ ఇంజనీరింగ్ కూడా నీకు ఏ మాత్రం అర్థం కాదు.
1: You cannot understand. You may be highly educated.
0: దైవం యొక్క ప్లానులు,
1: God's plan.
0: దైవం యొక్క ఇంజనీరింగ్లు,
1: the engineering skill of God.
0: దైవం యొక్క సహజమైనటువంటి తత్వములు,
1: the nature of God.
0: అది దైవమునికే తప్ప అన్యులకు అర్థం కావు.
1: Are best known to God himself and none else.
0: కనుకని దైవం యొక్క గుణములను గుర్తించడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివైన్ అట్రిబ్యూట్స్.
0: నీ గుణములను నీవు ప్రయత్నపూర్వకంగా సాధించు.
1: ఫస్ట్ అచీవ్ యువర్ ఓన్ ట్రూ క్వాలిటీస్.
0: నీ ట్రూ క్వాలిటీ అన్న నీ సత్యమైన క్వాలిటీని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: నో యువర్ ట్రూ నేచర్ ద ట్రూత్ ఫస్ట్.
0: నీ మనసు నందు అభిప్రాయించినటువంటి ఒక చిన్న చిన్న విషయములే నీకు అర్థం కావటం లేదు.
1: Tiny matters you are not able to understand with your little minds.
0: Inka anantamainatvanti tattvam ye reethiga neeku artham avutundi.
1: How can you understand that which is infinite?
0: Kanuka daivam yokka deenini manam telusukovadaniki prayatninchakandi.
1: Never make an attempt to understand God.
0: Mana tattvanni manam mottamotta gurtinchadaniki prayatninchu.
1: Make an attempt to know yourself first.
0: Andukosame vedantam nandu నాయనా నిన్ను నీవు తెలుసుకో అని చిన్న పదంలో ఉచ్చరించాడు.
1: Therefore the Vedanta clearly said, look here, first know thyself.
0: నీవెవరో నీవు గుర్తించడానికి ప్రయత్నించున్నాడు.
1: Make an attempt to know who you are first.
0: నేనెవరో అని తెలుసుకోవడానికి నీ ప్రయత్నం ఎందుకు చేయాలి?
1: Why should I try to know who I am?
0: అని ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను కొంత పిచ్చి ప్రశ్నలు వేసుకుంటుంటారు.
1: These are the silly questions of the modern boys today.
0: నేను పలాని వారి బిడ్డను.
1: I am the son of so and so.
0: నా పేరు పలాని పేరు.
1: This is my name.
0: నేను పలాని ఉద్యోగం చేస్తున్నాను.
1: I do this job.
0: పలాని దేశం వారిని.
1: I belong to this country.
0: నీవు అన్ని చక్కని జవాబులేవో చెప్పవచ్చు.
1: And you can give number of answers of this type.
0: కానీ ఈ ఆన్సర్స్ అంతా కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క ఈ దేహాభిమానంతో కూడినటువంటి ఆన్సర్సే కానీ నిజమైనటువంటివి కాదు.
1: These are all worldly physical answers relating to your body.
0: ఈ దేహము పలాని వారి బిడ్డ.
1: This body is the child of so and so.
0: ఈ దేహము పలాని ఆఫీసు లో పనిచేస్తుండాలి.
1: This body is working in that office.
0: ఈ దేహము పలాని డిగ్రీ తీసుకుండాలి.
1: This body acquired the degree.
0: నేను ఈ దేహము పలాని దేశం నుంచి వచ్చాను.
1: And this body belongs to that country.
0: ఇవన్నీ విచారణ చేస్తే కేవలము దేహాభిమానములే కాని ఆత్మాభిమానములు కాదు కదా.
1: Enquiry reveals you that this is all the relationship with the body.
0: నిన్ను నీవు తెలుసుకోమని చెప్పినప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. నా పేరు పలానిది, నా ఎత్తు ఇంత పలాని, నా కలర్ ఇలాంటిది అని నువ్వు చెప్పినంత మాత్రం ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
1: When once the question is put like this, know thyself. If you just reveal your height, weight and complexion, it is not correct answer.
0: నీవు అనగా కేవలము ఒక విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటిది కాదు.
1: You are not merely an individual.
0: సమష్టి స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ నీవు.
1: In fact, your true identity is in the form of a community.
0: నీవే నీ యందు కూడా ఉంటున్నావు.
1: That which is present in the community is verily in you.
0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిచిత్తది. సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మ ఒక్కటే కాని అన్ని దేహంలో కూడా ఉండేటువంటి కాదు.
1: Therefore the atmic principle which is all pervasive everywhere is only one and uniform and not multiplicity.
0: దేహములు వేరు కావచ్చు.
1: Bodies may be different.
0: ఎత్తు పిల్లలు లేరు కావచ్చు.
1: And there may be differences.
0: రూపనామములు వేరు కావచ్చు.
1: The differences in name and form.
0: విద్యాబుద్ధులు వేరు కావచ్చును.
1: There may be differences of other things. But
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ డిటర్మిన్ టు నో ద వన్నెస్ ఆఫ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మన యొక్క విచారమంతా ఇక్కడను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడటం చేయటం లేదు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాం.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎంక్వైరీ to know the unity in diversity, but it is in the reverse order. We find multiplicity, plurality in unity.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోవటంలో ఉన్నటువంటిది రహస్యము ఈ వేదాంతము.
1: Vedanta gives you the secret to know the unity in diversity.
0: ఈ వేదాంతం అనేటువంటిది ఉపనిషత్తుల ద్వారా ఏర్పడినటువంటివి.
1: The Vedanta is the quintessence of Upanishads.
0: ఈ ఉపనిషత్ దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this term?
0: ఉపనిషత్.
1: ఉపా
0: సమీపం,
1: నియర్,
0: నీ
1: నీ.

0: below.
1: Chat kurcho.
0: Chat. Sit down.
1: Nivu kevalamu. సర్వత్రా ఉండినటువంటి వాడైనప్పటికీ క్రింద కూర్చొని శ్రవణం చేయన్నాడు.
0: దో ఇన్ రియాలిటీ యు ఆర్ ఎవ్రీవేర్ బట్ యట్ యు హావ్ టు సిట్ డౌన్ అండ్ లిసన్.
1: ఎందుకు శ్రవణం చేయడానికి క్రింద కూర్చొని శ్రవణం చేయాలి?
0: వై షుడ్ యు సిట్ డౌన్ అండ్ లిసన్? వై?
1: గురువు బోధించినటువంటి వాడు.
0: హియర్ ఇస్ ది టీచర్ హూ టీచెస్ యు.
1: శిష్యుడు శ్రవణం చేయనటువంటి వాడు.
0: అండ్ ది స్టూడెంట్ లిసన్స్ టు హిమ్.
1: శ్రవణం చేసేటువంటి వాడు క్రింద కూర్చోవాలి.
0: ది లిసనర్ షుడ్ సిట్ డౌన్.
1: బోధించేటువంటి వాడు ఉన్నత స్థానంలో కూర్చోవాలి.
0: ది టీచర్ షుడ్ బి ఎట్ ఎ హైయర్ లెవెల్.
1: కనుకనే ఎక్కడైనా మనం క్లాసులకు పోతే టీచర్ కి మాత్రమే కుర్చీ వేస్తారు.
0: Therefore we find a chair for the teacher everywhere.
1: పిల్లలు కిందనే కూర్చుంటారు.
0: స్టూడెంట్ సిట్ డౌన్.
1: అనగా ఉన్నత స్థాయి అధమ స్థాయి అనేటువంటి ఒక వ్యత్యాసం అక్కడ నిరూపిస్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: ఇట్స్ ఎ క్లియర్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ హైయర్ లెవెల్ అండ్ ద లోయర్ లెవెల్ ఇన్ ద డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఉపనిషత్తులంతా ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక బోధలే సల్పుతూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఉపనిషత్స్.
1: ఉపసమీపే నచ్చేతస్థిత్ ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే నచ్చేతస్థిత్ ఉపనిషత్తు అన్నారు. అనగా సత్యమైనటువంటి యొక్క తత్వమును ఉన్నతమైనటువంటి భావమును పవిత్రమైనటువంటి అర్థములతో కూడినటువంటి యొక్క దీనిని ప్రబోధించేటువంటిది ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్స్ టీచ్ ద రియాలిటీ ద ట్రూత్ విచ్ ఇస్ సో సీక్రెట్ ఫుల్ ఆఫ్ లాఫ్టీ ప్రిన్సిపల్స్.
1: ఇట్టి సత్యము ఒక్క ఆత్మయందు మాత్రమే ఉన్నది.
0: దట్ ట్రూత్ is embodied in atma.
1: Atma anaga emiti?
0: What is atma?
1: Daniki roopam unda?
0: Has it any form?
1: Ledu.
0: No.
1: Daniki em aakaram unda? Ledu.
0: Has it any shape? No.
1: Daniki chanchalatvam unda?
0: Does it move?
1: Unnadi.
0: Yes, there is.
1: Sarvatra prayanam chestundi.
0: It moves all over.
1: Sarvatra vintundi.
0: And it listens.
1: Sarva padarthamlo kattundi.
0: It catches hold of all objects.
1: Annitini padutundi.
0: And it is after
1: all. Ani tanannu matramu ye okati pattadu.
0: In fact, none can catch the self.
1: దేనికి ఈ యొక్క ఈ ఆత్మ చిక్కదు.
0: The atma cannot be caught hold of.
1: ఆత్మకు సర్వము కూడా వశమైపోతుంది.
0: And in fact, everything submits to atma.
1: ఇది ఆత్మ యందు ఉన్నటువంటి ఒక మాత్రమైన శక్తి.
0: And this is the mystical power of atma.
1: ఇప్పుడు ఒక మనసునందు మాత్రమే చిన్న విషయాన్ని విచారించండి.
0: A small point for consideration.
1: ఈ మనసులో రెండు విధములైనటువంటి అర్థములు మనలో వ్యాపించి ఉన్నాయి.
0: The mind helps us two views here.
1: మనము ఎవరినైనా గౌరవించటమా?
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎనీబడి,
1: ఆ ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవిస్తాడు.
0: అండ్ అదర్ పర్సన్ విల్ రెస్పెక్ట్ యూ ఇన్ టర్న్.
1: ఇది ఒక శక్తి.
0: దిస్ ఇస్ వన్ పవర్.
1: నీవు సర్వులను గౌరవిస్తావా?
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి,
1: నిన్ను దేవుడే గౌరవిస్తాడు.
0: గాడ్ హింసెల్ఫ్ విల్ రెస్పెక్ట్ యూ.
1: కనుకనే దేవుని గౌరవాన్ని మనం పొందాలనుకుంటే మనం సర్వులను ప్రేమించాలి.
0: If you want to be respected by God, you should respect everyone.
1: Manu sarvannu kuda gauravinchali.
0: You should respect all.
1: Adi ee yokka manasu yokka tattvam.
0: This is the nature of mind.
1: Nee ye vyaktini nee gauravistunnavo,
0: the person whom you,
1: aa vyakti maatrame ninnu gauravistadu.
0: That person only respects.
1: Ye vyaktini nee premistunnavo,
0: the one whom you love,
1: aa vyakti maatrame ninnu premistadu.
0: And he will love you in return.
1: Kaani,
0: but
1: ee tana tattvam rendo tattvam elantidi?
0: What is the second aspect?
1: నీవు సర్వులను ప్రేమించుతివా?
0: If you love all,
1: భగవంతుడే నిన్ను ప్రేమిస్తుంటాడు.
0: God will love you.
1: కనుక భగవంతుని ప్రేమకై మన పాత్రలు కావాలి.
0: You should be the recipient of God's love.
1: కనుక నీ మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యమైన సంకల్పము ఇంత విశాలంగా ఉంటుండాలి.
0: That is the vastness of the divine thought within the framework of the human mind.
1: దీని యొక్క కొలతను ఎవరు కూడాను వర్ణించడానికి వీలు కాదు.
0: None can estimate nor narrate.
1: కానీ భౌతికమైనటువంటి రూపాలను మనం గుర్తులుగా తీసుకోవచ్చును.
0: But however we can go by the physical frame, name and form.
1: వేదాంతము అనేటువంటిది అర్థమయ్యేటువంటిది కాదు.
0: So we cannot understand Vedanta.
1: వేదాంతం అనగా ఏమిటి? ఉపనిషత్తుల యొక్క అంత్యమే వేదాంతము.
0: The end, the quintessence of Upanishads is Vedanta.
1: ఈ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటి? జ్ఞానం.
0: The essence of Upanishads is wisdom.
1: అది ఏంటి? అద్వైత దర్శనం, జ్ఞానం.
0: The vision experience of non-dualism is
1: wisdom. ఇలాంటి అద్వైతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు.
0: This non-dualistic experience is not given to
1: everybody. Dually mind, dually mind, dually mind.
0: Everyone is drowned in dual mind.
1: కనుకనే ఈ డ్యూయల్ మైండ్ ఉండటం చేతనే అనేక చంచలత్వాలు ప్రారంభమవుతుంటాయి.
0: బికాస్ ఆఫ్ డ్యూయల్ మైండ్ వీ ఆర్ డ్యూయల్.
1: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: అతను అర్థం గుడ్డివాడే.
0: అండ్ హిస్ హాఫ్ బ్లైండ్.
1: ఇలాంటి అర్థం గుడ్డివాడైనటువంటి వానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృశ్యం ఏ రీతిగా గుర్తించారు?
0: The one who is half blind can never know the sacred things.
1: కరకు వేదాంతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు అర్థం చేసుకోవడానికి.
0: It's not given to everybody to know Vedanta.
1: కానీ వేదాంతంలో ఉండేటువంటి ఒక పవిత్రత దేని ఎందుకు లేదు.
0: The quality and intensity of the sanctity of Vedanta.
1: ఒక్కొక్క శ్లోకం చక్కగా వర్ణించి చూస్తే, విచారణ చేసి చూస్తే దాంట్లో ఘనమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: If you investigate and inquire each shloka, you find the boundless.
1: దాని గురించి మనం వర్ణించాలనుకుంటే సముద్రం యొక్క నీరంతా ఇంకుగా మార్చినా కూడా చాలదు.
0: ఈవెన్ ఇఫ్ యు ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ ఓషనిక్ వాటర్ ఇంటూ ఇంక్ యూ కెనాట్ ఇంటర్ప్రెట్ సింగిల్ శ్లోక.
1: గొప్పతనం ఉంటుండది ఒక్కొక్క శ్లోకంలో.
0: దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఈచ్ శ్లోక.
1: అలాంటి శ్లోకాల లోపల వీడు సరైనటువంటి దాన్ని అర్థం చేసుకునేక దురదృష్టవంతులై శోకంలో మునుగుతున్నాడు.
0: That's in the meaning of shloka is not understood and therefore he drowns in shoka or misery.
1: కనుకనే శోకానికి మునిగినటువంటి వానికి శ్లోకం యొక్క విజయం అర్థం కాదు.
0: ద వన్ హూ ఇస్ మిజరబుల్ ఇన్ శోక కెనాట్ అండర్స్టాండ్ శ్లోక ద కాంటో ఆఫ్ ఉపనిషద్.
1: కనుకనే వాల్మీకి చెప్తూ వచ్చాడు.
0: వాల్మీకి వెంట్ ఆన్ డిక్లేరింగ్,
1: అయ్యా
0: సార్,
1: నా యొక్క విజయమంతా కూడాను వాల్మీకి రామాయణంలో నిరూపించాను.
0: All these things are clearly demonstrated in my composition.
1: వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఒక అంతరార్థము ఇట్టిది అట్టిదని గుర్తించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామాయణ.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఈ వాల్మీకి రామాయణం చదువుతున్నప్పుడు,
0: వెన్ వన్ వాస్ గోయింగ్ త్రూ వాల్మీకి రామాయణ,
1: ఒక గొప్ప అస్ట్రాలజర్,
0: ఏ బిగ్ అస్ట్రాలజర్,
1: ఈ రామాయణం చదువుతూ వచ్చాడు.
0: హి వాస్ గోయింగ్ త్రూ ది రామాయణ.
1: ఈ రామాయణం చదువుతూ ఉంటుంటే క్రమక్రమేణ చదివే కొద్దీ కొత్త కొత్త అర్థాలంతా వస్తూ వచ్చాయి.
0: యాజ్ హి వెంట్ ఆన్ రీడింగ్ మోర్ అండ్ మోర్ హీ కుడ్ ఫైండ్ న్యూ ఇంటర్ప్రిటేషన్.
1: రామాయణం లోపల సీతామవారి జన్మం వచ్చింది.
0: అండ్ ఇట్ ఇస్ ది టైమ్ ఆఫ్ సీతా.
1: ఆ సీతం వారి జన్మ ఏ రీతిగా రాయగలడు వాల్మీకి?
0: హౌ కెన్ వాల్మీకి కంపోజ్ రైట్ ది సీ అబౌట్ సీత?
1: కేవలము ఒక యజ్ఞమునకై దున్నుతూ ఉండగా జనక మహారాజ చేతిలో చిక్కినటువంటిది ఈ బిడ్డ.
0: ద బర్త్ ఆఫ్ సీత ఈ సో స్ట్రేంజ్, బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుక అలాంటి సమయం లోపల సీతం వారి గురించి ఏ రీతిగా రాస్తాడు, దాన్ని కనిపెట్టాలని చూచారు.
0: సో హౌ ఈస్ హీ ఏబుల్ టు డిస్క్రైబ్ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సీత అండ్ దిస్ హెస్ టు బి నోటిస్డ్.
1: అప్పుడు
0: దెన్
1: అది రెండు కిందనే తిరిగి రెండవ శ్లోకాన్ని కూడా చూచారు.
0: అండ్ దేర్ ఆర్ టూ మోర్ శ్లోకాస్ దట్ ఫాలో.
1: సీత కేవలము సారిఘాటలో చిక్కినటువంటిదని చెప్పగొస్తున్నారు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు సే దట్ సీత కుడ్ బి టేకెన్ అవుట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లవింగ్ ద ల్యాండ్.
1: కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఎవరు చెప్పలేకపోయారు.
0: నోబడీ కుడ్ సే వేర్ ఫ్రమ్ షీ హస్ కమ్.
1: ఆమెనే భూజాత.
0: షీఈస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్. భూజాత
1: అనుకునే జనకుడు అంతా కూడాను ఆమెకు భూజాత అన్నాడు. భూమిలో పుట్టినటువంటిది బిడ్డ అని.
0: As she was born out of mother earth, her name is భూజాత.
1: భూమాత కాదు, భూజాత.
0: She is not earth and she is the daughter of the mother earth.
1: ఇలాంటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఉపనిషత్తులు ఆ యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వచ్చారు.
0: At this moment, the Upanishads started explaining the mystery.
1: ఈ సీతమ్మవారి జన్మ తత్వాన్ని ఏ విధంగా గుర్తించాలో అని అర్థం కాకుండా పోయింది.
0: Finally, it could not be understood how Sita was born.
1: ఈమె యొక్క శక్తిని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: And he made every attempt to know the power of Sita.
1: సీత ఇంటిలో తిరుగుతూ ఉండగా ఒక్కొక్క అడుగడుగున తాను గమనిస్తూ వచ్చాడు జనకుడు.
0: జనక, the father started watching every moment, every step of
1: అతని ఇంట్లో ప్రాచీన ఋషులంతా కూడా దీనిని పట్టుకుని సాధించినటువంటి యొక్క అస్త్రం ఒకటి ఉండాలి.
0: There lies this astra, the Sivadhanus, at his residence.
1: Sivadhanusu దగ్గరికి పోయింది.
0: And Sivadhanus, she went close.
1: పిల్లలతో తాను ఏదో ఆడుకుంటూ వచ్చినది సీత.
0: సీత వెంట్ ఆన్ ప్లేయింగ్ విత్
1: ఈ ఆడటం కూడాను తండ్రికి దీని సహజతత్వాన్ని బోధించే నిమిత్తమై.
0: And this play is only to make the father to know her divinity.
1: ఆ బాలు సడన్ గా ఆ యొక్క దీని కింద పడిపోయింది.
0: During the play, the ball slipped underneath that Sivadhanus.
1: ఆడే ఆడపిల్లలు అందరూ చేరారు దాన్ని ఎంతెంతో ప్రయత్నం చేశారు తీయడానికి.
0: All friends, girls gathered there to lift up and to collect the ball.
1: Friends gathered atta pettu enta mando vacharu.
0: So many came.
1: Palace lo unnatundi magavarandaru vacharu.
0: All men of the palace came there.
1: Balajyulandaru vacharu.
0: All strong men.
1: Alanti kingdom lanta kuda vacharu.
0: Everybody came.
1: ఈ అందరూ వచ్చేసి దాన్ని కదించలేకపోయారు.
0: అండ్ దే కుడ్ నాట్ షేక్ దిస్ సివధను.
1: చూస్తున్నాడు పై నుంచి కూర్చొని జనకుడు.
0: అండ్ ఫాదర్ జనక వాజ్ నోటీసింగ్ ఫ్రమ్ ద టాప్.
1: దీన్ని ఎట్ట తీస్తుంది ఈ సీత?
0: హౌ సీత కలెక్ట్స్ ద బాల్.
1: కానీ అతను చూసేటువంటిది సీత కనిపెట్టలేదు.
0: అండ్ సీత కుడ్ నాట్ నోటీస్ వాట్ ఫాదర్ వాజ్ డూయింగ్.
1: కొంతసేపు నవ్వుకుంటూ పోయి, మీరందరూ వెళ్ళండి.
0: And she just smilingly said, "You all go."
1: ఎడమ చేతితో దాన్ని ఇట్లా లాగింది.
0: She just dragged it with her left hand.
1: శివధనుసు సులభంగా కదిలింది.
0: శివధనుసు easily moved.
1: దీన్ని చూచాడు జనకుడు.
0: జనక ఫాదర్ noticed.
1: సీత సామాన్యమైనది కాదు.
0: సీత is not ordinary.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: గుణజాలి. ఇలాంటి గుణవంతురాలైనటువంటి సీతను నేను ఏ పుణ్యం చేతను కనిపెట్టాను.
0: Really, I'm lucky enough to know this virtuous Sita.
1: Janma janmala yokka punya padam chetane aame naaku chikkindi.
0: I could have her as my daughter because of the merit of the several of the past lives, and he was delighting within himself.
1: Sankalpinchukunnadu.
0: Then he decided.
1: Ee Shivadanasunu ettinatundi Sita.
0: Sita who could lift this Shivadanasu.
1: Shivadanasunu kadinchetundi vaaniki ichi pendi cheyali.
0: Should be given in marriage to that person who would be able to lift this Shivadanasu.
1: శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ఈ యొక్క పిల్లని పెళ్లాడాలి అని సంకల్పించుకున్నాడు.
0: He has decided that person who would be able to lift this Shivadanas should marry his daughter.
1: దాని నిమిత్తమై ఒక పెద్ద యజ్ఞం జరిపాడు.
0: And then a big ritual was undertaken.
1: ఈ శివధనస్సును ఎత్తేటువంటి విషయం లోపల అందరూ రాజులంతా కూడా వచ్చారు.
0: All kings were invited.
1: కానీ సీతని పెండాడాలని ఈ యువకులు అనేటువంటి రాజులు కూడా అందరూ వచ్చారు.
0: మెనీ యంగ్ కింగ్స్ అసెంబ్లెడ్.
1: ఎలాంటి యువకులు?
0: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ దే?
1: చిన్న చిన్న పిల్లలతో పాటు పెద్ద పెద్ద రావణాసుని వరకు వచ్చినటువంటి వారు.
0: నాట్ ఓన్లీ యంగ్స్టర్స్, ఈవెన్ రావణ ఆల్సో వాస్ దేర్.
1: అతను మహా గొప్పవాడు.
0: హిస్ మైటీ మ్యాన్.
1: అతని వయసు ఇట్టిదేని ఎవరు నిర్ణయించలేరు.
0: అండ్ నోబడీ కెన్ డిసైడ్ హిస్ ఏజ్.
1: అతని బలం ఇట్టిదేని ఎవరు కనుక్కోలేరు.
0: నోబడీ కెన్ ఎస్టిమేట్ హిస్.
1: ఆయన వచ్చాడు.
0: హీ కేమ్.
1: వచ్చేసేసి ఆ శివధనుసును అక్కడ తెచ్చిపెట్టినప్పుడు ఆ శివధనుసును ఏ రీతిగా తెచ్చిపెట్టారు?
0: హౌ వాస్ ఇట్ కెప్ట్ దేర్? శివధనుస్
1: కొన్ని వందల ఏనుగులంతా కూడా తీసుకుని వచ్చి,
0: హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్
1: ఆ ఏనుగు చేతనే దీన్ని లాక్కుని వచ్చారు.
0: హావ్ డ్రాగ్డ్ దట్ శివధనుస్.
1: అలాంటి దాన్ని ఏ రీతిగా ఎవరు ఎత్తగలరు?
0: హూ కెన్ లిఫ్ట్ ఇట్ అప్?
1: ఇదంతా కేవలం హాస్యాస్పదంగా ఉంటుండదు అని నిర్ణయించుకున్నారు.
0: అండ్ ఎవరీబడి ఫెల్ట్ ఇట్స్ రిడిక్యులస్, నాట్ పాసిబుల్.
1: కానీ గొప్ప గొప్ప వీరులందరూ కూడా ముందు సీట్లు కూర్చున్నారు.
0: ఆల్ గ్రేట్ వారియర్స్ సాట్ ఇన్ ద ఫ్రంట్.
1: మీకు తెలుసు కదా, ఎక్కడైనా పోతే విఐపీస్ అని వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లంతా ఇస్తారు.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ విఐపీ కార్నర్ విత్ ఆల్ బిగ్ పీపుల్,
1: అక్కడ కూడా విఐపీస్ అంతా కూడా ఒక సీట్లో కూర్చున్నారు.
0: దేర్ ఆర్ విఐపీస్ దేర్ సీటెడ్ ఇన్ ద ఫ్రంట్ రో.
1: ఒక్కొక్క రాజా చూస్తుంటుంటే వారి తేజస్సు చాలా ఉట్టి పడుతుండాలి.
0: ఈచ్ కింగ్ లుక్డ్ వెరీ బ్రిలియంట్.
1: వారి దగ్గర ఉన్నటువంటి యొక్క సర్వెంట్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటున్నారు.
0: ద సర్వెంట్స్ ఆల్సో సో స్ట్రాంగ్ విత్ మజిల్ పవర్.
1: మొట్టమొదట సీతను పెండాడాలని వచ్చాడు అర్జునుడు ఇతను.
0: అండ్ వన్ ద వారియర్ స్టార్టెడ్ ప్రొసీడింగ్ వన్ ఆఫ్టర్ వన్.
1: అప్పుడు ఈ రావణుడు వచ్చాడు.
0: అండ్ దెన్ కేమ్ రావణ.
1: రావణ వచ్చినప్పుడు అందరూ చాలా భయపడిపోతారు.
0: ఆల్ ఆర్ అఫ్రైడ్ యాజ్ హి వాస్ మచ్.
1: ఈ సుకుమారి అయినటువంటి సుందరమైనటువంటి ఒక సీతను ఈ దుర్మార్గుడైనటువంటి ఈ వికారమైనటువంటి యొక్క ఈ ఇతనికి ఆ పెండి చేసుకోవటం.
0: దిస్ టెండర్ డెలికేట్ సెన్సిటివ్ సీత, షుడ్ షీ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు రావణ హూ ఇస్ సో గ్లీన్.
1: కానీ ఆ సీత తల్లి ఉంటుండది నయన అని.
0: అండ్ ది మదర్ ఆఫ్ సీత నయన.
1: ఆమె చాలా బాధపడుతూ ఉంటుండదు.
0: షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
1: అయ్యో నా సుకుమార బిడ్డను ఇలాంటి మూర్ఖుడికి ఇవ్వాలి.
0: Am I to give in marriage my daughter to this person?
1: Ame daivanni prarthinchindi.
0: She prayed to God.
1: Shivadanasuni ettetundi varu shivunne prarthinchindi.
0: So she prayed to Shiva.
1: Prarthinchindi kannulu musukundi.
0: And she closed her eyes.
1: Kani vachinaadu ravanudu.
0: Ravana came.
1: Ettinaadu kinda padipoyadu.
0: And he lifted and fell down.
1: Atani payane ee yokka shivadanasu kuda padindi.
0: And the shivadanasu fell over him.
1: Dani ettetundi vaadu kuda leru.
0: And nobody could ever.
1: Meeni tappinchetundi vaadu kuda leru.
0: Nobody can escape out.
1: Ilanti kashtamulaku guri ayipoyadu ravanudu.
0: And this was the plight of ravana.
1: Idantha gamaninchin tarvata,
0: after watching all this,
1: నెమ్మదిగా సీత వచ్చింది.
0: అండ్ సీతా కేమ్ సాఫ్ట్లీ.
1: ఆమె అక్కడ నిల్చుకుంది.
0: షీ స్టూడ్ దేర్.
1: ఆమె సర్వగుణ సంపన్నురాలు.
0: అండ్ షీ ఇస్ ఆల్ వర్చ్యూ.
1: సర్వలోక హితేరత. సర్వజ్ఞాన సంపన్న.
0: షీ హస్ గాట్ ఆల్ నాలెడ్జ్.
1: సర్వగుణ హితేరత.
0: అండ్ షీ విషెస్ గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
1: సర్వజీవ హితవరత. సర్వజీవులను కూడా ప్రేమించేటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ లవ్స్ ఆల్ క్రీచర్స్.
1: ఆమె వచ్చి నిల్చుకుంది.
0: షీ స్టూడ్ దేర్.
1: నిల్చుకునేటప్పటికే విశ్వామిత్రుడు మెత్తగా రామును పొమ్మన్నాడు.
0: విశ్వామిత్ర ఇన్ ది మీన్ టైమ్ ఆస్క్డ్ రామ టు ప్రొసీడ్.
1: నీవు పోయి దాన్ని ఎత్తుమన్నాడు.
0: యు గో అండ్ లిఫ్ట్ ఇట్ అప్, హి సెడ్.
1: అన్ని చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ హస్ బీన్ వాచింగ్.
1: ఈ రావణుడు జరిగినటువంటి మర్యాద కూడా తెలుస్తుండాలి.
0: హి ఆల్సో అండర్స్టూడ్ వాట్ హ్యాపెన్ టు రావణ.
1: కానీ నా అన్న కూడా అలాంటి మర్యాద జరగదు.
0: He is sure that such a thing would not happen.
1: అలాంటి అగౌరవం కాదు.
0: He will never be disrespected.
1: అని లక్ష్మణుడు కూడా చాలా ధైర్యంగా ఉంటున్నాడు.
0: లక్ష్మణ was quite courageous enough, convinced.
1: అంత జనం లోపల
0: in the midst of the congregation.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: Rama was
1: college student వంటి వాడు.
0: So young.
1: చాలా సుకుమారుడు.
0: So
1: సుందరుడు.
0: Beautiful.
1: సుచరితుడు. సుమంతుడు. ఇలాంటి అనేటువంటి రాముడు ఎంత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
0: Rama so noble, so virtuous, so tender, delicate, handsome, started proceeding ahead.
1: నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు.
0: Walking majestically.
1: ఆ నడకను చూచే చాలా మంది ఆనందించారు.
0: People were so happy as Rama.
1: ఆ ముఖమును చూచి మరింత శాంతి సంచరించి వచ్చారు.
0: And people were more happy.
1: నయనం లేపారు. అమ్మా ఎందుకు మీరు చింతిస్తున్నారు? అదిగో సుందరాంగుడు వచ్చేసాడు. అతను ఆ బిడ్డని దీన్ని ఎత్తుకోవచ్చును.
0: అండ్ దే టోల్డ్ ద మదర్ సీత వై డు యు క్రై.
1: ఆ కుమారుడు నీ బిడ్డకు భర్త అవుతాడు.
0: అండ్ దట్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఓవర్ హియర్ నౌ విల్ బి హర్ హస్బెండ్.
1: ఈమె చూచింది ఇంత చిన్న పిల్లవాడా ఈ శివధనుసును ఎత్తగలడా అని విచారం చేస్తూ వచ్చింది.
0: సచ్ ఎ యంగ్ మ్యాన్ వుడ్ హి బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుస్ ఇస్ దట్ పాసిబుల్.
1: వచ్చాడు ఎడమ చేత్తో శివధనుసును ఇచ్చాడు.
0: హి కేమ్ అండ్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: మొట్టమొదటి సీత ఆ ఎడమ చేత్తోనే పట్టింది.
0: And first in the, then its long back Sita
1: dani darangatte nimittamai dani nittu unchadu.
0: And then it the whole Sivadana
1: set virigi poyindi.
0: And as he had bent it, it broke there.
1: Aa akkadunna ధనులంతా కూడాను అన్ని విధమైనటువంటి సప్త ధనులంతా వినిపించాయి.
0: They could hear all sounds all over.
1: అప్పుడే మేడం అంతా వాయించారు.
0: అండ్ దెన్ యు ఫైండ్ ది ఇన్స్ట్రుమెంట్ స్టార్టెడ్ ప్లేయింగ్.
1: ఇతను సీతకు తగినటువంటి వాడు.
0: ఈస్ ద రైట్ మ్యాన్.
1: అనగా ఎవరికి ఎవరు తగినటువంటి వారు.
0: హూ ఇస్ ది రైట్ పర్సన్ ఫర్ ద అదర్ వన్.
1: కేవలము నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఎవరు కనుక్కోగలరు.
0: హూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ డివినిటీ.
1: శక్తి కలిగినటువంటి భక్తులే కనుక్కోగలడు.
0: ఓన్లీ ఎ పవర్ఫుల్ డివోటీ కెన్ నో.
1: అనంత శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని
0: the divinity that is in
1: అల్పత్వంతో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలు.
0: లో మైండెడ్ మీన్ మైండెడ్ మ్యాన్ కెనాట్ కాంప్రహెండ్ నార్ ఎస్టిమేట్.
1: కనుక ఇది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్
1: అని విశ్వామిత్రుడు చెప్పాడు.
0: సో విశ్వామిత్రుడు
1: సరే ఈయన తీశాడు. తక్షణమే జనకుడు తన బిడ్డను వెంట పెట్టుకుని మాల తీసుకుని వచ్చాడు.
0: అండ్ ఇమీడియట్లీ జనక కేమ్ ఓవర్ దేర్ అండ్ సీత వాస్ దేర్ విత్ ద గార్లాండ్.
1: నాయన
0: లుక్ హియర్
1: నా యొక్క వాగ్దానం ఇది.
0: దిస్ ఇస్ మై ప్రామిస్.
1: ఈ యొక్క శివధనుసు ఎవరు వంచుతాడో ఎవరు ఎత్తగలడో అతనికి నా యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలని సంకల్పం అన్నాడు.
0: జనక సెడ్ దిస్ ఇస్ మై డిసిషన్ హూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుస్ అండ్ బ్రేక్ ఇట్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు మై
1: సర్వోహితే రథ. అది ఉండాలి ఒక నారదుని లోపల ఒక రాముని లోపల.
0: అండ్ వన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ దట్ యూ షుడ్ విష్ ఫర్ ద వెల్ బీయింగ్
1: ఆఫ్ ఆల్ గుణ సంపన్న. సర్వో గుణ సంపన్న.
0: హీ షుడ్ హ్యావ్ ఆల్ వర్చ్యూస్ గుణాస్.
1: అలాంటి పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు ఇక్కడ వచ్చాడు.
0: ద పర్సన్ విత్ సేక్రెడ్ వర్చ్యూస్ ఇస్ రైట్ హియర్.
1: ఆ పవిత్ర గుణములకు ఏది లక్షణములు?
0: హౌ డు యు నో దెం?
1: జనకుడు వచ్చి ప్రార్థిస్తుండగా
0: వెన్ జనక వాస్ ప్రేయింగ్
1: ఇతను చెప్పాడు.
0: హీ సేడ్
1: జనక మహారాజా
0: ఓ ఎంపరర్ జనక
1: నేను వివాహమునికి ఇప్పుడు నేను సిద్ధం లేదు.
0: ఐ ఆమ్ నాట్ ప్రిపేర్ టు మ్యారీ నౌ.
1: నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ నాకు కావాలి.
0: ఐ నీడ్ ద కమాండ్ ఆఫ్ మై పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేనంత వరకు నేను ఆమె ముఖం కూడా చూడను.
0: వితౌట్ పర్మిషన్ ఆఫ్ మై పేరెంట్స్ ఐ డోంట్ లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ సీత.
1: చాలా కృంగిపోయాడు జనకుడు.
0: జనక ఫెల్ట్ సో
1: ఏంటి పిల్లవాడి మాట్లాడుతున్నాడే
0: యంగ్స్టర్.
1: ఈ కాలంలో పెళ్లి చేసుకుంటామంటే అన్ని మర్చిపోతారు. తల్లిదండ్రులు ఆజ్ఞ ఎక్కడ ఉంటాయి?
0: అండ్ వేర్ హస్ దీస్ డేస్ దే డోంట్ నీడ్ ఎనీ పేరెంట్స్ పర్మిషన్.
1: కనుక విశ్వామిత్రుడు వచ్చాడు.
0: విశ్వామిత్రుడికి
1: నాయన ఈ మహారాజు యొక్క వాగ్దానం ఇది.
0: దిస్ ఈస్ ద ప్రామిస్
1: అంగీకరించు అన్నాడు.
0: హీ సెడ్ యూ యాక్సెప్ట్.
1: దేన్ని నేను అంగీకరించను.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్.
1: సర్వో హితే రథ. నా ఇష్టమైనటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
0: ఐ యాక్సెప్ట్ దట్ వాట్ ఐ.
1: నా ఇష్టమేంటి? నా ఆత్మతత్వమే నా ఇష్టము.
0: మై ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ద వన్ దట్ ఐ లైక్.
1: సర్వోగుణ సంపన్న అన్ని గుణములు కలిగినటువంటి వారే నాకు అవసరము.
0: In fact, I want those people with all these virtues.
1: కాబట్టి నా తండ్రి వచ్చేంత వరకు నేను ఏమాత్రము దీనికి అంగీకరించను.
0: సో అంటిల్ మై ఫాదర్ కమ్స్ హియర్ అండ్ గివ్స్ పర్మిషన్.
1: జనకుడు ఇతమును పంపించాడు. జనక పిలిపించాడు దశరథుణ్ణి.
0: ఇన్ ద మీన్ టైమ్ జనక సెంట్ ఆల్ ద మెసేజెస్ అండ్ మెసెంజర్స్ ఆస్కింగ్ దశరథ టు మూవ్ హియర్.
1: రాముని చెప్పారు విశ్వామిత్రుడు.
0: అండ్ విశ్వామిత్రుడు టోల్డ్ రామ్
1: కేవలము తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా నువ్వు కాచుకోవచ్చు, కానీ ఒక్కతూరైనా ఆమెను చూడమని చెప్పాడు.
0: యూ కెన్ వెయిట్ అంటిల్ యువర్ పేరెంట్స్ కమ్ హియర్. అట్లీస్ట్ యూ కెన్ లుక్
1: ఎట్ ధర్మ హితేవ్రత. ధర్మాన్ని గురించి అక్కడ కూడా బోధిస్తూ వచ్చాడు.
0: రామ వెంట్ ఆన్ టీచింగ్ ధర్మ హియర్.
1: పరస్త్రీని వివాహం అయ్యేంత వరకు కూడా నువ్వు కన్నెత్తి కూడా నేను చూడను.
0: అంటిల్ I am married, I am not going to look at any other woman's face, said Rama.
1: ఆమె నాకు మాతృ సమానమైంది.
0: And the other one till now is my mother.
1: కాబట్టి వివాహం అయ్యేంత వరకు సర్వులు నాకు మాతృ స్వరూపులే.
0: So until I am married, all are equal to my mother.
1: అన్నాడు రూముకు వెళ్లిపోయాడు.
0: So saying he returned.
1: తర్వాత వశిష్ఠుల వారు వచ్చారు.
0: Then Vasishtha came.
1: తర్వాత దశరథుడు వచ్చాడు.
0: దశరథ ఆల్సో
1: కేమ్. అందరూ వచ్చి ఎంతనో చెప్పారు.
0: ఆల్ కేమ్ అండ్ ట్రై టు కన్విన్స్ హిమ్.
1: వాళ్ళందరికీ వినయంతో చెప్తూ వచ్చాడు.
0: బట్ హి టోల్డ్ దెమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: ధర్మం ఈ రకంగా బలికింది.
0: అండ్ దిస్ ద వే హౌ ధర్మ.
1: మన ధర్మం ఈ రకంగా చెప్పింది.
0: అండ్ దిస్ హస్ బీన్ ద డిక్లరేషన్.
1: ఈ ధర్మాన్ని నేను పాలిస్తాను కానీ వ్యక్తుల యొక్క ఆజ్ఞ నేను ఏమాత్రం పాలించను.
0: ఐ విల్ ఫాలో ది ప్రిస్క్రైబ్డ్ కోడ్ ధర్మ.
1: కానీ వ్యక్తులందరినీ గౌరవిస్తాను.
0: బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీ
1: అని చెప్పాడు.
0: అండ్ దట్స్ వాస్
1: సరే. ఈ సమయంలో రాముని తొందర పెట్టకూడదు అన్నాడు. విశ్వామిత్ర కూడా నోరు మూసుకున్నాడు.
0: అండ్ విశ్వామిత్ర కెప్ట్ క్వైట్ యాజ్ హి కుడ్ నాట్ కన్విన్స్ రామ.
1: 3 దినములు అయిన తర్వాత వచ్చినారు. అయోధ్యుడు వచ్చాడు. అయోధ్య నుంచి వచ్చాడు.
0: దే కేమ్ ఫ్రమ్ అయోధ్య.
1: అయోధ్య నుంచి అందరు కూడా వచ్చి వశిష్ఠుల వారు కూడా వచ్చారు.
0: వశిష్ఠ ఆల్సో వాస్ దేర్.
1: కలిసి రాముల దగ్గరికి వెళ్లారు.
0: అండ్ దే వెంట్ క్లోజ్ టు రామ.
1: రామ రేపటి దినము తెల్లవారు 8 గంటలకు కార్యం జరుపుకుంటున్నాము.
0: దిస్ హోల్ థింగ్ హ్యాస్ టు బి డన్ ఎట్ 8 o'clock టుమారో మార్నింగ్.
1: దీనికైనా నీవు అంగీకరించావా అన్నాడు.
0: హావ్ యు యాక్సెప్టెడ్ దిస్ అట్ లీస్ట్.
1: నా తండ్రిని పిలిచిమన్నాడు. తండ్రిని.
0: అండ్ హి సెడ్ ఐ వాంట్ టు సీ మై ఫాదర్.
1: నాయన నీ వివాహ నిమిత్తమై మేమందరం వచ్చేసాము. మాకందరికీ సంతోషమే ఉన్నారు.
0: ద ఫాదర్ సెడ్ ఇట్స్ యాక్సెప్టబుల్ టు us. వి హావ్ కమ్ హియర్ ఫర్ ద వెడ్డింగ్.
1: అయితే నీ ఆజ్ఞ అయింది కాబట్టి నేను తప్పక అంగీకరిస్తాను.
0: బికాస్ యూ హావ్ పర్మిటెడ్ మీ ఐ విల్ నౌ ఫాలో.
1: అయితే ఒకదానికి మాత్రం పూర్వం అంగీకరించలేదు.
0: బట్ వన్ ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్.
1: పట్టాభిషేకమునకు తండ్రి చెప్పినా సరే నేను చేసుకోను అన్నాడు.
0: కారోనేషన్ దో యూ వాంటెడ్ మీ టు బి కారోనేటెడ్ ఐ హావ్ నాట్
1: యాక్సెప్టెడ్. వశిష్ఠ వారు వచ్చి చెప్పినా కూడా నేను వినను అన్నాడు.
0: ద ప్రిసెప్టర్ వశిష్ఠ సెడ్ బట్ ఐ డోంట్ పే హీడ్ హిస్ వర్డ్స్.
1: పితృవాక్య పరిపాలన నా యొక్క దీక్ష.
0: And I should certainly follow the vow that I would uphold the
1: Tandri agnya nenu nerveerchali.
0: I should follow the command of the father.
1: Kevalam mee agnya anta nenu nerveerchukopothe naa tandriki agauravam chesina vaadini avutaru.
0: If I follow the command of others it would be disrespect to my father.
1: Atti agauravam naa tandriki nenu ippincharu.
0: Well I don't want to put my father.
1: Ee rajyame naaku akkarledu.
0: I don't want this kingdom.
1: Ee pattabhishekam avasarame ledu.
0: I don't want the throne.
1: Nenu aranyaniki velutaru.
0: I'll go to the forest
1: ani cheppadu.
0: That's what he said.
1: Kaani pendi vishayamlo maatram తండ్రి ఆజ్ఞను శిరసావహించాడు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ హి ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: అన్ని జరిగినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్.
1: వివాహం జరుగుతుండాలి.
0: ద మ్యారేజ్ వాస్ గోయింగ్ ఆన్.
1: తెర కట్టారు.
0: అండ్ దెన్
1: తెర కట్టిన తర్వాత ఇక్కడ ఎవరిని చూడుకోకూడదు.
0: అంటిల్ దెన్ నో వన్ షుడ్ సీ ఈచ్ అదర్.
1: తెరను తీసేటప్పటికి అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూడాలి.
0: అండ్ ఆఫ్టర్ ద కర్టెన్ ఇస్ రిమూవ్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కెన్ లుక్ ఎట్ ద బ్రైడ్. సో ఆల్సో ద బ్రైడ్ కెన్.
1: రాముడు మాత్రమే గొప్పవాడు కాదు, సీత కూడా గొప్ప గుణవంతురాలే.
0: సీత ఇస్ ఆల్సో వర్చ్యూస్ అండ్ నోబుల్ లేడీ.
1: ఆ తెరను తీసినప్పుడు ఆమె కూడా రామును చూడలేదు.
0: అండ్ షీ టు డిడ్ నాట్ సీ రామ.
1: రాముడు సీతను చూడలేదు.
0: రామ డిడ్ లుక్ ఎట్ హర్.
1: ఏమి చూస్తున్నారు ఇంక వాడు?
0: వాట్ ఇస్ దట్ దే లుకింగ్ ఎట్?
1: కేవలం భూమిని చూస్తున్నారు.
0: దే ఆర్ వాచింగ్ ఓన్లీ ద గ్రౌండ్.
1: అప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు.
0: దెన్ కేమ్ విశ్వామిత్రుడు.
1: నాయన ఈమె భూజాతనే.
0: లుక్ హియర్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్.
1: భూమిని చూస్తున్నావు, భూమిలో పుట్టినటువంటి ఆమెను చూడటం లేదు.
0: యు ఆర్ వాచింగ్ ద ఎర్త్ ద మదర్ బట్ నాట్ యు ఆర్ నాట్ వాచింగ్ ది డాటర్.
1: చూడలేదు అప్పటికి కూడా. కారణం ఏమిటి? వివాహం కాలేదు.
0: వాట్ ఇస్ ద రీజన్?
1: వివాహం కాక పూర్వము పరస్త్రీని చూడటం మహాపాపం అని రాముడి యొక్క దీక్ష.
0: ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ రామ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ఎనీ అదర్ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్ ఈస్ వర్స్ట్ టు ద సిన్స్.
1: అప్పుడు ఇంకా అన్ని జరిగిపోయింది. అందరూ తల్లి తండ్రులు అందరూ వచ్చి ప్రోద్బలం చేయటం చేత చూచాడు.
0: బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ద పేరెంట్స్ After obtaining the permission, he
1: ee vidhanga mahaneeli yokka teechalu anta pavitramainatundi teechalu ga untuntai.
0: That was the determination, the strong determination.
1: Deeniki teginatundi arhata daniki undali.
0: Each one has got its own eligibility.
1: Bharta chaala goppa gunavantulu ainappatikini bhari kaakunda pote prayojanam ledu.
0: The husband may be virtuous and great, if the wife is not it is useless.
1: Bhari gunavanturaliga undini bharta gunavanturu kaakapothe adi kuda sariyinatundi.
0: If the wife is virtuous and if husband is not it is also useless.
1: Gunavantule kavali.
0: So both of them should be virtuous.
1: Ee sabodaliki sabodalige kavali.
0: Each one should be good to each other.
1: Aneetundi chuchukoni tanu kremamu oka deechaga untunnadu.
0: That was the determination.
1: ఉండిన తర్వాత
0: ఆఫ్టర్
1: ఒక విధమైనటువంటి ఒక దీక్షను తాను పూనాడు.
0: అండ్ హి హస్ డిటర్మిన్డ్
1: ఎందుకంటే ఇంకా పూర్తి మంగళసూత్రం కట్టలేదు.
0: అండ్ ది సీక్రెట్ నాట్ ఇస్ నాట్ ఎ టాయ్.
1: మంగళసూత్రం కట్టక మునుపు ఆమె నా భార్య కాదు.
0: ప్రయర్ టు దట్ షీ ఇస్ నాట్ మై వైఫ్.
1: ఆమె అంతవరకు నా తల్లితో సమానమే.
0: టిల్ నౌ టిల్ దెన్ షీ ఇస్ మై మదర్.
1: సరే అందరూ పూలమాలను తీసుకుని వచ్చారు.
0: ఆల్ కేమ్ దేర్ విత్ గార్లెండ్స్.
1: అందరూ వారికి వేస్తూ వచ్చారు.
0: అండ్ దే వర్ ఆల్ గార్లెండెడ్.
1: సీత మాత్రం రామునికి వేయలేదు.
0: బట్ సీత డిడ్ నాట్ గార్లెండ్ రామ్.
1: రామును సీతకు వేయలేదు.
0: రామ డిడ్ గార్లెండ్ సీత.
1: కారణం ఏమిటి?
0: వై
1: మొదలు వధువు చేసి వేసినప్పుడే మరి తిరిగి వరుడు చేయాలి.
0: ఇస్ ఫస్ట్ బ్రైట్ షుడ్ garland the bride groom, then the bride groom would garland the bride.
1: Ana garland teeskoni vachindi
0: and she brought the garland.
1: Pattukundi paapam chaala sepu
0: and she was holding the garland for long.
1: Kaani atanu tala unchaledu.
0: Rama didn't bend his head.
1: Tanu cheppadu.
0: Then he said,
1: Vishwamitra poyadu neevu tala unchu annadu.
0: Vishwamitra went and said, bend down your head.
1: Guruji,
0: Guruji,
1: nenu inta sabalopala
0: in this
1: ok streek nenu tala unchinanante naa gauravam emti, naa tandri gauravam emti.
0: In this public court, if I am to bend my head, how about the respect of the family and my lineage?
1: I am
0: not prepared to bend down my head. Therefore, until then, I
1: don't garland.
0: This dialogue has been going on.
1: మెత్తగా ఇంకా లక్ష్మణుడికి చెప్పారు.
0: అండ్ సాఫ్ట్లీ లక్ష్మణ వాజ్ ఇన్
1: ఫ్రంట్. లక్ష్మణుడు ఈ అన్నిటికీ నీ సరైన సూత్రధారులని లక్ష్మణ చేయన్నాడు.
0: లక్ష్మణ ఇస్ ద ప్రాపర్ మ్యాన్ టు బి కాంటాక్టెడ్ నౌ.
1: అనగా ఏమిటి? భూమిని కొంచెం వరకు ఎత్తు చేయమని చెప్పాడు.
0: దట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ కెన్ బి లిఫ్టెడ్ అప్ నౌ.
1: లక్ష్మణుడు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడు.
0: లక్ష్మణ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: కపివారధి దాటున
0: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికిరోటగట్టున
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు టచ్ త్రూ ద వాటర్?
1: వలచున
0: అండ్ విల్ లక్ష్మి ద కాన్స్టెంట్ లవ్
1: లక్ష్మణుడు కొలచున
0: విల్ లక్ష్మణ సర్
1: సూక్ష్మ బుద్ధి తిగల లక్ష్మణుడు చూచి చూచి ప్రకున అపరామ భక్తి ఎంతో గొప్ప.
0: దట్ హైలీ ఇంటెలిజెంట్ భర్త వుడ్ సర్వ్ ఇన్ ద డివోషన్ టు రామ ఇస్ సో గ్రేట్.
1: రామును పైన ఉన్నటువంటి భక్తి లక్ష్మణుడికి ఎవరికి లేదు.
0: లక్ష్మణ హాస్ గాట్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ టు రామ.
1: అంత హృదయాన్ని అర్పితం గావించుకున్నటువంటి వాడు లక్ష్మణుడు.
0: హీ హాస్ సరెండర్డ్ హిస్ హార్ట్ టు హిమ్.
1: కాలు అని చెప్పాడు.
0: And then he said, no, it's not possible.
1: అయితే మరి దీనికి ఏమి యుక్తి అన్నాడు.
0: Then what is the solution to this?
1: నేను చేస్తాను అనుకుంటా అన్నాడు.
0: Lakshmana said, I will be able to tackle now.
1: ఉన్నట్టుండి లక్ష్మణుడు అక్కడ నుంచి పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ లక్ష్మణ ran and fell at the feet of Rama.
1: పడినటువంటి లక్ష్మణుడు లేయలేదు.
0: And he didn't get up.
1: అప్పుడు ఎందుకు లక్ష్మణుడు ఇష్టపడ్డాడని అతన్ని వంగి లేపడానికని వంగాడు రాముడు.
0: Rama has to bend to lift Lakshmana.
1: Tachame Sita garland vesi.
0: Immediately Sita garlanded him.
1: Ramu samanyanga munchetunte vaadu kaadu manasu.
0: Rama will not bend his head in the ordinary way.
1: Aina Lakshmani ette kosamani tala unchetappudiki
0: to pick him up he has to bend.
1: Intakante goppa sukshma buddhi galinatundi Sita.
0: Sita is much more intelligent.
1: Aina munchina samayam chusukunnadi tachame garland vesi.
0: He waited for the moment, immediately garlanded Rama.
1: Ittuvanti satipathulaku unnatundi okka buddhika utta undadi.
0: That's how they are made for each other.
1: Kanukane
0: so
1: ఎవరికి ఎవరి శక్తి ఏ విధంగా చేరాలో అట్టి వారికే దీన్ని దక్కుతుంది.
0: Therefore each one know each other.
1: కనుక ప్రతి శక్తి కూడాను ఒక దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే ఆ దైవత్వానికి తగినటువంటి శక్తి మనలో సంపాదించుకోవాలి.
0: Therefore we should have that eligibility and the power to know the divinity.
1: కనుకని ఆ దివ్యత్వానికి తగినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that eligibility, the power to know that.
1: అదే నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మికము.
0: That is true spirituality.
1: ఉపనిషత్తుల యొక్క గీత అంతా కూడా ఇంత మాత్రమే.
0: This has been the essence of Upanishads and Gita.
1: దైవానుగ్రహాన్ని సాధిస్తవే.
0: If you are a recipient of God's grace,
1: ఉపనిషత్ సారాన్ని గలుకున్నావా?
0: If you know the essence of
1: సర్వము నీకు వశమైపోతుందన్న.
0: Everything will submit to you.
1: కనుక
0: so,
1: ఆ ఉపనిషత్తు యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే ఉపనిషత్ స్వరూపుడు చిక్కుతుంటాడు.
0: Therefore the one who knows the essence of Upanishads will be able to know the very form of Upanishads.
1: ఉపనిషత్ స్వరూపుడు ఎలాంటి వాడు అనేటువంటిది.
0: The form of Upanishads.
1: రాముడా కృష్ణుడా గోవిందుడా నారాయణుడా కృష్ణుడా ఇది కాదు.
0: Nothing to do with Rama Krishna.
1: ఈ శక్తికి ఒక రూపమే లేదు.
0: This power, శక్తి has no form.
1: ఇదే ఈనాడు శక్తి స్వరూపమైనటువంటి ఒక నవరాత్రి.
0: This is the very form, the symbolization of energy.
1: సాక్షాత్ జ్ఞాన స్వరూపమైనటువంటి ఒక శివశక్తి.
0: And it is శివశక్తి, the very symbol of జ్ఞాన విశ్వ.
1: పరిపూర్ణ జ్ఞానం తప్ప అన్యం లేదు ఇందులో.
0: It is total awareness, nothing otherwise.
1: ఏమాత్రము కించిత్తు లోపము లేదు.
0: దేర్ ఇస్ నో డెర్త్ ఆర్ షార్టేజ్ హియర్.
1: కనుక అలాంటి పవిత్రమైనటువంటి శక్తిని మనం దర్శించాలంటే పవిత్రమైన శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హావ్ దట్ సీక్రెట్ పవర్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ నేచర్ ఆఫ్ గాడ్.
1: అనుగ్రహాన్ని మాత్రం సంపాదించుకుంటే అది చిక్కేది కాదు, దక్కేది కాదు.
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ టెంపరరీ బ్లిస్, వెల్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హావ్ ఇన్ టోటల్ ది టెంపరరీ
1: అనేటువంటిది ఇక్కడ ఉండకూడదు.
0: సో దేర్ కెనాట్ బి ఎనీథింగ్ లైక్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్.
1: చాలా శాశ్వతమైనటువంటి భక్తి కావాలి.
0: యూ నీడ్ పర్మనెంట్ డివోషన్.
1: స్థిరమైనటువంటి ఒక నిశ్చితత్వం కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద స్టెబిలిటీ అండ్
1: స్టెడీ. నిర్మలత్వం మనలో ప్రవేశించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ప్యూరిటీ.
1: ఆ నిర్గుణత్వం సాధించాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ఆల్ గుడ్ క్వాలిటీస్.
1: నిస్వార్థం త్యజించాలి.
0: అండ్ యూ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అప్పుడే ఈ దివ్యశక్తి మనకు గోచరమవుతుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్ డివినిటీ.
1: కనుక రేపటి దినము
0: టుమారో
1: ఈ దివ్యశక్తి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా అర్థం చేసుకునేటట్టుగా
0: in order to understand the effects of the divine power
1: ee naadu prarambhamayindi upanishad saram
0: the essence of upanishad started today
1: nijamga upanishad saram anetundi ittidi attidi evaru gurtinchadaniki veelu kaadu
0: it's not possible for anybody to know the essence of upanishad
1: upanishad saranni vinatam kudanu goppa adrushtame
0: it's your fortune to listen to the essence of
1: prema swarupulara
0: embodiments of love
1: meeku teliyadu
0: you don't know
1: aa yagnam lopala aa brahmananta uchcharistundeetundi mantramulu chusti aa mantramulu yokka prabhavamu ittidi attidi evaru gurtinchukoleru
0: nobody can estimate know the greatness and the mystery of mantras chanted by priests there
1: మన ప్రశాంతి నిలయంలో ఉచ్చరించేటువంటి భక్తులు అనగా బ్రాహ్మణులు చాలా పవిత్రమైనటువంటి హృదయులు.
0: The sacred priests have assembled here.
1: ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తున్నాను.
0: A small example.
1: అందరూ భోజనానికి 12 గంటలకు వచ్చారు.
0: All priests assembled here at 12 o'clock for lunch.
1: కానీ సప్తలింగార్చన జరుగుతుంది.
0: సప్తలింగార్చన.
1: లింగార్చన.
0: లింగార్చన was going on.
1: అది అయ్యేంత వరకు తాను లేయలేదు.
0: And a person didn't get up.
1: Mahabhagavatam chadutunnadu.
0: He was going through Mahabhagavatam.
1: Ayana kuda andaru vachina gaani than raledu.
0: All have assembled but this man has not come.
1: Vedaparayana chesetunte varu unnaru akkada.
0: There are people who do Vedaparayana.
1: Varu naluguru akkade kurchunnaru.
0: And these people said.
1: Meer pondi mem tarvata poorthi ayin tarvata vastam annaru.
0: They said you go. We'll come after
1: complete. Prati okkati kuda sankalpichunnatundi poorthi ayyanta varaku kuda kadileetunte varu kaadu.
0: Until the task is fulfilled they would not get up.
1: Ee sahasra lingarchana chesetunte ayana 2 gantala varaku akkade kurchunnadu.
0: One who in charge of this sahasralingarchana sits there till 2 o'clock.
1: Alanti chitta shuddhi kaligina brahmanulu ikkada cheratam chethane okkoka mantramunaku ento pavitramaina arthamulanta untuntayi.
0: Because we got the priests with that purity of their in their hearts we could know all these mantras.
1: Kaaka ee mantramulo unnatundi antarathanni గుర్తించుకోవటం చాలా అదృష్టమే.
0: ఇట్ ఇస్ యువర్ గుడ్ లక్ టు నో.
1: నిజంగా కేవలం గుర్తించుకోలేకపోయినప్పటికీ ఆ మంత్రముల యొక్క దీనిని మీరు శ్రవణం చేయటం కూడా గొప్ప అదృష్టమే.
0: యూ మే నాట్ బి నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్
1: టు దట్. నేను చెప్పాను 8 విధములైనటువంటి యొక్క దీంట్లో మంత్ర శ్రవణం అన్నారు.
0: So one has to listen to mantra.
1: శ్రవణం నుంచి అది దాటిపోతుంది వ్యక్తి లీనం వరకు.
0: And this listening will take you to the final step of merge. Listening.
1: కీర్తనం.
0: Singing.
1: విష్ణు స్మరణం.
0: Chanting.
1: పాద సేవనం.
0: Service.
1: వందనం.
0: Salutation.
1: అర్చనం.
0: Worship.
1: దాస్యం.
0: Servitude.
1: స్నేహం.
0: Friendship.
1: ఆత్మ నివేదనం.
0: Self surrender.
1: ఆ స్నేహం చేసినప్పటికీ ఆత్మ నివేదనం వస్తుంది.
0: Then once that
1: స్నేహితుడు కానంత వరకు కూడా ఆత్మ నివేదన చేయడానికి వీలు కాదు.
0: The surrender is not possible until you develop closeness friendship.
1: కనుక నీ స్నేహత్వం వరకు కూడా సాధన చేయాలి.
0: So with this friendship closeness one has to proceed in
1: shravanamlo prarambhinchali.
0: We have to begin with listening.
1: Aa divyamainatundi shravanam chethane bhavam uchchestundi.
0: By listening to that you'll have divine thoughts.
1: Kanuka
0: so
1: manam ikkada chesetundi anta kudanu prati vratam gandu kudanu pavitramainatundi oka bhavamunu kalige untunnayi.
0: In all these sacred rituals there are sacred thoughts behind.
1: ఏదో 10 మంది యజ్ఞాలు చేస్తున్నారు మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు.
0: ది యజ్ఞాస్ ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఎ రొటీన్ వే.
1: యజ్ఞము అనేటువంటి పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది.
0: దిస్ యజ్ఞ ఇస్ డన్ విత్ ది టోటల్ sacrifice.
1: మాకు ఎట్టి వాంఛలు లేవు.
0: We have no desire.
1: ఎట్టి ఫలితములు లేవు.
0: No expectation.
1: ఎట్టి అభిష్టములు లేవు.
0: Nothing whatsoever.
1: కేవలం లోక కళ్యాణం కోసమే.
0: It is for the welfare of the humanity.
1: సర్వుల యొక్క ఆనంద క్షేమము కోసమే.
0: Everybody should be happy.
1: సర్వులు పరిపూర్ణ హృదయులు కావాలి.
0: Everybody should be total.
1: అలాంటి పరిపూర్ణ హృదయులు అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాం.
0: In order to make everybody happy and blissful.
1: దేశంలో చావు అంతా వచ్చింది. దేశంలో కరువు అంతా వచ్చింది. ఈ కరువు నివారణకు ఈ కరువులు వెరువులకు నేను చూడను.
0: We don't go by the famine. Not the drought elsewhere. What is this?
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and go.
1: ఇలాంటి అల్పమైనటువంటి భావాలకు నేను ఏమాత్రమే ప్రయత్నించను.
0: భగవాన్ డజంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కోప్ ఫర్ సచ్ నారో.
1: ఏది చేసినా శాశ్వతమైనటువంటిదిగా చేయాలి.
2: Anything that is done by Bhagavan has got everlasting effect. It should have a permanent effect. It should be sacred.
1: ప్రాప్తిని కలిగించేటువంటిగా ఉండాలి.
2: అండ్ ఇట్ షుడ్ మేక్ యూ డిజర్వ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

لبثوا ولله.